ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 15వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 5వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం బ్యాన్లో 100.2 MHz ఈఎల్ఎడి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5 గంటల 56 నిమిషాలు దాటి 40 సెకండ్లు.

ആകാശവാണി ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6 గంటలకు ఆవస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో 6:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు దేవీ స్తోత్రం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి 10:00 to 11:00 కొట్టేదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ 10:00 ఏడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి ఎస్ రాజవర్ధన్ ప్రసంగము, వనం పర్యావరణం ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి

ప్రశాంత్ బాజీరావు పాటలతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట కైత కోకిలమ్మ నీకు కోటి కాంతులు బొందిడి పురుషోత్తమరావు వినిపించే పద్యావళి మొదలైన అంశాలుంటాయి. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయి. 8:30 బాసరుచులు ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత జి రాములు కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి కృష్ణమూర్తి యాదవ్ కవిత పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఇక పొద్దుగల 10:30 దాకా 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుంచి. పగటికి 3:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. ఇక పొద్దుమట్టు 5:30 కథిందాం ఈ కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి నీ గొయ్యి నీకే కథ ప్రసారమవుతుంది. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, చెప్తున్నది టి స్రవంతి. అట్లనే మాతాత చెప్పిన మంచి కథలు కథల సంపుటి నుండి సందేహానికి తగిన సమాధానం కథ ప్రసారమవుతుంది. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తున్నది ఎం వాణి. ఇక 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో పర్యావరణ సహిత విస్తరాకుల తయారీ గురించి మంచిర్యాల జిల్లా భీమారకు చెందిన పల్లె స్త్రీలతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం రామారావు భీంపూర్కు చెందిన రామారావు సత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు, చప్ల నాయక్ తాండకు చెందిన రాథోడ్ దూల్ సింగ్ పాడిన సామాజిక భజనలు ప్రసారమవుతాయి. ఇల్లియోసం కార్యక్రమంలో పొద్దుకి 7:00 నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చట, పచ్చిరొట్ట పంటల సాగు లాభాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక 9:30 పొద్దుకి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం మొదటి భాగంలో నాద ప్రసక్తి గురించిన విశేషాలు మొదటి భాగం ప్రసారమవుతుంది. రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక పొద్దుకి 9:45 గీతం కి బహార్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 మన పురాణాలు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షడపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 6వ భాగం వింటారు. ఇక సినిమా పాటల కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు 10:40 సింగిడి, పొద్దుమట్టు 5:00 మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి, పొద్దుకి 8:00 ఉషారు, రాత్రి 10:30 మధురిమ. ఈ కార్యక్రమాలలో మీరు సినిమా పాటలు వినవచ్చు. ఇవి ఈఆల్టీ కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా, సమయం 6:45, మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో

0: ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం వీఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీ సిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పనిచేయడానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ శ్రీ సిటీ వాళ్లే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తున్నాం.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అడవుల నరికివేత, వాహనాలను ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
2: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు

0: డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని యుఎన్ఈపి అని.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ది మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
2: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు. తెలంగాణలో రిజిస్టేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఈయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకో నరేంద్రదత్త సేమవాలః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య గుజరాతస్య దమనక్షేత్రస్య భ్రమణం కరిష్యతి. సః సూరత్ నగరె రాజమార్గస్య విద్యుదుత్పాదన ప్రకల్పస్య ఔద్యమిక క్షేత్రస్య చ కృతే 8,00,000+ 18,000 కోటి రూప్యకాణాం బహువిధ వికాస పరియోజనా

0: మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి 2047 నాటికి జాతీయ ఉత్పత్తిలో తెలంగాణకు 10% భాగస్వామ్యం సాధించే దిశగా పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఓఆర్ఆర్ వెంట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఆహార శుద్దిలో తెలంగాణ అభివృద్ది చెందుతోందన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య కళాశాల నర్సింగ్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏడిస్ ఈజిప్ట్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని సంగారెడ్డి జిల్లా మలేరియా అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా వారంలో ఒకరోజు డ్రై డే నిర్వహించాలన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా అటవీశాఖ కార్యాలయ భవనాన్ని, కంపా నిధులతో నిర్మించిన అటవీశాఖ బీట్ ఆఫీసర్స్ వసతి గృహాలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరితవనం పేర్లతో 2 ఆధునిక ఎకో పార్కులను అభివృద్ది చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే నారాయణఖేడ్, జహీరాబాద్ తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రకృతి సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ ద్వారానే భావితరాలకు భద్రమైన భవిష్యత్తు అందించగలమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజ్ నరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, రాష్టంలో గత ఏడాది 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయగా అందులో సంగారెడ్డి జిల్లాలోనే సుమారు 130 పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా పాఠశాలలు నిర్మిస్తున్నామని వివరించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గోద్రేజ్ అగ్రోవేట్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆయిల్ పామ్ స్టాల్ ను మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన వివరాలను జిల్లా ఉద్యానాధికారి పి సోమేశ్వరరావు మంత్రికి వివరించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ప్రణాళిక బద్దంగా పనిచేయాలని అధికారులను, రైతాంగాన్ని మంత్రి కోరారు. మామిడి జన్యు సంరక్షణలోనూ, అధిక ఫలసాయం పొందే మామిడి మొక్కల పరిశోధనల్లోనూ సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రం విస్తృతమైన సేవలందిస్తోందని వ్యవసాయ సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి అన్నారు. సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రంలో మామిడి రకాలు, వివిధ రకాల మొక్కలు, పండ్ల మొక్కల మేళాను నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా సంగారెడ్డి మామిడి పళ్ల పరిశోధన కేంద్రం కృషి అభినందనీయమన్నారు. 450కి పైగా మామిడి రకాలు, వాటి జన్యు సంరక్షణ, సపోటా, జామ అల్లనేరేడు, సీతాఫలం పండ్ల మొక్కలపై సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం విశేష కృషి చేస్తోందన్నారు. ఏఐసీఆర్పీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాష్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలో మామిడి ఫల పరిశోధనలో, సంరక్షణలో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం విశేష సేవలందిస్తోందన్నారు.
1: సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించారు.

0: సంతరించడంలో సహాయపడాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
1: హర్ బడా స్పోర్ట్ అప్నే సాత్ ఏక్ పూరా ఇకోసిస్టమ్ లేకర్ ఆతా జైసే జైసే యోగాసనా స్పోర్ట్స్ కా విస్తార్ హోగా వైసే వైసే ఇస్సే జుడీ నయీ సంభావనాయే భీ బడేగీ యే ఖిలాడియో కే లియే నయీ కెరియర్ ఆపర్చునిటీస్ లేకర్ ఆయేగా.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేసేందుకు ఒక మైలురాయని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక, మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఊతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశానికి అంకితం చేస్తారు. గుజరాత్, మహారాష్టాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్ వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన రుతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల, పెరుగుతున్న ముడి చమురుల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్ తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమాపేశాన్ని నిర్వహించారు. అభివృద్ది, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, to the India-UK Vision 2035 and all the five pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: Kritrima Medhasu, critical minerals rangalto saha, India-UK technology security initiative paridhiloni.

0: వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన 92 సంవత్సరాలు. దేశంలో జమిలీ ఎన్నికలపై చట్టపరమైన ముసాయిదాను రూపొందించేందుకు మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈ రోజు జరగనున్న పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత్ జట్టు సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

అంబటాల సంగతిలో అక్కడికి వచ్చే అనేక అంశాలను వినిపించే కార్యక్రమం అంబటాల సంగతిలో. ఇల్లటి కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి ఎస్ రాజవర్ధన్ ప్రసంగము, వనం పర్యావరణం ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట, కైత కోకిలమ్మ నీకు కోటి కాంతులు, బొందిడి పురుషోత్తమరావు వినిపించే పద్మావళి, ఇంకా మరికొన్ని అంశాలు ఉంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం.

పంచమి శ్రవణ నక్షత్రం ఈయల పొద్దుగల్లా 5:45 పొద్దుపడిసింది. పొజ్జామట్టు 6:45 పొద్దు మునుగుతుంది.

వాతావరణం. ఈరోజు చాలా వరకు ఎండగా ఉంటుంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 60% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అంతేకాదు ప్రసారం చేస్తున్న చాలా కార్యక్రమాలలో తెలంగాణ మండలికాన్ని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. ఇప్పుడు మీరు వింటున్నారు అంబటల్ల సంగతుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వ్యవసాయ సలహా.
1: నా పేరు డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో శాస్త్రవేత్తగా పనిచేయడం జరుగుతుంది. మనం సోయచుకుడు విషయానికి వచ్చేటప్పటికీ మనకు జూన్ 2వ వారం నుండి జూలై 1వ వారం వరకు విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే జూలై 1వ వారం తర్వాత విత్తుకున్నట్లయితే దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అదేవిధంగా మనం విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా తేమను చూసుకోవాలి. అంటే సుమారుగా మనకు 2 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడ్డప్పుడు గాని, లేకపోతే 65 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. ఇప్పుడు విత్తే ముందు, ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఒకటి భూమిలో తేమ శాతం. సో భూమి వేడి అనేది తగ్గిన తర్వాత, అంటే మనకు కొద్ది మంచి వర్షాలు పడ్డ తర్వాత, మనకు భూమిలో వేడి తగ్గిన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. ఆ తర్వాత రకాల ఎంపిక పైన మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మన ప్రాంతానికి అనువైనటువంటి రకాలను, రోగనిరోధక శక్తిని తట్టుకున్నటువంటి రకాలను మనం రైతులు ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తర్వాత కూడా కొనేటప్పుడు మనకు నమ్మదగినటువంటి డీలర్ల వద్ద గాని, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా గాని విత్తనాలని కొనుక్కోవాలి. అదే దీనికి తోడు విత్తే దూరం. మనం విత్తేటప్పుడు నల్లరేగడి భూమిలో అయితే వర్షల మధ్య 45 సెంటీమీటర్ అంటే 1 ఫీట్ నార, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు తప్పనిసరిగా విత్తుకోవాలి. అదే విధంగా విత్తుకునేటువంటి విత్తన మోతాదు అనేది మనకు తీసుకున్న విత్తనం యొక్క బ్యాగుల యొక్క జెర్మినేషన్ పర్సెంటేజ్ అంటే మొలక శాతం.

0: మరి గింజ యొక్క సైజు మీద ఆధారపడి ఉంటది. సో లావు గింజలు ఉన్నాయి అనుకోండి, కొద్ది ఎక్కువ విత్తనం వేసుకోవడం, అది కూడా మనకు 25 నుంచి 30 కేజీలు దాటకుండా వేసుకోవాలి విత్తనం మోతాదు అనేది. ఎందుకంటే చాలా మట్టుకు రైతులు ఏంటంటే ఎడ్లతోని వేస్తున్నప్పుడు మాత్రం 25 కేజీల వరకు వేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ట్రాక్టర్ తోని మనం సోయింగ్ చేస్తున్నామో 30 కిలోలు దాటి వేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మొక్కల యొక్క సాంద్రత పెరిగి మొక్కలు హైట్ పెరుగుతాయి, కానీ ఖాతా అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది.
1: సోయా పంటను విత్తుకునే సరైన సమయం, విత్తేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమలా,
5: హై బాల్,
4: గజ్జా బొబ్బలా,
5: హై బాల్,
4: నడుగులో తామరా,
5: హై బాల్,
4: బురద పుల్లా,
5: హై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి జయంతి. ప్రముఖ కథారచయిత అల్లం రాజయ్య పుట్టినరోజు. రచయిత విమర్శకులు ఆచార్య ఎస్వి రామారావు పుట్టినరోజు. అట్లనే సినీ నటి రంభ, నిర్మాత ముఖేష్ భట్, ఛాయాగ్రాహకుడు మూరెళ్ల ప్రసాద్ల పుట్టినరోజులు. ఈరోజు నటి నిర్మాత కుట్టి పద్మిని గారి పుట్టినరోజు కూడా. అట్లనే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి జయంతి ఈయన నల్గొండ జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో 1908 జూన్ 5వ తేదీన ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఈయన సంఘ సంస్కర్త కూడా. రావి నారాయణరెడ్డి 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరకముందు సుమారు 11 సంవత్సరాల పాటు ఆయన సామాజిక న్యాయం సాధించడానికి శ్రమించారు. హైదరాబాదులో రాష్ట్ర వ్యాప్తంగా 100 పాఠశాలల్ని ప్రారంభించారు. 1952 జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్పై పోటీ చేసి నెహ్రూ కన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి రావి నారాయణరెడ్డికే దక్కింది. ఇలా అంబటాల సంగతులు కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి ఎస్ రాజవర్ధన్ ప్రసంగం విందాం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: ఇది అంబటాల సంగతుల కార్యక్రమం. ఇప్పుడు విందాం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి ఎస్ రాజవర్ధన్ ప్రసంగం.
4: సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది రావి నారాయణరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడని చెప్పుకుంటారు. అది అక్షర సత్యం. రావి నారాయణరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం బొల్లేపల్లిలో 1908 జూన్ 5వ తేదీన ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించినాడు. తల్లి వెంకటరామమ్మ, తండ్రి గోపాల్ రెడ్డి. అతడు 1000 ఎకరాల భూస్వామి. గ్రామానికి పటేల్, పట్వారీ అన్నీ అతడే. చుట్టుపక్కల గ్రామాలకు దొరగా పేరుగాంచడమేగాక నిజాం కాలంలో కొంతకాలం పోలీసు జమీదారుగా ఉద్యోగం కూడా చేసినాడు. ఈ గోపాల్ రెడ్డి దంపతులకు 14 మంది సంతానం. అయితే అందులో 6 మరణించగా మిగతా 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు మిగిలారు. అందులో చివరివాడు రావి నారాయణరెడ్డి. రావి నారాయణరెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలోని ఖాన్గీబడిలో, కొంతకాలం భువనగిరిలో, ఆ తర్వాత హైదరాబాదులోని చాదర్ఘాట్ హైస్కూల్లో చదివినాడు. హైదరాబాదులో కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి స్థాపించిన రెడ్డి హాస్టల్లో చేరి చదివినందున రావి నారాయణ రెడ్డి గారు బహుముఖాలుగా అభివృద్ధి సాధించటానికి అవకాశాలేర్పడినాయి. ఆ హాస్టల్ నిర్వహణలో తెలంగాణ వైతాళికులు, ప్రాతస్మరణీయులు సురవరం ప్రతాపరెడ్డి గారు మరియు తెలుగు భాషాభిమానులు విద్యావేత్త మాడపాటి హనుమంతరావు, వంటి గొప్పవారు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తరచుగా ఉపన్యాసాలిచ్చేవారు. సాహిత్య, సాంస్కృతిక, కళా, రాజకీయ రంగాలకు సంబంధించి సకల విషయాలను అవగాహన చేసుకోవడానికి రెడ్డి హాస్టల్ ప్రాంగణం రావి నారాయణ రెడ్డి గారికి చాలా ఉపకరించింది. అదే సమయంలో రావి నారాయణ రెడ్డి తెలుగు, ఉర్దూ, ఫారసీ సాహిత్యాలలో పట్టు సాధించినాడు. ఆ కాలంలో రావి నారాయణ రెడ్డి గారు క్రీడల్లో కాలేజీ ఛాంపియన్గా గెలిచారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్నింటిలో ప్రథముడుగా నిలిచి పెద్దల మన్ననలు పొందేవాడు. ఆనాటి నిజాం రాష్ట్రంలో ఇంగ్లీష్కు ప్రాధాన్యత లేదు. అన్ని స్థాయిల్లో ఉర్దూ మాధ్యమంతోనే చదువులు సాగేవి. అయితే నిజాం కళాశాల మాత్రం మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. అందులో ఇంగ్లీష్ మీడియంలో బోధించేవారు కనుక రావి నారాయణ రెడ్డి గారు నిజాం కళాశాలలో చేరి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనాడు. దేశమంతటా స్వాతంత్ర పోరాటం జరుగుతున్న కాలమది. నిజాం రాష్ట్రంలో మాత్రం ప్రజలు స్వాతంత్రమంటే ఏమిటో తెలియకుండా గడిపేవారు. ఈ విషయాలను మాట్లాడడానికి కూడా సాహసించేవారు కాదు. అయితే ఈ విషయాలు కొద్ది కొద్దిగా తెలిసిన యువతలో స్వాతంత్ర పోరాటం గురించి తెలుసుకోవాలనే కుతూహలం సహజంగానే కలిగేది. రెడ్డి హాస్టల్కు కొద్ది దూరంలో ఉన్న గోల్డెన్ థ్రెషోల్డ్ వారికి ఎడారిలో ఒయాసిస్సులా కనబడింది. భారత కోకిల సరోజినీ నాయుడు, గోవిందరాజు నాయుడు దంపతుల నివాస స్థానమది. సాహిత్య, సాంస్కృతిక, జాతీయోద్యమ చరిత్రకు మూలస్తంభం వలె నిలిచింది. ఆనాటి జాతీయోద్యమ నాయకులకు నిలయంగా ఉండేది. అక్కడ అమూల్యమైన పుస్తకాలెన్నో ఉండేవి. రెడ్డి హాస్టల్ విద్యార్థులు తరచుగా అక్కడికి వెళ్లి వారితో కలిసి అక్కడి పుస్తకాలు చదివి ఆనందించేవారు. ఆ విధంగా రావి నారాయణ రెడ్డి గారికి అక్కడ గాంధీజీ ఆత్మకథ చదివే సువర్ణావకాశం దొరికింది. అతని జీవితానికి ఒక దిశానిర్దేశం ఏర్పడినట్లయింది. గాంధీజీ ఆత్మకథ రావి నారాయణ రెడ్డి గారి ఆలోచన ధోరణినే మార్చివేసింది. గాంధీ జీవిత చరిత్రతో పాటు ఇంకా చాలా పుస్తకాలను అధ్యయనం చేసినారు రావి నారాయణ రెడ్డి గారు. గాంధీ జీవిత చరిత్ర స్ఫూర్తితో దేశభక్తి భావాలు ఏర్పడితే జవహర్లాల్ నెహ్రూ స్వీయ చరిత్ర, ఇంకా నెహ్రూ రచించిన గ్లింప్లెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, జయప్రకాశ్ నారాయణ రచించిన సోషలిజం ఎందుకు అనే పుస్తకాలు, కాంగ్రెస్ సోషలిస్ట్ పత్రిక వంటివి రావి నారాయణ రెడ్డి గారిని రాజకీయ చైతన్యానికి పరిణామక్రమాన్ని, దిశానిర్దేశాన్ని చేసినాయి. గాంధీజీ హరిజన సేవాసంఘ కార్యక్రమాలను వివిధ రాష్ట్రాలలో విస్తరిస్తున్న కాలంలో హైదరాబాద్ రాష్ట్ర హరిజన సేవాసంఘ కార్యదర్శిగా నియుక్తుడైన రావి నారాయణ రెడ్డి గారు తన విద్యాభ్యాసానికి తిలోదకాలిచ్చి తన పూర్తి జీవితాన్ని రాజకీయాలకే అంకితమిచ్చినాడు. తద్వారా రావి నారాయణ రెడ్డి గారికి జాతీయ నాయకులతో పరిచయాలేర్పడినాయి. గాంధీజీని హైదరాబాద్కు ఆహ్వానించి ఖాదీ భండార్ ప్రారంభింపజేసినారు. ఆ భవనం ఈనాటికి హైదరాబాద్ సంస్కృతికి చిహ్నంగా నిలిచి ఉన్నది. ఇక హరిజన సేవాసంఘ నిధి వసూలు కార్యక్రమాలు చేపట్టారు. ఆనాడు ప్రజలు గాంధీజీకి స్వచ్ఛందంగా విరాళాలందించినారు. స్త్రీలు తమ బంగారు నగలను సంతోషంగా ఒలిచి మహాత్ముని జోలెలో వేసినారు. ఇక్కడ రావి నారాయణ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఒక్క మాట అనివార్యంగా చెప్పుకోవాలి. రావి నారాయణ రెడ్డి గారు హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే మేడిపల్లి భూస్వామి జోగారెడ్డి కూతురు మణిమ్మతో వివాహం జరిగింది. అప్పుడు ఆమెకు 11 సంవత్సరాలు. అది బాల్య వివాహం. ఆనాటి ఆచారం అదే. కాని అచిరకాలంలోనే రావి నారాయణ రెడ్డి గారి భార్య మణిమ్మ క్షయవ్యాధితో స్వర్గస్థురాలైంది. ఆ తర్వాత కొంతకాలానికి పోచంపల్లి భూస్వామి వెదిరే నరసింహారెడ్డి గారి కుమార్తె సీతాదేవితో రావి నారాయణ రెడ్డి గారి పునర్వివాహం జరిగింది. ఆచార్య వినోబా భావే భూదానోద్యమాన్ని తొలుత పోచంపల్లిలోనే ప్రారంభించగా ఈ వెదిరే కుటుంబీకులు తమ వేలాది ఎకరాల భూమిని వినోభావేకు దానం చేసి చరిత్రలో నిలిచిపోయినారు. ఆనాటి నుండి ఈ పోచంపల్లిని భూదాన్ పోచంపల్లి అంటున్నారు. అటువంటి కుటుంబంలో జన్మించిన సీతాదేవి రావి నారాయణ రెడ్డి గారి సతీమణిగా వచ్చింది. రావి నారాయణ రెడ్డి గారు సీతాదేవి నగలు మరియు మొదటి భార్య మనమ్మ నగలు కలిపి అమ్మగా వచ్చిన 20,000 రూపాయలను గాంధీజీకి సమర్పించినాడు. గాంధీజీ భావనలననుసరించి అస్పృశ్యత నివారణ గురించి ప్రజలకు అవగాహన కలిగించడం, సహపంక్తి భోజనాల ద్వారా ప్రజలంతా సమానమనే భావాన్ని వ్యాప్తి చేయడం, హరిజనులకు విద్య బోధించడం మొదలగు పనులు హరిజన సేవా సంఘ కార్యక్రమాలు. వీటన్నింటిలోనూ రావి నారాయణ రెడ్డి గారు చురుకుగా పాల్గొనేవారు. నిజాం రాష్ట్రం తప్ప భారతదేశమంతటా గాంధీజీ నాయకత్వంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమాలు ఉధృతంగా సాగుతున్న కాలమది. గాంధీజీ శాసనోల్లంఘనం ఉప్పు సత్యాగ్రహంతో ప్రారంభమైంది. ఆ ఉద్యమం వలన గాంధీజీ అరెస్ట్ అయినారు. దాన్ని నిరసిస్తూ దేశమంతటా నిరసనలు జరిగాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే హైదరాబాదులోని హస్మత్గంజ్లో కూడా ఒక నిరసన సభ జరిగింది. నిజాం రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి రాజకీయ సభ అది. ఆ సభలో విద్యార్థి నాయకునిగా రావి నారాయణ రెడ్డి పాల్గొని ఆవేశంగా ప్రసంగించినాడు. ఈ విషయం హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెంట్కు తెలిసింది. రావి నారాయణ రెడ్డి గారిపై నిఘా పెరిగింది. గాంధీజీ అరెస్టుకు నిరసనగా దేశమంతటా సత్యాగ్రహాలు చేయాలని తీర్మానించినారు. తెలంగాణలో చేయడానికి వీల్లేదు కనుక రహస్యంగా వెళ్లి కాకినాడలో జరిగిన సత్యాగ్రహంలో రావి నారాయణ రెడ్డి పాల్గొన్నాడు. అదే సమయంలో అనగా 1931 అక్టోబర్ 7న భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువడింది. కనుక వారి ఫోటోలు పెట్టి హైదరాబాదులో స్వదేశీ లీగ్ నాయకురాలు పద్మజా నాయుడు ఒక సభ నిర్వహించగా రావి నారాయణ రెడ్డి అందులో పాల్గొన్నాడు. 1930 మార్చి నెలలో సురవరం ప్రతాపరెడ్డి గారి అధ్యక్షతన జోగిపేటలో ప్రథమాంధ్ర మహాసభలు జరిగాయి. విద్యార్థుల బృందంతో సైకిల్ ర్యాలీ నిర్వహించి ఆ సభలో పాల్గొన్నాడు రావి నారాయణ రెడ్డి. తర్వాత ఖమ్మం, సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లా మల్కాపూర్లో ఆంధ్ర మహాసభలు జరిగాయి. అన్నింటిలోనూ అన్నీ తానై నిర్వహించినాడు రావి నారాయణ రెడ్డి గారు. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలమది. అదే సమయంలో రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్టు పార్టీలో చేరినాడు. 1944లో ఆంధ్ర మహాసభ భువనగిరిలో జరిగిన సమయంలో రావి నారాయణ రెడ్డి గారిని సభాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షోపన్యాసంలో అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, భారతదేశ పరిస్థితులు, భారతదేశంలో నిజాం రాష్ట్రం

0: విలీనం కావాలి అని. అలా కానందువలన విద్యా సమస్యలు, సాంఘిక సమస్యలు ఎలా కుంటుబడినాయి మొదలైన అంశాల గురించి రావి నారాయణ రెడ్డి అనర్గళంగా ఉపన్యసించినందువలన ఆయన వాక్చాతుర్యానికి సభ్యులందరూ హర్షధ్వానాలు చేశారు.
1: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి ఎస్ రాజవర్ధన్ ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: ప్రశాంత్ పాటిల్జీ నమస్తే.
1: ఇది తెలంగాణ యాసభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇలా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1972 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 1973 సంవత్సరంలో నిర్వహించారు. రోజు రోజుకు పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతుంది. అడవులున్న చోట నేడు ఇండ్లు ఉంటున్నాయి. మానవ స్వార్థం కారణంగా ఇలా జరుగుతుంది. చెట్లను నరికిన తర్వాత మళ్ళీ మొక్కల్ని నాటాలనే ఆలోచన నేటి మానవాళికి లేకపోవడమే ప్రకృతి వైపరీత్యాలకు కారణంగా మారుతుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనం, పర్యావరణం ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్తో ముచ్చట విందాం. ముచ్చట పెడుతున్నారు సుమనస్పతి రెడ్డి.

0: जनरली फाइव यूजेस होते हैं, फाइव आर होते हैं कि पहले रिफ्यूज कीजिए, फिर आप उसको रीयूज कर सकते हैं, फिर रिड्यूस कर सकते हैं। तो ये जो संकल्पना है ये हर एक आदमी ने यूज करना चाहिए। जहां तक का फॉरेस्ट का सवाल है, तो फॉरेस्ट का भी जो सॉइल होता है, जो जिसमें प्लांट्स आनी चाहिए, बायोडाइवर्सिटी आनी चाहिए, तो उसका भी काफी इफेक्ट होता है। पिछले 6 महीने पहले एक वीडियो वायरल हुआ था जिसमें टाइगर जो है वो प्लास्टिक का बॉटल पानी में से निकाल के बाहर फेंक रहा है। ये पूरा इंडिया में हुआ था। तो अच्छा। प्लास्टिक जो है हमारा टूरिज्म के साथ, हम लोगों के साथ, हम जो जहां जब भी जाते हैं तो वी कैरी द प्लास्टिक इजीली।
1: जो जो दर्शनार्थी या जंगल देखने जो आते हैं वो लोग भी बहुत सा प्लास्टिक लाके फेंक के चले।
0: यस, तो म्यूनिसिपल एरिया में तो आप प्लास्टिक क्लियर कर सकते हो, बाहर फेंक सकते हो, पर जंगल इतना ह्यूज होता है कि वहां से आपको वो चुनना पॉसिबल नहीं हो पाता। जो नेशनल हाईवे है या आजू बाजू एरिया है वहां पे फॉरेस्ट डिपार्टमेंट वहां पे ड्राइव करके वहां का प्लास्टिक जमा करके सेंटर में प्रोसेस करता है। जैसे अमराबाद में वो प्रोसेसिंग यूनिट भी लगाया हमने, इवन कावल भी प्लास्टिक बैन करके हमने डिक्लेयर किया है।
1: जी जी।
0: तो ऐसे यानी प्लास्टिक जो है वो क्योंकि डिग्रेड नहीं होता, कई सालों तक वैसे रहता है।
1: और क्योंकि अब हमारे यहाँ जंगलों में आदिवासी गांव और दूसरे गांव भी हैं, बहुत से लोग जंगलों में बहुत पीढ़ियों से रह रहे हैं, और उन गांव में भी अब प्लास्टिक की चीजों का इस्तेमाल इतना ज्यादा हो गया है कि उनके खेतों में वहां जहां वो खाद बनाते हैं उसमें भी प्लास्टिक आ गया। तो ये जंगल को भी इसका खतरा हो रहा है।
0: yes.
1: और हमारे यहाँ बहुत से हाईवे भी जंगल से जाते हैं।
0: हाँ।
1: और हाईवे के साथ साथ आप जहां भी छोटा गांव हो या शहर हो, आप देखेंगे कि इतना प्लास्टिक वहां पड़ा हुआ है या उड़ रहा है। आप निकालते होंगे तब भी उससे ज्यादा प्लास्टिक आ रहा है। तो इतनी बड़ी समस्या है, और ये फिर ये जंगल में भी अगर घुस जाएगा फिर तो बहुत मुश्किल हो जाएगी ना।
0: हाँ, क्योंकि हमारा जो पानी है वो जंगल से ही आता है, सॉइल जो है वो जंगल से आता है, सैंड भी वहां से बनता है, तो ये सब उसको अफेक्ट कर रहे हैं। बाय डिफॉल्ट सैंड में भी माइक्रोप्लास्टिक आ रहा है, एवरीवेयर वी आर गेटिंग दैट वन। तो ये बेसिकली फॉरेस्ट को कहा जाता है कि ये उगम स्रोत होता है रिसोर्सेस का। अगर आप हिमालय में चले जाइएगा तो हिमालय में आज वहां के इतना टूरिज्म होने के बाद वहां पे प्लास्टिक ही प्लास्टिक आ जा रहा है, तो वाटर प्यूरिफिकेशन नहीं हो पा रहा है। पहले के नदियों का अलग लेवल था, अभी के नदियों का अलग लेवल है। सो ये बहते हुए सब अफेक्ट हो रहा है। तो फॉरेस्ट को तो बिल्कुल वो अफेक्ट हो रहा है। इसका कोई एस्टिमेट अभी तक नहीं निकाले, फॉरेस्ट सर्वे ऑफ इंडिया इसके बारे में पूरा सर्वे अभी पब्लिश करेगा।
1: जी, तो खैर जंगलों में की समस्या एक है और शहरों और गांव में प्लास्टिक की समस्या, उसका असर तो एकदम अलग है, पर जंगलों पर भी अब प्रभाव पड़ने लगा है। तो आपको अपने व्यक्तिगत रूप से आपको क्या लगता है कि अभी तक प्लास्टिक के इस्तेमाल में कमी लाने के बारे में जो भी कोशिशें की गई हैं वो ज्यादा सफल नहीं हुई हैं, और लोगों को भी उसका अंदेशा या समझ नहीं आ रही, इसीलिए हर जगह प्लास्टिक फेंका जा रहा है? तो प्लास्टिक का इस्तेमाल ही ना करें, या करते हैं तो उसको बाहर बिल्कुल ही ना फेंकें? ऐसी जो आदतें हैं कुछ विदेशों में आई हैं, जैसे जापान जैसे देश में कोई कचरा बाहर नहीं फेंकता, तो लोगों में इस तरह का संकल्प है और इनका दिनचर्या में भी ये काम कर ही ना पाए। इतना बदलाव नहीं आएगा तो फिर प्लास्टिक की समस्या का तो कोई मुकाबला नहीं किया जा सकता ना।
0: हाँ।
1: तो आपको क्या लगता है कि इतनी गहराई से लोगों में ये समझ कैसे लाई जाए?
0: हाँ, तो इसमें ये सबसे प्रमुख है कि प्लास्टिक जो है वो बहुत सस्ता है, तो वो कॉमन मैन के लिए यूज होता है। तो लार्जेस्ट ऑफ पॉपुलेशन जो है वो कॉमन मैन है, और जो सस्ते में खरीद सकता है वही खरीद कर। उसका अल्टरनेटिव जो होता है, जैसे जूट बैग हो जाए, बांबू के बैग हो जाए या दूसरा, बट वो सस्ता होना चाहिए, प्लास्टिक इतना ही, तो वो कर सकते हैं। और स्कूलों में हम अगर बोले कि भाई प्लास्टिक बॉटल नहीं, आप रिसाइकल यूज बॉटल ही यूज करना।
2: वनम पर्यावरणम आदिलाबाद जिला अटवी अधिकारी प्रशांत बाजीराव पाटिल तो सुमनस्पति रेड्डी పెట్టిన ముచ్చటాది।
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా,
3: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే,
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి। ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్, కాల్ 1800420-2233।
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది,
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ, ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి, అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య వైద్యం వ్యవసాయం పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు, ప్రగతి పథం సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం।
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: ఈరోజు ప్రముఖ కథారచయిత అల్లం రాజయ్య జయంతి. ఈయన నవల రచయిత మరియు కథారచయిత కూడా. 1952 జూన్ 5వ తేదీన కరీంనగర్ జిల్లాలోని గాజులపల్లె గ్రామంలో జన్మించారు. తెలంగాణ గ్రామీణ జీవితం, సామాజిక అసమానతలు, రైతు కూలీల సమస్యలు, ప్రజా ఉద్యమాలు వంటి అంశాలను తన రచనల్లో ప్రధానంగా ప్రతిబింబించారు అల్లం రాజయ్య. ఆయన రచనల్లో కొల్లిమంటుకున్నది, విముక్తి, సైరన్, ప్రాణహిత వంటి నవలలు ముఖ్యమైనవి. అలాగే అనేక కథా సంపుటాలు కూడా ప్రాధాన్యం పొందాయి.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: అంబటెల్ల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం కైత ఈ శీర్షికన కోకిలమ్మ నీకు కోటి కాంతులు. పొందిడి పురుషోత్తమరావు వినిపించే పద్యావళి.
8: ఎండిపోయి అడవి పండుటాకులు రాలే, చెట్లు మోడులయ్యే చెదరి వనము, పచ్చదనము ఇగిరి పలపలాకుల సడియే, కోకిలమ్మనీదు కూత వినమే. ఎండిపోయి అడవి పండుటాకులు రాలే, చెట్లు మోడులయ్యే చెదరి వనము, పచ్చదనము ఇగిరి పలపలాకుల సడియే, కోకిలమ్మనీదు కూత వినమే. మావి చిగురులేసి మా కంద పూతలే, కొండలన్నె వెలిగే కొత్త శోభ, పసిని రంగుతోడ వనమంత పూచెలే, కోకిలమ్మ నీదు కూత వినమే. మావి చిగురులేసి మా కంద పూతలే, కుండలన్నీ వెలిగే కొత్త శోభ, పసిమి రంగుతోడ వనమంత పూచెలే, కోకిలమ్మ ఓ కోకిలమ్మ నీదు కూత వినమే. పంచమస్వరమున పాడేటి నీ గొంతు, పరిమళించు తీపి పాటయవుచు, ఆమనికి నీవు ఆహ్వానమందింపు, కోకిలమ్మ నీదు కూజితమునా. పంచమస్వరమునా పాడేటి నీ గొంతు, పరిమళించు తీపి పాటయవుచు, ఆమనికి నీవు ఆహ్వానమందింపు, కోకిలమ్మ నీదు కూజితమునా. వృక్షకాండవర్ణ రక్షరంగును దాల్చి, పంచమస్వరగతిన పాట పాడి,

వృక్షకాండవర్ణ రక్ష రంగును దాల్చి పంచమస్వరగతిన పాట పాడి

తరావి గ్రీష్మతాపమెగసి గేహముల్ దేహముల్ మండిపోయి మనిషి మదియుమండ గ్రీష్మతాపమెగసి గేహముల్ దేహముల్ మండిపోయి మనిషి మదియుమండ తీయ తీయ చల్ల తీపికు తల నొల్కు తీయ తీయ చల్ల తీపికు తల నొల్కు కోకిలమ్మ నీకు కోటినతులు కోకిలమ్మ నీకు కోటినతులు పంచ ఋతువులందు పరికించి చూడగా వాసమెరుగనట్టి వరపు ఖగమా

నీకు కోటి నతులు. పంచ ఋతువులందు పరికించి చూడగా వాసమెరుగనట్టి వరపు ఖగమా, ఎచటి నుండీటకు ఈ వేగుదించెదో కోకిలమ్మ నీకు కోటినతులు. రూపు వికృతమవుచు రోతగా కనిపించు గానమాధురి వినగ ఘనత నొప్పు, రూపమిందుకమ్మ తీపి పాటలు పల్క, రూపమిందుకమ్మ తీపి పాటలు పల్క, కోకిలమ్మ నీకు కోటినతులు, కోకిలమ్మ నీకు కోటినతులు. ఐదు ఋతువుల నీదు గానమే వినరాదు, ఐదు ఋతువుల నీదు రూపు కనమే.

కోకిలమ్మనీకు కోటి నతులు నీదురాగ మధుర వేద శ్రుతులదేలి పరిసరాలమరచిపోదుమమ్మా హర్షముదము బంచి ఆహ్లాదమును గూర్చు కోకిలమ్మా నీకు కోటినతులు నీదురాగ మధుర వేద శ్రుతులదేలి పరిసరాల మరచిపోదుమమ్మా హర్షముదము బంచి ఆహ్లాదమును గూర్చు కోకిలమ్మా నీకు కోటినతులు మధుమాసముచ్చెన నిమకరందమిద జల్లి ముందు ముందు వంది మూక నడవ మధుమాసముచ్చెన నిమకరందమిద జల్లి ముందు ముందు వంది మూక నడవా

నీకు కోటి నతులు దైవ సృష్టి అందు దండిదవు నీ పాట, దైవ సృష్టి అందు దండిదవు నీ పాట, దైవ సృజనలోన దార్శనికత నీలో నింపి పంపే నేస్తమా ఆ శక్తి, నీలో నింపి పంపే నేస్తమా ఆ శక్తి. కోకిలమ్మ నీకు కోటి నతులు, కోకిలమ్మ నీకు కోటి నతులు. పశ్చిమాసియాలో పగల ప్రభావంబు పడినేము నీదు పాట పైన, పశ్చిమాసియాలో పగల ప్రభావంబు

కాకియే పిల్లల వగ పొదగు ప్రీతినొలికి నీవు పెడుదు గుడ్లు కావంగ కాకియే పిల్లల వగ పొదుగు ప్రీతినొలికి.

నీకు కోటి నతులు, కోకిలమ్మా నీకు కోటి నతులు. నిలువ నీడలేక నిలయమొక్కటి లేక నిత్య చేతన నిడా నేర్పుతోడా.

కోకిలమ్మనీవు కూయవమ్మా. సుప్రభాతమందు శుభమస్తనీ పల్కి చైత్రమా.

0: పాటపికము పాట గరళ కంఠుడతడు కాలకూటము మింగి గరళ కంఠుడతడు కాలకూటము మింగి అమృతధారలు దివి సమృధముగను గరళ కంఠుడతడు కాలకూటము మింగి అమృతధారలు దివి సమృధముగను నీలకంఠుడు సెగె నిఖిల లోకులగావ కోకిలమ్మ నీవు కూయవమ్మ.
1: కైత కోకిలమ్మ నీకు కోటి నతులు. బొందిడి పురుషోత్తమరావు వినిపించిన పద్యావళి విన్నారు శ్రోతలు. ఇంతటితో ఈయలటి అంబటల్ల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 8:30 బాసరుచులు ఈ కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

పల్లికి ప్రయాణ భేరి వేసిరి. కానీ నాడు వెంకటేశ్వర్లు పొద్దున లేవగానే మామూలు ప్రకారం టీ తాగలేదు. భోజనము వేల అయినది, స్నానము కూడా చెయ్యడు. కొడుకుపై ప్రేమ మెండు లక్ష్మికి, అరికాలికి ముళ్ళు నాటనీయదు. వెంటనే వెంకటేశ్వర్ల గదికి ప్రవేశించి, నాయన 10 గంటలు అయిపోయినది, స్నానము చేసి భోజనానికి లేవరాదా అన్నది. కానీ జవాబు రాలేదు. కొడుకు దగ్గరకు వెళ్ళి, తండ్రి, చిన్నబోయిన కారణమేమి? ఎవరితో మాటలాడక గదిలో ఒంటరిగా కూర్చున్నావు? నా వద్ద దాచి ఉంచవలసిన విషయమా? చెప్పవా అనెను. తల్లి అనిన వెంకటేశ్వర్లకు భక్తి మరియు ప్రేమ మెండు, చెప్పక తప్పదయ్యను. అమ్మా, నాకేల చదువు చెప్పించితిరి. చిలుకముక్కుకు జీడిగింజ అన్నట్లు ఆ తాగుబోతు ఇంట్లో పుట్టి పెరిగి నాగరికత అంటే ఏమాత్రం తెలియని ఆ పిల్లను నా మెడకు గట్ట నాన్నగారు ప్రయత్నించుచున్నారు. ఆ మోటు నిరక్షర కుక్షియగు పిల్లతో ఎలాగనమ్మా నా జీవితం గడిచేది అని ఏమేమో చెప్పి తానిదివరకే రాధను పెండ్లాడ నిశ్చయించుకున్నట్లు, రాధను తప్ప ఇతరులనెవరినీ పెండ్లాడనని తన దృఢనిశ్చయమును తెలియజేశెను. ఇది చాలా చిక్కైన పని అని తెలిసి కూడా కొడుకును ఎలాగైనా అన్నం తినిపించవలనని ఇందుకేనా అలిగినది? నీ ఇష్టము లేని పిల్లను చేస్తే మాత్రం కాపురమెట్లు జరగగలదు? నేను మీ నాన్నగారితో చెప్పి నీ ఇష్ట ప్రకారం జరుగునట్లు చేసెదా అనెను. వెంకటేశ్వర్లకు రాధ ఇంటి అందున్నట్లే కనిపించింది. వెంటనే లేచి స్నానము చేసి భోజనమునకు లేచెను. దుకాణం నుండి వచ్చిన ప్రయాణ సన్నాహములు జరుపుకుంటున్న ఆశన్నగారిని పిలిచి లక్ష్మి జరిగినదంతయు పూసగుచ్చినట్లు చెప్పెను. ఆశన్న ఒక నిట్టూర్పు విడిచి, కర్ణాల పాపయ్య గారి కూతురు గాదు రాధ అనెను. అవును, అయితే మాత్రం పడిపోయినదేంటి? పిల్ల చదువుకున్నది, సౌందర్యవతి, మంచి తెలివితేటలు గలది. వారు మంచి గౌరవ జీవనం గడుపుచున్నారు. ఆ తాగుబోతు మరియు కయ్యానికి కాలుజాపు దాసరి సింగం కంటే నాకు వీరి సంబంధమే చాలా మేలనిపించుచున్నది అని లక్ష్మి అనగా విని, వారు కులములో లేరు. ఇదివరకే దాసుగారికి మనమన్న అనుగ్రహము మెండు, లేని చిక్కులు తెచ్చిపెట్టగలడు అని ఆశన్నగారు నొడివిరి. అది విని దీనికేమీ జవాబీయవలెనా అని లక్ష్మి కొంతవరకు ఊహించి, ఏమండి, ఇది గాంధీయుగము, తక్కువ కులమేమిటి? కులములు కూలిపోవలెనని చెప్పు మహాత్ముని వాక్కులు గోలుకొండ పత్రికలో చదివిన మీరే చెప్పితిరి గదా. ఉన్న ఒక్క కొడుకుకు పెళ్లి లేక ఇంటియందు పడియుండుట మీ ఇష్టము కావచ్చును. కానీ కొడుకునలా ఉంచి ఆనంద భోగాలు అనుభవించుచుండుట కన్నా ప్రపంచమును వీడుటయే మేలని నాకు తోచుచున్నది అన్న బ్రహ్మాస్త్రమునకు బద్ధుడై ఆశన్న నాటి ప్రయాణమును కట్టిపెట్టి తెల్లవారి బస్సునెక్కి గౌలిగూడ టికెట్టు తీసుకున్నాడు. కృష్ణమూర్తి యాదవ్ కవితా పంక్తులు. భాగ్యనగరానికి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ రెండు క్షేత్రాలు రెండు నేత్రాల్లా కనిపిస్తాయి. కొండలమీది అపార్ట్మెంట్లు కొమ్మలమీద కూర్చున్న కొంగల్లా ఉంటాయి. బండలమీద భవనాలు నిలబడ్డ బాతుపిల్లల్లా కనిపిస్తాయి. రెండు కొండల మధ్య సూర్యుడు లిప్స్టిక్ పెదాల మెడలో ఉన్న లాకెట్లా ఉంటాడు. వాళ్ల ఇండ్ల ముందు నవ్వుతూ కూర్చున్న ఆడపిల్లలు పూల కుండీలు, గేట్ల ముందు ఆల్సేషన్ సునకాలు, చిరుతపులుల్లా ఉంటాయి. వాళ్లకు మనుష్యుల మీదగాక కుక్క పిల్లల మీదనే వల్లమాలిన అభిమానం పెంచుకుంటారు. బురదంటని వాళ్ల పాదాలు ఆబిట్స్ రోడ్ల మీదనే తిరుగుతూ ఉంటాయి. ఆకాశపు అద్దంలో అక్కడి రోడ్లు ముఖాల మేకప్పులు చూసుకుంటూ మురిసిపోతాయి. ఒడిలో పాపనేసుకున్న బిచ్చగత్తె రోడ్ల మీద భిక్షాటన చేయడం చూడలేం. పండ్ల గంపను నెత్తినేసుకున్న ముసలమ్మ దారంట పోవడం కనిపించదు. పొద్దున్నే వాళ్ల ఇంట్లో మైకల్ జాక్సన్ పాట పాడుతూ ఉంటాడు. ఇంటాయన కృష్ణ ఒబెరాయిలో టీ తాగి వస్తాడు. వాళ్ళావిడ సాయంకాలం కంట్రీ క్లబ్కి వెళ్ళి వస్తుంది. నర్సుల శిరస్సుల మీద ఉన్న ప్లాపుల్లా మేడల తలల మీద డిష్ యాంటీనాలు కనిపిస్తాయి. స్టార్ టీవీ చూడటంలో వాళ్ల పిల్లలు నల్లమందు తిన్నట్లుగా ఉంటారు. రాత్రిపూట చంద్రుడు చుక్కలను వెంటేసుకుని ఆకాశాన్ని పూసిన నందివర్ధనం చేస్తాడు. కాకి బట్టలతో నా తమ్ముడు వాళ్ల ఇంటి ముందు సెక్యూరిటీ గార్డుగా నిలుస్తాడు. మరో కవిత. మల్లయ్య మల్లమ్మ దాంపత్యపు చెట్టుకు లేత ఆకులా చిగురించినప్పుడే నా జీవితం మొదలైందనుకుంటాను. సాయంకాలం రుద్రాక్ష చెట్టుకు పూసిన ఎర్రని పువ్వులా చిరుపెదాలు విచ్చుకున్నప్పుడే ఇంట్లో సంబరాల పండగ చేసుకుని ఉంటారు. పొత్తిగుడ్డల్లో కాళ్ళు చేతులు బాదాం చెట్ల కొమ్మల్లా కదలికలు చేసి ఉంటాయి. అమ్మ ఒడిలో నాన్న చేతుల్లో పొద్దుతిరుగుడు పువ్వులా ఆడుకొని ఉంటాను. అమ్మ పాలిండ్ల నుండి గుక్కెడు గుక్కెడు పాలు తాగి ముఖబింబం నుండి నవ్వుల పూలను రాల్చి ఉంటాను.
నాన్న మూట కొడుతూ ఉన్నప్పుడు, అమ్మ మిరపచేనుకు నీళ్లు గడుతూ ఉన్నప్పుడు, చెట్టుకొమ్మకు వేలాడదీ

0: చిన్న గుడ్డ ఉయ్యాల్లో అమ్మ పాల కోసం చేదబావి గిలక శబ్దంలా ఏడ్చి ఉంటాను. ఇంట్లో అరుగుల మీద అంబాడినప్పుడు యశోదమ్మ చంటికృష్ణుణ్ణి పోల్చుకొని ఉంటారు. ఎండకాలం అనంతబావి నీటిలో చేపపిల్లలా తిరుగాడుతున్నప్పుడో, సాన్పేసిన వాకిట్లలో గోళీలాటలు ఆడుతున్నప్పుడో బువ్వ తినడానికి రమ్మని బుచ్చవ్వ నా చుట్టూ గోవులా తిరిగేది. బూర్గు చెక్క పలక మీద ఈలు దిద్దినప్పుడు అవ్వ నా కొడుకు కలెక్టరో కండక్టరో అవుతాడని ఊహించుకొని ఉంటుంది. చింత చెట్టు కొమ్మల మీది కోతి కొమ్మచ్చి ఆడుకున్నప్పుడు చేతిలోని కర్రను రూలు కర్రలా తిప్పడం చూసి అయ్యా నా కొడుకు జిల్లాకు ఎస్పీ అవుతాడని అనుకుని ఉంటాడు. తల్లిదండ్రుల ముందు చదువుకున్న నేను కలెక్టరు పోలీస్ ఆఫీసర్ కాకపోయినా కవినైనందుకు చాలా సంతోషంగా ఉంది. జానెడు తాపీ పనిముట్టుతో విశ్వామిత్రునిలా విశ్వాన్ని సృష్టిస్తూ పోతాడు. అపార్ట్మెంట్లు, ఆనంద నిలయాలు, బంజారా హిల్స్, హ్యాబిట్స్ భవనాలు తను నిర్మించిన కళాఖండాలే. ఆకాశం గోడమీద బల్లి మార్తాండు పాకడం మొదలెట్టకముందే, తెల్లబట్టల పోలీసులు తమ హస్తాలను ట్రాఫిక్ సిగ్నల్స్గా మార్చుకోకముందే తాపీ చేతపుచ్చుకొని పరికోసం దేవులాట మొదలెడుతుంటాడు. తాను ఎన్ని మడత కుడుములు శేష పాన్పులు చవిచూసింది లెక్కబెట్టుకోడు. చీకటి రాత్రుల్లో చంద్రుడు వెలుగు వెన్నెలను వెదజల్లుకోవడానికి ఆకాశం మీదికి వచ్చినట్లే తాపీ మేస్త్రి తమ శ్రమ వెలుగును లోకం మీద వెదజల్లుకోవడానికి కూలీ అడ్డ మీదికి వస్తాడు. అతనెప్పుడూ కంట్రాక్టర్ పిలుపు గాలానికి చేపపిల్లలా వేలాడుతుంటాడు. భవన నిర్మాణంలో పొద్దస్తం తన హస్తాలను ఫాను రేకుల్లా తిప్పుకుంటాడు. పారకాడు కలిపిన సిమెంటు ఇసుక మాలును తట్టలో తన చేతికందించే నర్సమ్మతోని పర్యాచకాల దొంతరలను కొంతసేపు పేర్చుకుంటాడు. కట్టడాలను గగనం చుంబించేదాకా కట్టి గోవా నిర్మించుకొని హస్తరికాలు చేసేటప్పుడు నింగిని చూసేవాళ్లకు తాపీమేస్త్రి పారాచూట్ ద్వారా భూమికి చేరే పైలట్లా ఉంటాడు. అల్యూమినియం డబ్బా గిన్నెలోని చద్దన్నాన్ని తింటూనో, బన్ను ముక్కను చాయ్ గిలాసలో ముంచుకొని నోట్లేసుకుంటూనో మధ్యాహ్నపు ఆకలి ఏడుపును బుజ్జగిస్తాడు. వాని ఉదరం ఎప్పుడు చూసినా నిండి నిండని తెలంగాణపు చెరువులా కనిపిస్తుంది. అమ్మ తిడితేనో నాన్న కొడితేనో పల్లె అడవి నుండి పట్నవాసపు జూకు ఒరన్ గుటాన్లా కదిలి వచ్చినవాడు తనతో తెచ్చుకున్న గుండు దారాన్ని గుండెలకు అద్దుకుంటాడు. మెట్నను కన్న కూతురు కన్న ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు. మయూరి జీవితంలా కనిపించే పట్నవాసంలో రేకుల షెడ్డు కిందనో ధనవంతుల పాకల కిందనో నివాసం. కంట్రాక్టరు మోసపు తక్కెడలో తమ శ్రమశక్తిని వస్తువు చేసుకుంటాడు. అతడు వారం వారం ఇచ్చే బట్వాడాలో నోట్ల కాగితాల్ని చేతుల్లో చూసుకొని వాని ముఖం చెట్టు నవ్వుల పూలను విరియబూస్తుంది.
1: బాసరుచులు కార్యక్రమంలో ఇంతవరకు ప్రముఖ రచయిత జి రాములు కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి కృష్ణమూర్తి యాదవ్ కవితా పంక్తులు విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇయ్యాల రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం మొదటి భాగంలో నాద ప్రసక్తి గురించి విశేషాలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే.

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట కొరకు మీరు కూడా ఫోన్ చేయవచ్చు. ఫోన్ నెంబర్లు విందాం ఈ పాట తర్వాత.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే వెంటనే ఫోన్ చేయవచ్చు. మరి ఫోన్ నెంబర్లు 2950-81-2300-01 ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ స్టడీ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయవచ్చు, నచ్చిన పాటను వినవచ్చు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ముఖాన
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం. అయితే శ్రోతలు, ఈ కార్యక్రమంలో నేను వినిపించే పాటలే కాదు, మీకు నచ్చిన పాటల్ని కూడా వినవచ్చు ఫోన్ చేసి. మరి ఫోన్ నెంబర్లు మరొక్కసారి చెప్తున్నా, రాసుకుని ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్లు 2300981 2950081. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబరుకు ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ 0873 జత చేసి ఫోన్ చేయవలసి ఉంటుంది.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు ప్రముఖ సినీ నటి రంభ పుట్టినరోజు. ఈమె అసలు పేరు విజయలక్ష్మి. రంభ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం వంటి అనేక భాషల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. 1992 నుంచి మరియు 2000 ప్రారంభంలో ఆమె స్టార్ హీరోయిన్గా వెలుగొందారు. తెలుగు సినిమాల్లో ఆమె నటన, అందం, నృత్యం ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. హిట్లర్, బావగారు బాగున్నారా వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తన సినీ జీవితంలో 100కు పైగా చిత్రాల్లో నటించిన రంభ భారతీయ సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ప్రస్తుతం ఆమె కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ అప్పుడప్పుడు టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా కనిపిస్తుంటారు.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. వర్షాకాలం. వర్షాకాలం అంటే ప్రకృతి చిరునవ్వు నవ్వే కాలం. ఎందుకంటే ఎండలతో అలసిపోయిన భూమికి వర్షపు చినుకులు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుని చల్లని గాలులు వీచి వర్షం కురిసినప్పుడు ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. వర్షపు నీరు మన జీవనానికి చాలా అవసరం. ఇది తాగునీటికి, వ్యవసాయానికి మరియు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో చెట్లు మొక్కలు పచ్చని వస్త్రాలు ధరించినట్లు కనిపిస్తాయి. అయితే వర్షాకాలంలో మన ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిశుభ్రమైన నీరు తాగడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలం మనకు ప్రకృతి విలువను గుర్తు చేస్తూ నీటిని ఆదా చేయాలని నేర్పించే అందమైన ఋతువు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. కెమెరా కళ్లతో కథలు చెబుతూ రంగుల ప్రపంచాన్ని మనకు చూపుతూ వెలుగునీడల్లో మాయలు నింపి సినిమా అందాలని హృదయాల్లో నాటిన ఛాయాగ్రాహకుడు మూరెళ్ళ ప్రసాద్ పుట్టినరోజు ఈయల. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ లేదా ఛాయాగ్రాహకుడు. 1968 సంవత్సరంలో ఇదే రోజున విజయవాడలో జన్మించారు. అనేక విజయవంతమైన చిత్రాలకు, తెలుగు సినిమాలకు మరియు తమిళ సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసి మంచి గుర్తింపు పొందారు మూరెళ్ళ ప్రసాద్. తెలుగు సినీ పరిశ్రమలో ఒక అద్భుతమైన ఛాయాగ్రహణంతో మంచి గుర్తింపు పొందారు. ఆయన అనేక తెలుగు సినిమాలకు పనిచేసి ప్రతిభ, కృషి, సృజనాత్మకతతో తెలుగు సినిమా రంగంలో అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వాన్ని యువతకు అందించారు. తెలుగు సినిమాల అందాన్ని తన కెమెరాతో మరింత పెంచిన మూరెళ్ళ ప్రసాద్ గారు సినీ రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. శ్రోతలు, మీరు ఫోన్ చేయాలనుకుంటే ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. మా నెంబర్లు 0872, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్, 2300081, మరొక నంబర్ 2950081.

0: నాదం సృష్టికి మూలం, కనుక సంగీతమే సృష్టికి మూలం.
1: సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు.
0: పండిత్ భీమసేన్ జోషి, గంగూబాయి హంగల్, పండిత్ బసవరాజ్ రాజ్గురు వంటి ప్రఖ్యాత హిందుస్థానీ గాయికా గాయకులు కర్ణాటకకు చెందినవారే.
1: రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో ధారావాహికగా ఈ పుస్తక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో ప్రసారమవుతుంది. వినడం మర్చిపోకండి. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో.

0: మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, వినిపిస్తుందా అండి నేను మాట్లాడేది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి?
1: హైదరాబాద్ ఖానాపూర్.
0: పేరు?
1: షేక్ నయీం.
0: షేక్ నయీం, ఏం చేస్తుంటారు?
1: రిటైర్మెంట్ హోగా.

0: ఆర్టీసీ డ్రైవర్.
1: అంటే ఏం చేసి రిటైర్ అయ్యారు, అంటే ఏం ఉద్యోగం చేసేవారు?
0: డ్రైవర్ ఉన్నా మేడం. డ్రైవర్ ఉండే.
1: డ్రైవర్ ఉండే. దేనికి? లారీ డ్రైవర్ ఉంటారా?
0: ఆర్టీసీ. ఆర్టీసీ.
1: ఓ, ఆర్టీసీలో రిటైర్ అయిపోయారు. అయితే మా రేడియో మీకు చాలా కాలక్షేపం అవుతుందా రేడియో ద్వారా మీకు? సింగిడి మొత్తం తెలుగు పాటల ప్రోగ్రామ్. తెలుగు ఫిలిం ప్రోగ్రామ్ కదా ఇది. ఓకే, నిన్ను ట్రై చేస్తాను, అడగండి. ఏం సినిమా పాట కావాలి? హలో.
0: హలో,
1: చెప్పండి. ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? కొన్సా గానా సునేంగే.
0: జిందగీ కీ తలాష్ మే మౌత్ కే ఖరీబ్ ఆ గయే.
1: ఏం సినిమా అది? ఏం సినిమా అది?
0: క్యా సినిమా, క్యా నామ్ హై?
1: ఆ సినిమా కా నామ్ క్యా హై వో సాంగ్ కా?
0: ఆ నా? ఆ జిందగీ కీ తలాష్ మే హమ్ మౌత్ కే ఖరీబ్ ఆ గయే.
1: హా, మూవీ నే చెప్తారా?
0: నామ్ నహీ మాలూమ్ మేరే కో.
1: నామ్ మాలూమ్ నహీ. నో ప్రాబ్లమ్. ఒక పాట విందామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నయీమ్ గారు. ధన్యవాదాలు.
0: మంచిది మేడం.
1: ధన్యవాదాలు. ధన్యవాదాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మనతో మాట్లాడడానికి ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో హలో హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ధోబి కాలనీ నుంచి. మీ పేరు చెప్పరా?
1: సాయి కిరణ్.
0: సాయి కిరణ్, ఏం చేస్తుంటారు? కటింగ్ చేస్తారా? హలో హలో

0: హలో సాయి కిరణ్.
1: చెప్పండి మేడం.
0: ఎన్ని ఇళ్ళ నుంచి చేస్తున్నారు?
1: 12 సంవత్సరాలు చేస్తున్నారు.
0: 12 ఇళ్ళ నుంచి చేస్తున్నారా? అంతకు ముందు అంటే మీ నాన్నగారు అదే పని చేసేవారా?
1: డాడీ కూడా అదే వరకు.
0: అంటే మీ వృత్తి అది?
1: కుల వృత్తి మేడం. ఇక
0: ఓకే ఓకే. చదువుకున్నారా మీరు?
1: సెకండ్ ఇయర్ చదువుకున్నారు.
0: ఇంటర్ చదువుకొని మీ వృత్తిని కొనసాగిస్తున్నారు అన్నట్టు. చెప్పండి, ఈరోజు ఎందుకు ఫోన్ చేశారు?
1: అదే పాట అయింది మరి, మా చేటుకు హ్యాపీ బర్త్డే చెప్తామని.
0: మీ సేట్ అంటే?
1: నరేష్ అన్న, టుండు మెస్ పార్లర్ కటింగ్ షాప్.
0: ఈరోజు పుట్టినరోజా
1: అన్నది?
0: చెప్పండి మరి, శుభాకాంక్షలు చెప్పండి.
1: అదే నరేష్ అన్న.
0: సరే మరి.
1: మీరు మేడం?
0: తప్పకుండా అండి, నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు ఏ పాట వినిపిస్తున్నారు?
1: పొడుస్తున్న పొద్దులు చిరాది, జై తెలంగాణ మూవీ.
0: మొన్ననే మనం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకున్నాం. సరే పర్వాలేదు, ఈరోజు విందాం ఆ పాటను.
1: తప్పకుండా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు.

మరి నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం. అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మా, మీకు వందనం.

ఆ ప్రకృతిని చూడు, అలా అరుగుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పావురాల జంట, నేనెప్పుడు విడిపోనంటాది.

0: విన్న ఆ పాటతో ఇలాంటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని సినిమా పాటల్ని పొజ్జామట్టు 5 గంటలకు మాట చెప్పండి పాటండి కార్యక్రమంలో 18 గంటలకు హుషారులో రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్దిని మరింత ముందుకు తీసుకువెళ్లడం పట్ల ఉన్న నిబద్దతను ఈరోజు పునరుద్ఘాటిస్తుందని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్దరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చే లక్ష్యాలతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్టీయ స్వయం సేవక్ సంఘ ద్వితీయ సర్సంఘ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన సైద్దాంతిక పునాదిని ఆయన అందించారని, దేశ నిర్మాణంలో సేవను అత్యంత ప్రతిష్టాత్మకమైన శక్తిగా స్థాపించారని అమిత్ షా తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్టేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచిందని రెవెన్యూ మంత్రి విమర్శించారు. ప్రజలపై భారం పడకుండా వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను 13వ తేదీ వరకు రాష్ట ప్రభుత్వం పొడిగించింది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు టేక్ హోం రేషన్ విధానంలో లబ్దిదారులకు సరుకులు అందిస్తామని మహిళా శిశు సంక్షేమ విభాగం తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళం తాకాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ్ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ముగారు జరపబోయే రేడియో ప్రయాణం మధుర జ్ఞాపకాలు సంభాషణ విందాం. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 90 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాలని అంబరాన్ని

0: అని చక్కటి హిలేరియస్ డ్రామా గాని నవ్వులు అమ్మబడును అని గాని ఇలా అనేక ఇంకా ఇంటర్వ్యూస్ అయితే చెప్పవసరం లేదు. మేడం చేసిన ప్రోగ్రామ్స్ మేడం మాటల్లోనే విందాం. మనతో ఉన్నారు డాక్టర్ కె విజయ, విశ్రాంత సహాయ సంచాలకులు. వారి మాటల్లోనే మనం ఇప్పుడు ఆకాశవాణి అంటే ఏంటి అని విందాం. మేడం నమస్కారం, ఆకాశవాణికి స్వాగతం.
1: స్వాగతం అమ్మా. 1936 నుంచి 2026 దాకా 90 వసంతాల ఆకాశవాణి ప్రయాణం. ఆకాశవాణి సిబ్బందికి, మన ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ ముందుగా శుభాభివందనాలు తెలియజేసుకున్నాం. మనల్ని ఆదరిస్తున్న ప్రతి శ్రోతకి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుని మన కార్యక్రమానికి వెళ్దాం. అసలు ఆకాశవాణి అని అన్నావు కదా, మైక్రో సెకండ్ల వ్యవధిలో ప్రపంచంలోని ప్రజానీకానికి సమాచారాన్ని ఒక గొంతుకతో వినిపించదగిన సాధనం రేడియో అని మనం చెప్పుకోవచ్చు. అయితే మన పనులు మనం చేసుకుంటూ విద్య, విజ్ఞానం, సమాచారం, వినోదం అన్నీ కూడా ఆకాశవాణి శ్రోతలకి అందిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇటలీ శాస్త్రవేత్త గుగులియో మార్కోని ఆవిష్కరణ మూలంగా జరుగుతోంది. మనం తప్పకుండా ముందుగా వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం, మార్కోని గారిని. అలాగే మన ఆకాశవాణి నినాదం చూసినట్టయితే బహుజన హితాయ బహుజన సుఖాయ, ఈ నినాదంతో మనం వివిధ వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ప్రసారం చేయడం జరుగుతోంది. చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా రకరకాల కార్యక్రమాల్ని ప్రసారం చేస్తున్నాం. విద్య అందించడంలో కానివ్వండి, వాళ్ళకి విజ్ఞానం ఇవ్వటంలో కానివ్వండి, వినోదాన్ని పంచటంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడంలో గాని రేడియో పాత్ర ఎనలేని సేవగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం గమనించినట్టయితే దాదాపు 23 ప్రధాన భాషల్లో మన రేడియో ప్రసారాలు శ్రోతలకు అందుతున్నాయి. 277 కేంద్రాల ద్వారా ప్రసారాలు అందుతున్నాయి. 92% విస్తీర్ణంలో గల 99.19% ప్రజానీకానికి మనం అందుబాటులో ఉన్నాం రేడియో ద్వారా. ఎంత గ్రేట్ కదా. అలాగా వివిధ మాధ్యమాలలో మనకి ఆ మధ్య అంతా కూడా ఇన్ని మాధ్యమాలు వచ్చాయి, రేడియో పడిపోతోందండి, రేడియో ఎవరు వింటారు అనేది ఒక మాట వినపడింది. కానీ ఎఫ్ఎంతో మన స్థానం పదిలంగా ఉంది, ఉంటుంది కూడా.
0: మొదటిసారి ఆకాశవాణితో మీ అనుబంధం ఎప్పుడు మొదలైంది మేడం?
1: ఆకాశవాణితో మొదటిగా నా అనుబంధం అంటే, నేను 6-7 ఏళ్ల వయసు చిన్నపిల్ల ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద టీవీ సైజ్ అంత రేడియో ఉండేది, ఇంత పెద్ద నాబులు తిప్పడానికి. అది మా ఇంట్లో ఎప్పుడు ఆన్ చేసి ఉంచేవారు మా నాన్నగారు. హాల్లో ఉండేది, ఒక బల్ల మీద సెట్ ఉండేదన్నమాట. చిన్నపిల్ల కదా, తెలియదు ఎవరైనా ఇంటికి వస్తున్నా వెళ్తున్నా దాంతో సంబంధం లేదు. అందులో ఏదైనా పాటలు వస్తుంటే నేను ఇంకా డాన్సులు గంతులు వేయడమే అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో వెళ్లి చూసేదాన్ని, ఎవరు మాట్లాడుతున్నారు లోపల నుంచి అన్నట్టుగా చూసేదాన్ని, అటు ఇటు చూసి. ఎవరు కనిపించేవాళ్ళు కాదు, కానీ మ్యూజిక్ అయితే వస్తుందని బాగా గంతులు వేసేదాన్ని అనమాట. ఆ ఆసక్తిని కనిపెట్టి మా నాన్న నన్ను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. ఓహో, దీనికి ఏదో బాగా డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా. అట్లా ఆకాశవాణి నాకు ఏమి అని తెలియకముందే నన్ను ఒక నాట్యం నేర్పించడానికి ఒక అడుగు వేయించింది. అలాగ నేను చదివింది అగ్రికల్చర్ బీఎస్సీ, ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ చేయాలని నాన్న దాంట్లో జాయిన్ చేశారు. అయితే నా పోస్టింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఒక కృషి విజ్ఞాన కేంద్రం అనంతపూర్లో పోస్ట్ చేసినప్పుడు కడప స్టేషన్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చిందనమాట. ప్రయోగశాలల నుండి పంట పొలాలకు అనే టాపిక్ మీద ప్రసంగం ఇవ్వడానికి ఇన్వైట్ చేశారు. టీఏడీఏ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇన్వైట్ చేశారనమాట. అంతవరకు అసలు రేడియో తెలీదు. సరే వెళ్ళాను కడప స్టేషన్ కి. మా చుట్టాలు ఉండేవారు కడపలో అప్పుడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు తీసుకెళ్లారనమాట. చూడలేదు అని అంటే పాపం వాళ్ళు నాతో పాటు వచ్చి తీసుకెళ్లారు. ఈఎల్ నారాయణ గారని ఫామ్ రేడియో ఆఫీసర్. అప్పట్లో అగ్రికల్చర్ చూసేవాళ్ళని ఫామ్ రేడియో ఆఫీసర్స్ అని, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని, విమెన్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళకి ప్రొడ్యూసర్, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్ చేసేవాళ్ళందరూ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అని అనేవాళ్ళు. ట్రెక్స్ వేరే ఉండేవారు. ఆ ప్రోగ్రామ్ కటాచి డ్రామా కటాచిన అయినా ప్రొడక్షన్ అసిస్టెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి ప్రొడక్షన్ అసిస్టెంట్ అట్లా ఉండేవారు అనమాట. అప్పుడు ఆ కార్యక్రమం ప్రసంగం రాసుకెళ్లి చక్కగా స్క్రిప్ట్ రాసుకుని, ఫస్ట్ ప్రోగ్రామ్ కదా ఎలా మాట్లాడాలో తెలీదు. సరే ఆయన పాపం బాగా ప్రోత్సహించారు నారాయణ గారు. అక్కడ రేడియో ప్రోగ్రామ్ ఇచ్చాను. మళ్ళీ రేడియోలో నా గొంతు వింటే నాకు ఎంతో ఆనందం అనిపించింది అనమాట. అది నా ఫస్ట్ రేడియోలో అడుగు పెట్టడం. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను మళ్ళీ రేడియోలోనే జాబ్ చేస్తానని అసలు కలలో కూడా అనుకోలేదు. జాబ్ అయిపోయిన తర్వాత మా వారికి ఢిల్లీలో వేరే పోస్టింగ్ వస్తే ఇద్దరం అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నా వదిలేదు.

అన్నమాట. జాబ్ వదిలేసి ఢిల్లీ వెళ్లాము. సరే అక్కడ ఖాళీగా ఉండడం ఎందుకని పిహెచ్డికి జాయిన్ అయ్యాను. అప్పుడు యూపీఎస్సి వాళ్ళది పడింది అనమాట ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో. పడితే సరే పోస్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫార్మ్ అండ్ హోమ్ అని ఇచ్చాడనమాట. బీఎస్సీ ఏజీ చాలు క్వాలిఫికేషన్. సరే మా వారు ఇదేదో బానే ఉంది, అగ్రికల్చర్ గురించి అడుగుతున్నారు కదా, అప్లై చేస్తావానని ఊరికే క్యాజువల్ గా అప్లై చేసి ఒక అప్లికేషన్ పడేశామన్నమాట. దాదాపు 2 ఏళ్ళు అయిందేమో. అప్పుడు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్లాం ఢిల్లీలోనే. మా పాప అప్పుడు 9 మంత్స్ 10 మంత్స్ బేబీన పెద్దమ్మాయి. ఇంకా దాన్ని తీసుకుని మా వారు నేను అది మొత్తం దానికి బిస్కెట్లు పాల సీసాలు అన్ని పట్టుకుని యూపీఎస్సీ లాన్ లో కూర్చొని మా వారు పిల్లని ఆడించుకుంటూ ఉంటే నేను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాను. వాళ్ళు అప్పటికి నేను పిహెచ్డి కూడా ఇంకా జాయిన్ అయ్యాను కదా, వాళ్ళు ఇంకా నా ఎంఎస్సీ థీసిస్ గురించి ఇవన్నీ చాలా ప్రశ్నలు అడిగారమ్మా. దాదాపు 1.5 అవర్స్ ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళు సరే నీకు పోస్టింగ్ ఇస్తే నువ్వు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి హైదరాబాద్ లో ఇస్తారు, మరి మీ వారు ఢిల్లీలో ఉద్యోగం అంటున్నావు ఎలా చేస్తావు అని అడిగారనమాట లాస్ట్ లో. ఇంకోటి గమ్మత్ అయిన ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు ఆయన ఉన్నాడు ఇంటర్వ్యూ దీంట్లో, ఆయన లాస్ట్ లో ఏమ్మా నువ్వు ఏదైనా ఒక పాట పాడతావా అని అడిగారు. అయ్యా బాబా ఈయన పాట పాడమంటున్నాడు, మనకేం పాట రాదు కదా అని అనుకుంటే, పర్వాలేదు పాడమ్మా చూద్దాం వాయిస్ అని అన్నారనమాట. అప్పుడేదో పేట్రియాటిక్ సాంగ్ స్కూల్లో నేర్చుకున్నది ఏదో 1-2 లైన్లు పాడితే ఓకే అన్నారు. ఇంకా అట్లా అయింది. తర్వాత చాలా రోజులకి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి లావణ్య, వచ్చాయి. పోస్టింగ్ హైదరాబాద్ లో వేశారు. సరే ఇంకా మళ్ళీ హైదరాబాద్ లో 1989 నుంచి 2019 30 సంవత్సరాలు నిరంతరంగా ఒక 4 ఆకాశవాణి కేంద్రాలలో సేవలు అందించే భాగ్యం నాకు ఆకాశవాణి ఇచ్చింది. కానీ ఎన్నో మరువలేని జ్ఞాపకాలు అనమాట. ఫార్మ్ అండ్ హోమ్ సెక్షన్ కి పోస్టింగ్ ఇచ్చినప్పటికీ నేను జాయిన్ అయినట్టు సార్ సేమ్ ఇదే ఈఎల్ నారాయణ గారు మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి ఉన్నారు అప్పుడు. అందుకని నాకు 2 ఇయర్స్ ఫార్మ్ అండ్ హోమ్ సెక్షన్ ఇవ్వలేదు. రేడియో స్టేషన్ లో వచ్చి జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు గణేషన్ గారని ఆయన ఉండేవారు స్టేషన్ డైరెక్టర్, ఆయన ఉండి అమ్మ ఫార్మ్ అండ్ హోమ్ కి నీకు ఆర్డర్స్ వచ్చాయి బట్ అదే సెక్షన్ ఇస్తారనేం లేదు, యు హ్యావ్ టు డూ అదర్ సెక్షన్స్ ఆల్సో. ఆయన చెప్పాల్సిన రూల్స్ విధానంగా ఆయన చెప్పారు. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా శాస్త్రి గారు అని ఉన్నారు, ఆయన నేను అందరినీ పరిచయం చేస్తానని తీసుకెళ్లి మొత్తం స్టూడియోలు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అన్ని మొత్తం అందరినీ పరిచయం చేశారు. షీఈ్ న్యూ పెక్స్ అని చెప్పి అందరికి పరిచయం చేశారు. కంట్రోల్ రూమ్ చూసి కొంచెం భయపడ్డాను, అమ్మ ఇవేవో ఫేడర్లు అవి ఉన్నాయి, మనకేమి ఇది సూట్ కాదు, మనం ఈ ఉద్యోగం చేయలేము అని చాలా భయపడ్డాను. ఇప్పుడు అనుకుంటే బల సరదాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ చేయమని ఇచ్చారు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అజయ్ కల్లాం గారితో, ఆయన అప్పుడు డైరెక్టర్ సివిల్ సప్లైస్, దాని మీద ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ప్రతిరోజు ప్రోగ్రామ్ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్ లో డిస్కస్ చేసేవాళ్ళు ముందు రోజు ప్రోగ్రామ్స్ ఏమి వెళ్ళాయి, దానికి మార్కింగ్స్ ఇచ్చేవాళ్ళు ప్రోగ్రామ్ ఎలా ఉంది అనేది, ఏ గ్రేడ్ బి గ్రేడ్ బి ప్లస్ అట్లా. అప్పుడు శాస్త్రి గారు అమ్మాయి నువ్వు లాభం లేదు, ఇవాళ కాఫీ ఇప్పించాల్సిందే అని చెప్పి మీటింగ్ లో అనడము చాలా సరదాగా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో ఎన్ని సిరీస్ స్టార్ట్ చేశానో తెలియదు నాకే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఒక సిరీస్, పళ్ళు పోషక విలువలను ఒక సిరీస్, పోషకాహారం గురించి ఒక సిరీస్, రకరకాలుగా అన్ని, మళ్ళీ దానికి తగినట్టుగా పాటలు కూడా సెలెక్ట్ చేసుకుని లైబ్రరీలో ఎంతో కష్టపడి పాటలు కూడా సేకరించుకొని పెట్టి ప్రోగ్రామ్స్ చేసేవాళ్లము. అప్పట్లో ఈ సిరీస్లే కాకుండా ఫ్యామిలీ సీరియల్ ఒకటి చేశాం, సుధామ గారు నేను ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ శ్యామలాదేవి గారని డ్రామాలో ఉండేవారు, మేము ముగ్గురం కలిసి ఒక ఫ్యామిలీ సీరియల్ లాగా చేశామన్నమాట. అది బాగా క్లిక్ అయింది ప్రోగ్రాము. యాక్చువల్ గా సుధామ గారు నాకు అసలు స్క్రిప్ట్ చదవటము అంత తెలిసేది కాదు, ఆయన ఒక గురువు గారు అని చెప్పొచ్చు. బాగా నాకు స్క్రిప్ట్ చదవడం, ఇలా ఎక్కడ పాజ్ ఇవ్వాలి ఎక్కడ చదవాలి అట్లా అవన్నీ బాగా చెప్పించేవారు. అది ఎప్పుడు మర్చిపోలేను అనమాట. ఆ ఫ్యామిలీ సీరియల్ కూడా బాగా క్లిక్ అయిందమ్మా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి. ఎవరెవరు ప్రొడ్యూసర్స్ రిటైర్ అవుతున్నారో ఆ సెక్షన్లన్నీ నాకు ఇచ్చేవాళ్లు. భీమయ్య గారని ఇండస్ట్రియల్ వర్కర్స్ ప్రోగ్రామ్ చూసేవారు, ఆయన రిటైర్ అయిపోతే కార్మికుల కార్యక్రమం ఆ సెక్షన్, దాంట్లో అప్పట్లో ఎన్విరాన్మెంట్ మీద ప్రోగ్రామ్స్ చేయమని మనకి చాలా డైరెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, చక్కగా పాటలు రాయించి ఎన్నో పాటలు ప్రొడ్యూస్ చేశాం.
మేయల్ కుమార్ గారు నాకు అసిస్టెంట్.

0: గా ఉండేవారు అప్పుడు. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కి సుధామ గారు, తర్వాత కళాకృష్ణ గారు ప్రొడక్షన్ అసిస్టెంట్ డ్రామాకి, ఆయన ఉదయ తరంగిణి కూడా అసిస్టెంట్ గా ఉండేవారు. అట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందమ్మా. ఇంకా మళ్ళీ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని అరుణాచలం గారు ఉండేవారు, మన కామేశ్వరి గారు ఉన్నారు కదా ప్రోగ్రామింగ్స్ వాళ్ళ ఫాదర్ అనమాట, ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ తరుణంలో. అలాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్ జానకిరాణి గారు రిటైర్ అయిపోతే అప్పుడు దాన్ని ఇచ్చారనమాట ఆ సెక్షన్. శారదాని ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉండేది, మన యాంకర్ ఝాన్సీ అని ఉంది కదా వాళ్ళ మదర్ అనమాట, తను నేను కలిసి కూడా చక్కగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. అట్లా దాదాపు 2 సంవత్సరాలు ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళు ఫామ్ రేడియో ఆఫీసర్లు రిటైర్ అయ్యి నాకు మళ్ళీ నేను సెలెక్ట్ అయిన వ్యవసాయదారుల కార్యక్రమంలోకి వచ్చానన్నమాట.
1: అసలు మీరు అనుకున్న జాయిన్ అయిన
0: పోస్ట్కి అప్పుడు వచ్చాను.
1: ఓకే, ఆకాశవాణి కార్యక్రమాల ప్రసారాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ఎంతవరకు సఫలమైందంటారు?
0: సమాచారాన్ని చేరవేయడంలో సఫలం అంటే, నేను మనం ఇందాకే అనుకున్నాం కదా, అన్ని వయసుల వారికి అన్ని వర్గాల వారికి అనుగుణంగా మనం కార్యక్రమాలను రూపొందించేవాళ్ళమని. ముఖ్యంగా వ్యవసాయదారుల కార్యక్రమం తీసుకుంటే అప్పట్లో పర్ డే 1.5 అవర్ ప్రోగ్రామ్ ఉండేది వ్యవసాయదారులకి. పొద్దున్నే పొలం పనులు, మధ్యాహ్నం పాడి పంట, తర్వాత వ్యవసాయ సూచనలు, మళ్లీ ఇల్లు వాకిలి. ఇవి కాకుండా గ్రామీణ మహిళలకు సంబంధించి 1/2 అవర్ ఒక వారానికి, అలాగే గ్రామీణ బాలబాలికలకి సెపరేట్ ప్రోగ్రామ్ ఉండేది బాల విహార్ అని. ఇవన్నీ కన్సర్న్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫామ్ అండ్ హోమే చూసేవాళ్ళు అనమాట. అట్లా వ్యవసాయదారుల కార్యక్రమంలో దాదాపు 10 సంవత్సరాలు నిరంతరంగా చేశానన్నమాట అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్. అప్పట్లో నిర్మలా వసంత్ అని ఒక ఆవిడ అనౌన్సర్, ఈ పాడి పంట ప్రోగ్రామ్ లో చిన్నమ్మ పాత్ర చేసేదన్నమాట. ఆవిడ రిటైర్ అయిన తర్వాత శాస్త్రి గారు పిలిచి, అప్పుడు ఆయన స్టేషన్ డైరెక్టర్ అయ్యారు, ఏమ్మాయి నువ్వు చేస్తావా క్యారెక్టర్ నువ్వే చెయ్యాలి ఇంకా, ఎందుకంటే ఆవిడ బాగా పాపులర్ అప్పట్లో. నేను న్యాయం చేయగలను లేదో అని కొంచెం భయపడ్డాను. కొంచెం ఆవిడ మాట్లాడుతున్న విధంగానే యాస మాట్లాడడం అట్లా నేర్చుకుని మొత్తానికి ఆ ప్రోగ్రామ్ లో స్టాక్ క్యారెక్టర్ గా ఒక 15 సంవత్సరాలు పాడి పంటలో చిన్నమ్మగా చేసి కొంచెం ప్రజల్లోకి వెళ్లగలిగాను. అది నాకు ఎంతో ఆత్మతృప్తినిచ్చిన కార్యక్రమంగా నేను చెప్పుకుంటాను.
1: గుర్తు చేసుకుంటారు,
0: కనెక్ట్ అవుతారు. పెద్దయ్యలు మారారు మళ్ళీ, పెద్దయ్యలు విజయ్ కుమార్ తో చాలా ఏళ్లు చేశాను నేను, విజయ్ కుమారు, తర్వాత గోపిచందు, మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు, పెద్దయ్యలు మారారు గాని చిన్నమ్మగా నేనే చాలా వీళ్ళ అందరితో కూడా కలిసి చేశాను. ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ లో నేను జాయిన్ అయినప్పుడు ఫామ్ రేడియో రిపోర్టర్స్ అనే క్యాడర్ లో పనిచేసేవాళ్ళు గోపిచందు, విజయ్ కుమార్, తర్వాత పెక్సల్ అయ్యారు. వాళ్ళిద్దరు పాపం మంచి సహకారం అనమాట. ఒక టీమ్ గా ఎక్కువగా స్టూడియో కన్నా ఓబీ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఒకసారి ఓబీకి వెళ్తే 20-25 ప్రోగ్రామ్స్ పట్టుకొచ్చేవాళ్ళం అనమాట. మళ్ళీ అవన్నీ కూర్చొని ఎడిటింగ్ చేసుకుని, అప్పట్లో మెల్ట్రాన్ రికార్డర్లు ఇవి లేవు, మెల్ట్రాన్ రికార్డర్, ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు పెద్ద సూట్ కేసులో, పెద్ద ఏదో ఊరు ప్రయాణం లాగా వెళ్లేవాళ్ళం అనమాట ఓబీకి వెళ్ళడం అంటే. అంత సరంజామ ఉండేది, ఇద్దరు ఇంజనీర్స్ అందరం కలిసి వెళ్లాము. ప్రాక్టికల్ గా చెప్పాలంటే నేను రైతుల నుంచి చాలా నేర్చుకున్నానమ్మా. ఆ రైతు మహిళల్లోని ఆత్మస్థైర్యం నేను మర్చిపోలేను. వాళ్ళు అంత బల్లగుద్ది మాట్లాడటం గాని, అప్పట్లో డ్వాక్రా సంఘాలు చాలా పాపులర్. సిఎస్ రామలక్ష్మి గారు అని ఆవిడ కమిషనర్ డ్వాక్రా గ్రూప్స్, ఆవిడ కూడా మన స్టేడియోకి వచ్చి మనల్ని చాలా గ్రూప్స్ ను పరిచయం చేయడానికి తీసుకెళ్లేవాళ్ళు. ఆవిడతో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాము. పల్లెకు పోదాం ప్రగతిని చూద్దాం అని ఒకటి ప్రోగ్రాము, ఒక విలేజ్ కి వెళ్లి ఇక్కడ ఆఫీషియల్స్ తో కనెక్ట్ చేస్తూ ఒక లైవ్ ప్రోగ్రామ్ చేశామన్నమాట. చలపతిరావు గారు అని ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉండేవారు, ఆయనతో కలిసి వెళ్లి ఒక విలేజ్ నుంచి అది ఫస్ట్ ప్రాక్టికల్ గా ఒక ప్రోగ్రామ్ చేయగలిగామన్నమాట.
1: ఎక్స్పెరిమెంట్ మీరు పెట్టింది పేరు మేడం,
0: పల్లెకు పోదాం ప్రగతిని చూద్దామని. అట్లా అవన్నీ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాం లావణ్య, మంచి జ్ఞాపకాలు అన్నమాట. వ్యవసాయదారుల కార్యక్రమాల్లో మనకిక్కడ హైదరాబాద్ లో చాలా ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అందరు శాస్త్రవేత్తలతోనూ మన దగ్గరకు వచ్చేవాళ్లు, మనం అక్కడికి వెళ్లి ప్రోగ్రామ్స్ చేసేవాళ్లము. ఆల్మోస్ట్ మన పరిధిలో అన్ని జిల్లాలు కవర్ చేయడం జరిగిందమ్మా. మహబూబ్ నగర్, కరీంనగర్, ఈ జిల్లాలన్నిటికీ వెళ్లి అభ్యుదయ రైతుల అనుభవాలని, సేంద్రియ వ్యవసాయం రైతుల అనుభవాలని, గ్రామీణ మహిళల అనుభవాలని, పాడి పరిశ్రమ అని, అన్ని రకాలుగా రైతులు, నిజామాబాద్ రైతులని, రైతులతో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేశాము. మళ్లీ మన స్టూడియో కూడా రైతులను ఆహ్వానించేవాళ్ళం అనమాట.
1: రైతులు
0: కూడా వచ్చేవాళ్ళు స్టూడియోకి. వాళ్ళకు కూడా స్టూడియోకి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు ప్రసారం చేసి మిగతా

0: కేంద్రాలు కూడా రిలే తీసుకునేటట్టుగా కూడా చేశాము. వ్యవసాయ పాఠశాల అని ఒకటి ఉండేది, ఒక టాపిక్ మీద ఒక లెసన్ లాగా చెప్తారు వాళ్ళు హాఫ్ అన్ అవర్, తర్వాత మళ్లీ దాంట్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ లాగా అనమాట. మళ్లీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ మీద ఎవ్రీ 3 మంత్స్ కి ఒక మీటింగ్ జరిగేది, రూరల్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అని. శాస్త్రవేత్తలు వచ్చేవాళ్లు, వాళ్ళందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు, ప్రోగ్రామ్స్ లో ఏమైనా చేంజెస్ అవి ఇవి చేయాలనని. అవన్నీ దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ తయారు చేసేవాళ్ళము, దాన్ని ఫాలో అయ్యి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం అన్నమాట. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమంలో చెప్పాలంటే ఇంకా టైం సరిపోదు, అన్ని అనుభవాలు ఉన్నాయి. ఫార్మర్స్ తో గాని సైంటిస్ట్ తో గాని ఉండేది వ్యవసాయదారుల కార్యక్రమ ప్రయాణం చాలా దిగ్విజయంగా సాగిందమ్మా.
1: నిజంగానే ఏజీబీఎస్సి చదువుకుని ఆ ప్యాషన్ తో వచ్చినందుకు చదువును పూర్తిగా వినియోగించి ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటుంది.
0: చాలా మంది ఏమండి పీహెచ్డీ చేశారు, మీరు ఎక్కడన్నా యూనివర్సిటీలోనే ఉండొచ్చు కదా, అక్కడ మంచి స్కేల్స్ యూజీసీ స్కేల్స్ ఉంటాయి కదా, మీరు రేడియోలోకి ఎందుకు వచ్చారు, మళ్ళీ బ్యాక్ వెళ్లిపోవచ్చు కదా అనని చాలా మంది మన వాళ్ళు అడిగేవారు, అంత చదువుకొని మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకండి అని. నా దృష్టిలో లావణ్య ఒక మంచి క్రియేటివ్ మీడియా అమ్మ రేడియో అయితే, నువ్వు ఎంత చెయ్యాలనుకుంటే అంత మనం చెయ్యొచ్చు. నా అదృష్టం ఏంటంటే ఉన్న డైరెక్టర్లు అందరూ ఎస్ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ నన్ను ఎంకరేజ్ చేశారు. అదే విధంగా నేను దూసుకుపోయి ప్రతి సెక్షన్ లో గాని సబ్జెక్టు పక్కన పెట్టైనా సరే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా చెయ్యాలన్న ఒక క్యూరియాసిటీ ఉండేది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా అలా ఉండేది. అట్లయి ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయగలిగామన్నమాట.
1: ఇది చెప్పడానికి ఈజీగానే ఉంది, చేయడానికి మాత్రం ఒక గొప్ప సంకల్పం ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఆకాశవాణితో ఒక అనుబంధం ఉండాలి, దాన్ని మనం ఓన్ చేసుకోగలగాలి, అప్పుడు గానీ ఇంత వర్క్ చేయగలం.
0: మనం ఎట్లా చేస్తే ప్రోగ్రామ్ శ్రోతలు రిసీవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ టేస్ట్ ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేయగలిగితే ఎప్పుడైనా మంచి ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఉంది.
1: చాలా సర్వీస్ అందించారు మేడం ఫామ్ అండ్ హోమ్ కి మీరైతే, మరి దాని ఒక్కదానితోనే మీరు ఆగిపోలేదు, మీ క్రియేటివిటీ గాని మీ డెడికేషన్ గాని మిగతా సెక్షన్స్ కూడా వెళ్లారు. దానిలో చెప్పుకుంటే మనం ఉమెన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, చిల్డ్రన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, దాంతో మీ అనుబంధం పంచుకోవచ్చు.
0: ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా చాలా ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్స్, ఇక్కడే ఉమెన్స్ డే జరిగితే కమిషనర్ గారిని వాళ్ళందరినీ పిలిచి మన స్టూడియోలోనే గ్రామీణ మహిళలను కూడా పిలిపించి ఇక్కడ స్టూడియోలో అందరి ముందు ఒక మంచి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ లాగా చేయటము. అప్పట్లో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ ఉండేది, నవంబర్ 14 వస్తే రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్, డాన్స్ కూడా నేర్పించి పిల్లలకి. శైలజారావు అని ఒక పెక్స్ ఉండేది, తను నేను ఇద్దరం కలిసి డాన్స్ నేర్పించి వాళ్ళతో మంచి ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి, అలాగే మళ్ళీ చిన్న నాటికలు అన్ని చేసి జవహర్లాల్ నెహ్రూ మీద మంచి ప్రోగ్రామ్ ఒకటి చేసి తెల్లటి పావురాన్ని ఒకటి తీసుకొచ్చి ఒకసారి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో అది పావురాన్ని వదిలిపెట్టినట్టు అనమాట. ఇంకా అది అలా గాలిలో ఆడిటోరియం అంతా ఎగురుతూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి పిల్లల గెంతులు కేకల ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో. ఫామ్ అండ్ హోమ్ చేసేటప్పుడు కూడా ఈ చిన్నమ్మ స్టార్ క్యారెక్టర్ పెద్దయ్య చేసినట్టు ఒకసారి ఊళ్ళ నుంచి వచ్చారు మమ్మల్ని చూడటానికి. అలాగే ఒకసారి ఒక ఏపీ సీడ్స్ కంపెనీ వాళ్ళు నన్ను విజయ్ కుమార్ ని తీసుకెళ్లి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ అంతా మా ఇద్దరిని కాంపేరింగ్, మేము పెద్దయ్య చిన్నయ్య మాట్లాడుకున్నట్టు అక్కడ చేయమని మాతో ప్రోగ్రామ్ చేయించారనమాట. అదొక పెద్ద అనుభవం. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ బెనిఫిషియరీస్ తో ప్రోగ్రామ్స్ చేయమనడానికి డప్పులు కొడుతూ మాకు హారాలేసి ఊళ్ళోకి ఆహ్వానించి తీసుకెళ్లటం అనమాట. ఒకసారి గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అని ఒకటి ఉంది, గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడానికి వెళ్తే ఆకాశవాణికి స్వాగతం అని పూలతో నేల మీద అంతా రాసి అసలు ఎంత భారీ ఎత్తున రిసీవ్ చేసుకుని ఆ అమ్మాయిలందరూ వచ్చి చుట్టుముట్టుకుని ఇంకా అసలు ఆ అనుభవాలు మర్చిపోలేము, అంత మంచి జ్ఞాపకాలు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మామూలుగా సభలకు వెళ్లినప్పుడు సుధామ గారితో ఆ పాడి పంట చిన్నమ్మను ఒకసారి చూడాలని ఉందయ్యా అని చాలా సార్లు అనేవారట. ఏమండి నారాయణ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు చాలా సార్లు అని, సుధామ గారు అంటే ఊరుకుండండి సార్ జోక్ చేస్తారని అన్నా నేను. లేదండి నిజంగా నేను అని అన్నారు సుధామ గారు. ఒకసారి ఆయన రికార్డింగ్కి వచ్చారు మన స్టూడియోకి, రికార్డింగ్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళని పిలిపిస్తారానని నన్ను, గోపిచంద్ అప్పుడు పెద్దయ్య, నేను చిన్నమ్మ క్యారెక్టర్స్ చేసేవాళ్లము, స్టూడియోకి పిలిపించి నేను ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడి, ఆ అబ్బాయి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడి, ఇలానైనా నువ్వు మాట్లాడేది రాయలసీమ యాస బాగా పండిస్తున్నావు, నేను నీ గొప్ప ఫ్యాన్ నీకు తెలుసా అని అన్నారు. ఒక్కసారి నాకు ఆశ్చర్యం ఆనందం, ఏం మాట్లాడాలో తెలియలేదన్నమాట.
1: మేడం, మీ సర్వీస్ లో చాలా మంది స్టాల్వర్డ్స్ తో మీరు ఇంటర్వ్యూ

0: చేసి ఉంటారు. వాళ్ళు చాలా గొప్పగా ఆకాశవాణి గురించి చెప్పుంటారు. అందులో గుర్తున్న కొన్ని స్మృతులు మాతో కొంచెం.
1: శాంతా సిన్హా అని ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట. ఆవిడకి రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. వస్తే దుర్గా భాస్కర్ గారు స్టేషన్ డైరెక్టర్ అప్పట్లో, విజయ మనం వెళ్లి మేడం రికార్డ్ చేసుకోద్దాం రాని వాళ్ళ ఆఫీస్ కు వెళ్లి మేడం నాతో ఇంటర్వ్యూ చేయించారు. రామన్ మెగసెసే అవార్డు ఫస్ట్ ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను. మన స్టూడియోకి కూడా మళ్ళీ ఆవిడ చాలా సార్లు రావడం జరిగింది. అదొకటి మంచి జ్ఞాపకంగా మిగిలిపోయిందనమాట. తర్వాత 60 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం కూడా చేయడానికి అప్పట్లో ఏం చేశారంటే, కొంతమంది పెక్స్లకి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ డివైడ్ చేసి ఇచ్చారు, ఇవి మీరు చెయ్యాలి, ఇవి మీరు చెయ్యాలి అని. జస్టిస్ ఆవుల సాంబశివరావు అని ఆయన మనకి చీఫ్ జస్టిస్ గా ఉండేవారు, వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయనతో ఒక 3 బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేశాను. అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంవీ రావు గారితో కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి 3 అవర్స్ బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. తర్వాత మన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రమాదేవి గారు గవర్నర్ అయ్యారు హిమాచల్ ప్రదేశ్ కి. 60 వసంతాల ఆకాశవాణిలో ఆవిడని పిలిచి ఆవిడతో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు మేడం అప్పుడు. తర్వాత శారదా శ్రీనివాసన్ గారి పేరు వినని వాళ్ళు ఉండరు నాటకాల్లో విభాగంలో, ఆవిడతో లైవ్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇదంతా నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. తర్వాత హైదరాబాద్ మెట్రో, ఈ రోజు మెట్రో ఎంతో మందికి ఉపయోగపడుతోంది కదా, ఆ మెట్రో డైరెక్టర్ తో ఇంటర్వ్యూ తీసుకున్నామని ఆయన ఆఫీస్ కు వెళ్లి, అలాగే పద్మశ్రీ అవార్డు అందుకున్న ఇద్దరు ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ లో చెప్పాలంటే మట్టి మనిషి చింతల వెంకటరెడ్డి గారితోనూ పద్మశ్రీ అందుకున్నప్పుడు ఆయనతో ప్రోగ్రాము, రైతు నేస్తం, ప్రకృతి నేస్తం, పశు నేస్తం అని మ్యాగజైన్స్ నడుపుతున్నారు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి, ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఆయనతో ప్రోగ్రామ్ చేయడం, చాలా ఉన్నాయమ్మా అసలు చెప్పాలంటే. మన రేడియోనైతే ఎవ్వరూ మర్చిపోలేదు, ఎందుకంటే ముందు పాదాలు మోపిన సంస్థ ఇది, ఒక కళా నిలయం. 64 కళలు మనకుంటే, సంగీతం, సాహిత్యం, నాటకం ప్రధానంగా చెప్పుకుంటే, జానపదం కానివ్వండి, శాస్త్రీయ సంగీతం కానివ్వండి, జానపద కళా రూపాలు, యక్షగానం, బుర్రకథ, హరికథ, ఇవన్నీ ఈ కళలు పోషించటంలో, ఈ కళాకారులను ప్రోత్సహించటంలో రేడియో పాత్ర ఎప్పటికీ మర్చిపోదు. అట్లా ఉన్నవాళ్లు కళాకారులు మనకి దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రతి రాష్ట్రంలోనూ రేడియో కేంద్రాలు ఉన్నాయి, అక్కడున్న కళాకారులు ఉన్నారు, ఎవరు కూడా రేడియోని ఎప్పటికీ మర్చిపోలేదు.
0: మేడం మీకు గుర్తుందా కోట శ్రీనివాసరావు గారు వచ్చారు ఈ వారం అతిథి, ఆయన అంత మంచి మాట అన్నారంటే, అమ్మ 9 ఏళ్లు నిండిన నిండు గర్భిణి, పుట్టింటికి వెళ్లి అమ్మని కౌగిలించుకుంటే ఎంత ఆనందం ఉంటుందో, ఆకాశవాణికి వస్తే నాకు అలా ఉందమ్మా. నాకు
1: ఎందుకంటే మన రేడియో నుంచి వెళ్లిన వాళ్లే
0: మాకు అక్షరం నేర్పింది ఆకాశవాణి అని
1: నేర్పింది, అక్షరం నేర్పింది ఆకాశవాణి. నేపథ్య సినీ గాయకులైన వాళ్ళు ఉన్నారు, సినీ నటులైన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు వాళ్ళు.
0: అంటే రేడియో అంటే అందరికి ఎంత ప్యాషన్ ఉంటదంటే అన్నట్టుగా,
1: ఇప్పుడు ఆ తరం వాళ్ళనే కాదు, ఇప్పుడు ఈ తరం వాళ్ళని తీసుకుంటే వివిధ భారతిలో చేస్తున్నప్పుడు ఐఏఎస్ టాపర్ గా మన తెలుగు అబ్బాయి వచ్చాడు అనుదీప్ దురిశెట్టి, చాలా భయపడుతూ వచ్చాడనమాట పెద్ద వర్షం. నాకు ఇంకా గుర్తుంది కిటికీలన్నీ పగిలిపోతున్నాయి, అబ్బాయి లేచి కిటికీలు కూడా వేశాడు రూమ్ లో కూర్చున్నప్పుడు. ఆ అబ్బాయి ఏమండి ఇక్కడ కూర్చోవచ్చా అని అడగటం, తర్వాత ఈ ఎంబ్లెమ్ తో ఫోటో తీసుకోవచ్చా మేడం అని అడగడం, చిన్న కుర్రవాడు
0: ఈ మోనోగ్రాఫ్ ఫోటో దిగాలనే
1: కోరిక ఉంది, అది నాకు ఇప్పుడు ఇవాళ తీరింది అసలు అని. అది అబ్బాయి మెమరీస్ అవి చెప్తుంటే నిజంగా చాలా మంచి జ్ఞాపకాలు. అంటే ఈ తరం కాదు ఆ తరం కాదు ఎవరికి కూడా రేడియోతో కొంచెం ఏదో చిన్నపాటి అనుభవం ఉన్నా కూడా మర్చిపోలేరు. అది మనం ఏ కళాకారులను కదిలిచ్చినా కూడా అది తప్పకుండా మనతో పంచుకుంటారు.
0: మరి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాస్ మీడియాలో ఎటువంటి మర్చిపోలేని ముద్ర వేసిందంటారు మేడం రేడియో?
1: రేడియో నేను చెప్తున్నాను కదా మన మోటో, బహుజన హితాయ బహుజన సుఖాయ, ఆ మోటోతో మనకి ఆది భాష అనుకోవచ్చు లేకపోతే తొలి భాష సంస్కృత పాఠాలు నేర్పింది, రాజభాష హిందీ పాఠాలు నేర్పింది, తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్స్ అనే ప్రోగ్రామ్స్ ఇప్పటికీ కూడా దాన్ని ఫాలో అయ్యి చదువుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కరెంట్ అఫైర్స్, స్పాట్ లైట్ ఈ ప్రోగ్రామ్స్ విని మేము ప్రిలిమ్స్ కి రాశామండి, కంపల్సరీగా వింటామని చెప్పేవాళ్ళు. అట్లా విద్య అందించడంలో గాని పాఠశాల విద్యార్థుల కోసం ప్రోగ్రామ్స్, తర్వాత అందరికీ చదువు అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, దాంట్లో ఎన్ని చక్కని నాటకాలు చేశాము చదువు గురించి, చదువుకోవాలి అని ఒక ఇన్స్పిరేషన్ ప్రజల్లో తీసుకురావటానికి. తర్వాత టీనేజర్స్ కోసం గోపాలకృష్ణ గారు స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అడగండి చెబుతామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, అది టీనేజర్స్ వి వాళ్లకున్న డౌట్స్, కెరియర్ సెలక్షన్ లో కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఎలా వెళ్లాలని కానివ్వండి, రకరకాల డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ క్లారిఫికేషన్ కోసం ఓన్లీ టీనేజర్స్ కోసమని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అట్లా ప్రతి ఏజ్ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ లో వాళ్ళేంటి, నేను ఎప్పుడో చిన్నతనంలో రేడియోలో పాట పాడానండి, ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు అవి చెప్పుకున్న వాళ్ళు ఉంటారు. ఆ చిన్న బాలానన్న ఇప్పుడు ఉందా అండి, బాలా వినోదం ఉందా అండి, ఆ రారండో అనగానే ఇప్పటికీ రేడియో ముందుకు వెళ్ళిపోతామండి అని చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
0: మొన్న సురేఖమూర్తి గారు, విజయలక్ష్మి గారు వచ్చి బాలానందం గురించి ప్రోగ్రామ్ చేశారు. చిన్నప్పుడు చేశాము
1: రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అని. అప్పుడు వాళ్ళ రాఘవరావు గారు వాళ్ళ మిస్సెస్ గురించి మేము జాయిన్ అయినప్పుడు చెప్పేవాళ్ళు, మనం చూడలేదు వాళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు. అట్లా ఆ చిన్నపిల్లలతనం నుంచి ఎన్నో కార్యక్రమాలు, బాబోయ్ బూచి అని ఒక సైన్స్ ఫిక్షన్ చేశాము, మంచి మంచి కార్యక్రమాలు. చిన్నపిల్లలకు కూడా మంచి నాటక రూపంలో వాళ్ళ పద్యాలు పాడేవాళ్ళు. గాని తర్వాత పద్యాలంటే గుర్తొచ్చింది, మన రేడియోకే సొంతం పద్యం అంటే ఒక కళా రూపం, దాన్ని ఎంకరేజ్ చేయడంలో కూడా రేడియో చాలా పాత్ర పోషించిందమ్మా. అట్లా ప్రతి కళని ఇంప్రూవ్ చేస్తూ ప్రతి వయసు వాళ్ళకి తగినట్టుగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు అందిస్తూ రేడియో ముందుకు వెళ్తూ ఉంది.
0: మేడం, మరి ఈ సందర్భంగా మనం చివరి పిచ్చి గురించి కూడా మాట్లాడుకోవాలి.
1: చివరి పిచ్చికి ఏంటంటే, యాక్చువల్ ఫామ్ అండ్ హోమ్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీచర్స్ కూడా ఇచ్చారు నాకు ఫామ్ అండ్ హోమ్ తో పాటు. మేడం మీకు ఒక మంచి కథ ఇస్తాను, మీరు దాన్ని చదివారంటే ఫీచర్ చేసేస్తారండి అని మా ప్రోగ్రామ్ సెక్రటరీ ప్రసన్న తీసుకొచ్చి ఇచ్చింది అనమాట బుక్. చదివితే నిజంగానే ప్రసన్న, దీన్ని చూస్తే నిజంగానే నాకు చదివితే ప్రోగ్రామ్ చేయాలనిపిస్తా ఉంది అని. సత్యనారాయణ అనే అప్పుడు క్యాజువల్ ఉండేవాడు, ఆ అబ్బాయి నాకు అసిస్టెంట్ చేశాడు. డ్రామా ఆర్టిస్టులు కావాలని సరోజ నిర్మల మేడం డ్రామా ప్రొడ్యూసర్ గా ఉండేవారు. ఏమండి పిచ్చుకల వేషానికి ఎట్లా మగ గొంతులు పెడితే బాగుండదు, పిచ్చుకలు చిన్న మైల్యూట్ వయసులో మాట్లాడతాయి కదా అట్లానని, సరే ఆడపిల్లల గొంతులే తీసుకున్నామండి అని. ఆవిడ శిల్ప అని టీవీలోనూ ఆర్టిస్ట్ గా ఉండేది, డబ్బింగ్ సినిమాల్లో కూడా. తర్వాత వసంత, తను బ్యాంక్ లో వర్క్ చేసేది, మనకు రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. సరే వాళ్ళిద్దరు వాయిసులు బాగుంటాయనని వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఇంకా తర్వాత మిగతా క్యారెక్టర్స్ అన్ని మన వాళ్ళే, ఇక్కడ అక్కడక్కడ వాళ్ళని తీసుకుని అది నిజంగా ఒక చాలా మైల్ స్టోన్ లాగా చేశాము ప్రోగ్రాము. దానికి ఒక్క చిన్న ఇంటర్లూడ్ కూడా ఒక వారం రోజులు, అంత టఫ్ గా చేశామన్నమాట ప్రోగ్రాము. చాలా బాగా వచ్చింది ఆ ప్రోగ్రాము. సరే అవార్డ్స్ కి పంపిద్దామని ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాము. ఫామ్ అండ్ హోమ్ హైదరాబాద్ స్టేషన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అవార్డు అది. అది నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను. చాలా ఎప్పుడు బ్రాడ్కాస్ట్ చేసినా, ఏ స్టేషన్ లో బ్రాడ్కాస్ట్ చేసినా వాళ్ళందరూ ఏమండి అది విని చాలా నేనైతే బాగా ఏడ్చేశాను మేడం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనం ఎందుకు అట్లా వాటి ఎక్స్టెన్షన్ కి ఇట్లా మనం దోహదపడిపోతున్నాము, మనలో ఎట్లా మార్పు రావాలి, ఒక మెసేజ్ అన్నమాట.
0: ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే ఒక సందేశం.
1: పర్యావరణ పరిరక్షణలో మన భాగస్వామ్యం ఎంతుంది, అంతరించిపోతున్న పిచ్చుకల సంపదను ఎట్లా కాపాడుకోవాలి. త్రివేంద్రం లో జరిగింది అవార్డ్స్ ఫంక్షన్, అక్కడికి వెళ్లి అవార్డు తీసుకుని వచ్చాను. అది లైఫ్ లో చాలా గొప్ప మెమరీ. తర్వాత అవార్డు తీసుకుని వచ్చిన తర్వాత ఆ ఫోటో తీసుకుని వస్తే ఇప్పుడున్న ప్రోగ్రామ్ హెడ్ రమేష్ సుంకసారి, అప్పుడు ట్రెక్స్, మేడం నేను దానికి ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇస్తాను మేడం, మీకు ఎప్పుడు జ్ఞాపకం లేకపోతే నలిగిపోతుంది మేడం అని పాప అబ్బాయి తీసుకెళ్లి దానికి ఒక ఫ్రేమ్ కట్టి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు రమేష్. ఎప్పుడు మర్చిపోలేను నేను, అది మంచి జ్ఞాపకము. అట్లా అగ్రికల్చర్ లో కూడా ఒక సేంద్రీయ వ్యవసాయం గురించి గాని, సస్యరక్షణ గురించి చిన్న చిన్న ఫీచర్స్, అవి బాగా ప్రజల్లోకి వెళ్లేవన్నమాట, రైతులు అవి బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. తర్వాత పాటలు కూడా, పాటలు కూడా ఎన్నో స్క్రిప్ట్లు రాయించి పాటలు కూడా ప్రొడ్యూస్ చేసి సస్యరక్షణ గురించి
0: పాటలు,
1: మామూలు పల్లెల్లో పాడుకునే పాటలు కాకుండా అగ్రికల్చర్ సబ్జెక్ట్ మీద పాటలు, అట్లా చాలా చేశాం. బాగా క్లిక్ అయ్యాయి మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా.
0: మేడం, ఈ సందర్భంగా నాకు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి మీరు చేసిన వర్క్ గురించి మనం మాట్లాడాలి, అలాగే కాప్ 11 గురించి కూడా మనం మాట్లాడుకోవాలి.
1: చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్చువల్ గా చాలా మరువులేని జ్ఞాపకం చెప్పాలంటే, ఎందుకంటే స్టేట్ హుకప్ లో ఇవ్వాలి. ఆ రోజు వెళ్లి సినిమాలు చూసి కొంతమంది మనకి అసిస్టెన్స్ ఇచ్చారు, వాళ్ళు కూడా వెళ్లి సినిమాలు రిపోర్ట్ తీసుకొని వస్తారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ మనం కాంపేరింగ్ రాసుకుని ఒక్కొక్క సినిమాది గురించి. అయితే అద్భుతమైన పిల్లల మీద సినిమాలు, ఇరాన్ దేశస్థు వాళ్ళ సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు చూసే అవకాశం వచ్చిందంటే నిజంగా చెప్పొద్దు. అక్కడ పెద్ద మెసేజ్ లేకపోయినా మంచి హార్ట్ టచింగ్ అన్నమాట. అబ్బా ఇట్లా ఉంటుంది పిల్లల్ని మనం ఇట్లా పెంచాలి, వాళ్ళని ఈ యాంగిల్లో వాళ్ళని తీసుకురావాలి, అగ్రెసివ్నెస్ ఉన్న

0: పిల్లల్ని కూడా ఎట్లా మంచి దారిలోకి తీసుకురావాలి, అట్లా మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చూడడం, అది చేసి ఎంత టైం తీసుకునేదంటే, ముందేమో ఇద్దరు ముగ్గురు పెక్సెల్తో చేయమని ఇచ్చేవాళ్లు. ఒకసారి ఏమో నన్ను సరోజ నిర్మల్ గారు చేశారు, ఆవిడ పాప సడన్ గా సిక్ అయ్యారు, ఇంకెవరు లేరండి మీరే చెయ్యాలండి. నేను ఒక్కదాన్నే మొత్తం రాత్రి 9 వస్తే తెల్లవారుజాము 4 ఇంటికి వెళ్లేదాన్ని. పొద్దున 7 బ్రాడ్కాస్ట్, రాత్రంతా స్టూడియోలోనే రిపోర్టర్స్ రికార్డ్ చేయాలి వాళ్ళ వాయిస్లో, మధ్యలో క్యాంపెయిరింగ్ చేయాలి, మధ్యలో ఆ సినిమా బిట్ వేయాలి, ఒక మ్యూజిక్ బిట్ లేకపోతే ఒక చిన్న డైలాగో పట్టుకెళ్లేవాళ్ళం, పట్టుకెళ్లి సినిమా హాల్లోనే రికార్డ్ చేసి అందరికి అవి ఇచ్చేవాళ్ళు అనమాట రికార్డర్స్. అవి తీసుకొస్తే దానికి అనుగుణంగా అవి పెట్టి స్ట్రేట్ హుక్అప్ లో ప్రోగ్రామ్స్ అనమాట అన్ని. అట్లా 3 చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ చేశాను, అది మాత్రం చాలా మెమొరబుల్ ప్రోగ్రామ్ అని అనిపించింది. తర్వాత ఈ కాప్ 11 అని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది మనకి హైదరాబాద్ లో, ఎన్నో 22 దేశాల నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా, ఎన్విరాన్మెంట్ గురించి, దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి చాలా వర్క్షాప్స్, కాన్ఫరెన్సులు, మీటింగ్స్ రకరకాలుగా జరిగాయి అనమాట, డిఫరెంట్ వెన్యూస్ లో జరిగాయి. రాంబాబు నేను ఇద్దరం అనమాట, తను ఒక వెన్యూకి వెళ్తే నేను ఒక వెన్యూకి వెళ్తాం. ఒక్కొక్కసారి మన లక్ష్మీ న్యూస్ నుంచి కూడా వచ్చేది, అమ్మాయి న్యూస్ పెట్టి తీసుకుని వెళ్లిపోయేది. ఇంకా అవి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారు కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్, దాన్ని మళ్ళీ మనం తెలుగులో రాసుకుని ట్రాన్స్లేషన్ వాళ్ళ వాయిస్ వేస్తూ, ఆ వాయిస్ ఓవర్ మీద మళ్ళీ తెలుగులో వేస్తూ, మళ్ళీ అక్కడ జరిగినవన్నీ ఏ రోజు ఆ రోజు ఆ అబ్బాయి కొన్ని తీసుకొస్తే, నేను కొన్ని తీసుకొస్తే, ఆ అబ్బాయి ఒక స్టూడియోలో కూర్చొని గబగబగబ స్క్రిప్ట్ ఇది రాస్తే, ఒకరు బిట్ అయిపోగానే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటూ రాత్రి 11 అట్లా అయ్యేది అనమాట. అమ్మా ఇక్కడ 89 నుంచి 99 10 సర్వీస్ ఇక్కడే హైదరాబాద్ లోనే అయింది. తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వరంగల్, పిల్లలు ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు, మా వారికి ఏమో ఎక్కువ క్యాంప్స్ ఉన్న జాబ్ అనమాట, అమ్మాయిలను వదిలిపెట్టి వెళ్లలేను. పొద్దున్న 4 వాళ్ళకి అన్ని ఫుడ్ అన్ని చేసి పెట్టేసి బాక్సెస్ సర్దిచ్చేసి ట్రైన్ పొద్దున్నే 6:30 నాంపల్లి స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తే ఆ ట్రైన్ కి వెళ్లి మళ్లీ సాయంత్రం ఏపీ ఎక్స్ప్రెస్ కో లేకపోతే కృష్ణా ఎక్స్ప్రెస్ కో ఎంత అర్ధరాత్రి అయినా వచ్చి ఇల్లు చేరిపోయి, ఎందుకంటే అమ్మాయిలకి మళ్లీ వాళ్ళు కాలేజీకి వెళ్లాలి పిల్లలు కదా అని. అట్లా 2 టఫ్ గా వరంగల్ లో చేశాను. అక్కడ వన సంరక్షణ సమితి లేనని వాళ్లతో ఒక రఘువీర్ గారని ఒక ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ ఉండేవారు, ఆయన తీసుకెళ్లి ఫీల్డ్స్ లో బాగా ఓవీ రికార్డింగ్స్ కూడా చేయించారు. అక్కడ మాకు తెలియకుండానే ఇంటీరియర్ విలేజెస్ కి వెళ్లి దారిలో వెళ్తూ ఉంటేనే 2-3 మర్డర్స్ అయినాయి, అయినా కూడా అలా దూసుకెళ్లిపోయి లోపల ఇంటీరియర్ విలేజ్ కి వెళ్లిపోయి వాళ్లతో ప్రోగ్రామ్స్ అన్ని చేసుకొస్తే మీకు ఎంత గుండె ధైర్యం అండి, వాళ్ళందరూ నక్సలైట్లు, మీరు అసలు ఉండాలని ఇంట్లో చెప్పొచ్చారా అని అడిగారు అనమాట. తర్వాత మాకు అసలు ఏం తెలియలేదు, చక్కగా వాళ్ళు కూర్చున్నారు మాతో పాటు, హాయిగా ఇంటర్వ్యూలు చేసాం, అన్ని చేసేసాం, వచ్చాం, బ్రహ్మాండంగా మాట్లాడారు, చక్కగా రిసీవ్ చేసుకుని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే బాగుండని చెప్పడం అవన్నీ కూడా మనం
1: చేస్తాం.
0: తర్వాత పిల్లలతో ఒక మంచి ప్రోగ్రామ్, రైల్వే స్టేషన్ మీద ఒక ప్రోగ్రామ్ చేసాం అనమాట వరంగల్ లో. అప్పుడు మన ఇక్కడ ఉన్న లైబ్రేరియన్ శ్రీహరి ఉన్నాడు అక్కడ వరంగల్ లో. తర్వాత ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు అని చెప్పాలి, ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయనతో ఒక ప్రోగ్రామ్, 3 ఇంటర్వ్యూ, బాగా ఏజ్ అయిపోయింది అప్పటికే, మంచం మీద పడుకునే ఉండేవారు. 4 వాళ్ళ ఇంటికి వెళ్లి 4 నేను 10 తిరిగాను. ఒక్కోసారి పాపం అక్కడికి వెళ్లిన తర్వాత నాకు ఇవాళ ఓపిక లేదు, నేనేం మాట్లాడలేనంటే మళ్లీ బ్యాక్ రావటం, మళ్లీ వెళ్లటం, అట్లా వెళ్లి ఆయనతో 3 ఇప్పుడు మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది అనమాట ప్రోగ్రామ్. ఒక మంచి జ్ఞాపకం అది, ఎంవి రావు గారిది, కాళోజీ నారాయణరావు గారిది, ఈ జస్టిస్ సాంబశివరావు గారిది, వీళ్ళవన్నీ ఆర్కైవ్స్ లో పెట్టారు ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడాను. అది చాలా మరోలేని జ్ఞాపకం అమ్మా. తర్వాత యాదగిరిగుట్ట కళ్యాణోత్సవం కూడా ఫస్ట్ కవరేజ్ నేనే వెళ్లాను ఇక్కడ నుంచి. తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర ఫస్ట్ టైం లైవ్ మనమే అక్కడ స్టార్ట్ చేసింది. అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న 2 కవర్ చేశాం అప్పుడు, అది కూడా మంచి జ్ఞాపకం అనమాట.
1: ఇంటీరియర్
0: ఇప్పుడు మనకి అది స్టేట్ ఫెస్టివల్ కూడా అయింది. అక్కడ 2 అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ మళ్ళీ ఒక 2 అయిన తర్వాత మళ్ళీ కర్నూలు, అది కర్నూలులో ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గా ఉండేది అనమాట. అక్కడ మార్కెటింగ్ ఏమీ లేదండి, మార్కెటింగ్ బాగా చేయాలి అని అంటే వెళ్లిన 1 కి 1 lakh అమౌంట్ మార్కెటింగ్ చేశాం. మీ కోఆర్డినేషన్ మీటింగ్ కు వస్తే అసలు 1 lakh అమౌంట్ నువ్వు ఒక నెల ఎలా తీసుకొచ్చావు అనని డీడీజీ అడిగారు అనమాట మీటింగ్ లో. అన్ని ప్రోమోస్, ప్రతి ప్రోగ్రామ్ కి ఒక డ్వామా స్కీమ్ ప్రోమో చేయమంటే వెంటనే తీసి కలెక్టర్ ఆఫీస్ గా ప్రోమో పెట్టాడు. అబ్బా అద్భుతంగా చేశారమ్మా దానకిషోర్, అప్పుడు అక్కడ కలెక్టర్ కర్నూలు డిస్టిక్ట్. ఆయన ఎంత ఎంకరేజ్ చేశారు. ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి కర్నూలులో, ఓవర్ నైట్ ఉండి ఎప్పటికప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా రక్షించాం మన రేడియో నైట్. వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ పెట్టి ఇంజనీర్స్ అందరం కలిసి, సుధాకర్ రెడ్డి అందరం, అప్పుడు ఆగస్ట్ 15 కి పిలిచి సన్మానం కూడా చేశారు డిస్టిక్ కలెక్టర్. అంత రేడియో సర్వీస్ చేసింది అని. తర్వాత శ్రీశైలం శివరాత్రి ఉత్సవాలు కవరేజ్ గర్భగుడిలో 3 సంవత్సరాలు భగవంతుడు ఈశ్వరుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంకా అసలు ఎప్పటికీ టిల్ మై లాస్ట్ బ్రీత్ నేను మర్చిపోలేను అనమాట అది శ్రీశైలం కవరేజ్. దాని తర్వాత తిరుపతికి వచ్చాను. తిరుపతికి రావడం అంటే నేను ఆల్ నేర్చుకున్న ఊరు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కి ప్రోగ్రామ్ హెడ్ గా ఆ ఊరికి వెళ్లటం, మా అమ్మా నాన్న అక్కడ ఉండటం, అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం అనమాట. అక్కడ అద్భుతమైన ప్రోగ్రాములు చేయగలిగాను లావణ్య. ఎంత మంది పెద్ద డాక్టర్ మేడసాన్ అష్టావధానులు, తర్వాత సముద్రాల లక్ష్మణయ్య, ఆయన పెద్ద మంచి తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ కి ఆయన ఆఫీసర్ గా ఉండేవారు. ద్రావిడ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అరుణాచలం గారు, రాస్ అని ఒక స్వచ్ఛంద సంస్థ మొత్తం స్టేట్ అంతా ఉంది. ఆయన ఒక చిన్న సామాన్యమైన వ్యక్తి, ఇప్పుడు అది నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్గనైజేషన్ లెవెల్ కి వెలిగిందనమాట, రాయలసీమ సేవా సమితి అని. ఆయనతో ఆయన అనుభవాలు రికార్డ్ చేశాను అనమాట. అప్పట్లోనే ఆయన 80 ఆల్మోస్ట్ 90 ఇయర్స్ కి వచ్చి ఉంటారేమో. ఆయన స్టూడియోకి తీసుకొచ్చి ఆయనతో ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కర్నూలు కేంద్రంలో పనిచేసేటప్పుడు 2 ప్రత్యేకమైన అవార్డులు కూడా తీసుకోవడం జరిగిందమ్మా. సుధాకర్ రెడ్డి గారు, నేను, ఆయన అగ్రికల్చరు, నేను అగ్రికల్చరు, పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు అని మహాత్మా గాంధీ పేరు మీద ప్రతి సంవత్సరము అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. నవంబర్ 12 ఆయన ఒకానొక్కసారి మన బ్రాడ్కాస్టింగ్ హౌస్ ఢిల్లీకి వచ్చారట శరణార్థుల గురించి ఉద్దేశించి మాట్లాడడానికి. ఆ రోజు జ్ఞాపకంగా మంచి పబ్లిక్ సర్వీస్ చేసిన ప్రోగ్రామ్ ని గుర్తించి అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. అది కొత్తగా స్టార్ట్ చేశారు. చింత తీర్చిన చింత, చింత పులుపు ఆ చింతను ఎట్లా తీర్చింది అనే దాని మీద యానిమల్ హస్బెండరీ సబ్జెక్ట్, దాని మీద ఒక డాక్యుమెంటరీ చేసి పంపించాము. ఫస్ట్ ప్రైజ్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు, అది ఒక మంచి జ్ఞాపకం. అంతవరకు అసలు ఎప్పుడు కర్నూలు స్టేషన్ లో అవార్డు అనేది లేదు, అక్కడ ఇక్కడ ఫామ్ అండ్ హోమ్ లో అవార్డు అనేది లేదు. ఇక్కడ తీసుకోవడం ఎంత చిరో పిచ్చిక అయిందో అక్కడ అవార్డు అట్లా
2: అయింది.
0: అక్కడ కర్నూలులో ఇంకోటి ఏంటంటే కర్నూలు మెడికల్ కాలేజ్ చాలా ఓల్డ్ మెడికల్ కాలేజ్, దానికి గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ నేనున్న టర్మ్ లో జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన ప్రెసిడెంట్ గారు అప్పుడు దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అంతవరకు ఎప్పుడూ అసలు లేదు కర్నూలు మెడికల్ కాలేజ్ మీద, ఆ మెడికల్ కాలేజ్ లో ఉన్న వింగ్స్ మీద డాక్యుమెంటరీస్ చేశానమ్మా, నెంబర్ ఆఫ్ డాక్యుమెంటరీస్. ఆ డాక్టర్స్ నుంచి ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పొద్దు అసలు. ఇంతవరకు ఎవరు చేయలేదు మేడం, మీరు మెడికల్ కాలేజ్ మీద చేశారు, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అటెంప్ట్ అని చెప్పి అందరూ డాక్టర్స్ అప్రిషియేట్ చేశారనమాట. అది ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. తర్వాత హైదరాబాద్ కి మళ్ళీ నేను మధ్యలో ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడు జీవ వైవిధ్యం మీద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఈ జీవ వైవిధ్య మొక్కలు వాటిని పాపులరైజ్ చేయాలి, ఎందుకంటే మనకి డీజిల్ అవసరం కోసం ఆ మొక్కల్ని పెంచాలి అనేది. అప్పుడు మనకు గవర్నమెంట్ దాన్ని చాలా ఒక పెద్ద ఎత్తున దాన్ని ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అవ్వడానికి చీఫ్ గెస్ట్ గా డాక్టర్ కలాం గారిని పిలిచారనమాట. ఆ ప్రోగ్రామ్ కవరేజ్ కి నేను వెళ్లాను, నేను ఒక ఇంజనీరింగ్ ఆయన వెళ్లాము. ఆయన వచ్చి అందరినీ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్క సైంటిస్ట్ ని మీరు ఎక్కడ ఎక్కడ అని. అట్లా మేము రేడియో వాళ్ళు కూర్చున్నాము, యూఆర్ ఫ్రమ్ మేడం అని అన్నారు వచ్చి నా దగ్గరికి. నేను గబుక్కన లేదు సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో, ఐ కేమ్ టు కవర్ ది ప్రోగ్రామ్. ఓ యూఆర్ వెరీ గుడ్ పీపుల్ అని అన్నాను. అంటే అప్పుడు వీఆర్ ఆల్సో డూయింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఆన్ బయోడీజల్ ప్లాంట్స్ సార్ అన్నాను. ఓ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అమ్మా అని అన్నారు. ఒక ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడే అవకాశం నాకు రేడియో ఇచ్చింది. అదే కాకుండా ఇంకొకసారి అగ్రికల్చర్ లోనే బోర్లాగ్ అవార్డు అనేది చాలా గ్రేటెస్ట్ అవార్డు, నార్మన్ బోర్లాగ్ అని ఆయన వచ్చారు. ఒకసారి ఒక పెద్ద రీసెర్చ్ వర్క్ షాప్ జరిగింది, ఇంటర్నేషనల్ వర్క్ షాప్, ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి మన శాస్త్రి గారు స్టేషన్ డైరెక్టర్, వెళ్ళమ్మాయి నువ్వు ఇంక మర్చిపోలేవు ఎప్పుడు జీవితంలో ప్రోగ్రామ్ కవర్ చేసి అంటూ వెళ్తే వైస్ ఛాన్సలర్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళిద్దరిది.

0: రికార్డ్ చేసుకొచ్చి మన రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశాము. ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. రేడియో అండ్ ఎన్విరాన్మెంట్ అనే దాని మీద ఒక 2 డేస్ వర్క్ షాప్ జైపూర్ రాజస్థాన్ లో జరిగింది. అక్కడ వర్క్ షాప్ లో మంచి పేపర్ ప్రజెంట్ చేశాను నేను. మంచి అప్రిసియేషన్ వచ్చింది అనమాట. మనం చేస్తున్న పర్యావరణం మీద ప్రోగ్రామ్స్ చేస్తే అవి అక్కడ వినిపిస్తే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వేరే స్టేషన్స్ వాళ్ళు అక్కడికి వచ్చిన స్పీకర్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారనమాట. అది కూడా మంచి జ్ఞాపకము. అలాగే ఒరిస్సా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒకటి రూరల్ డెవలప్మెంట్ మీద ఒక వర్క్ షాప్ కు వెళ్లాను ట్రైనింగ్ కి. అక్కడ కూడా దాని మీద ఒక పేపర్ ముకుంద శర్మ వీళ్ళందరూ వచ్చారనమాట. అప్పుడు అక్కడ కూడా ఒక మంచి ఓవరాల్ గా పేపర్ ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు కూడా చాలా అప్రిసియేట్ చేశారు. కొత్త ప్రోగ్రామ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేదే. ఏదైనా కొత్త వార్త ఒకటి పేపర్లో చదివినా కూడా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కార్యక్రమాలు చేయాలనేది కూడా ఉండేది. అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తిరిగేయటం, పేపర్లు తిరిగేయటం కూడా జరిగేది. ఒకసారి మనకి దేవుని ఎరవల్లి అనే ఒక విలేజ్ చేవెళ్ల దగ్గర, ఆ గ్రామంలో మొత్తం గ్రామం నేత్రదానం చేశారు. అది ఎంత గొప్ప వార్త! ఒక్కసారి ఆ వార్త చదవంగానే ఒళ్ళు పులకరించిందనమాట. వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా ఆఫీస్కి రాగానే ఎస్డి గారికి ఎవరికో చెప్పేసేసి క్యాజువల్ సత్యనారాయణ అన్న అబ్బాయి ఉన్నాడు, రికార్డర్ తీసుకుని వెళ్ళిపోయాం. సర్పంచ్ గారిని కలిసి, ఏమండి మేము ఇట్లా ప్రోగ్రామ్ చేయాలనుకున్నామంటే, పాపం ఆయన ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకుని, ఎంటైర్ గ్రామం గర్భిణిగా ఉన్న స్త్రీ కూడా నా పుట్టబోయే బిడ్డ కూడా నేను కంటి దానం చేస్తాము అని చెప్పిన సందర్భం అనమాట. అది దాని మీద ఒక డాక్యుమెంటరీ చేశాం, అదిగో హరివిల్లు అని ఒక టైటిల్ పెట్టి దానికి కొంచెం క్యారెక్టర్స్ పెట్టి దాన్ని రూపకంలాగా తీర్చిదిద్దారనమాట. అవార్డ్స్ పంపిద్దామని అంటే ఇక్కడ మనకి ముందు ఇక్కడ ఒక స్క్రీనింగ్ ఉంటుంది కదా, వాళ్ళు విని కూడా మంచి ఐడియాతో చేసావు ఈ ప్రోగ్రాము అని. దాని మీద చేసిన ప్రోగ్రామ్ కి మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత రాహుల్ భరద్వాజ్ గారు, ఆయన వచ్చి, ఇక్కడ బక్క పలసగా ఒక ఆవిడ ఉంటుందండి చిన్నమ్మ అని, ఈవిడ ఎక్కడండి కూర్చునేది, ఇక్కడేనా అని నన్నే వచ్చి అడిగేవారు అనమాట. జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అప్పుడు నేనే ప్రోగ్రామ్ హెడ్ గా ఉన్నాను. నేను రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయనతో వాయిస్ రికార్డ్ తీసుకుని వచ్చి వెంటనే న్యూస్ కి ఇచ్చాం. అది మాత్రం చాలా మెమరీ. దాని తర్వాత తిరుపతి కేంద్రంలో సుప్రభాతాన్ని లైవ్ తీసుకురావటం అనమాట. అది ఎలా అయింది, ఒకప్పట్లో ఉండేది మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయింది. నా అదృష్టం బాగుండి 25 వసంతాల ప్రోగ్రామ్ జరిగింది తిరుపతి స్టేషన్ కి. ఆ ఉన్న 2 ఏళ్ల సర్వీస్ లో అప్పుడే వచ్చింది అనమాట. అది రకరకాలుగా బ్లైండ్ వాళ్లతో ఒక మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ పెట్టించాను అమ్మా. ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పొద్దు. అంత మంచి స్టేజ్ ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ చేసి టీటీడీ ఎగ్జిక్యూటివ్ యూఎన్ కూడా ఒక చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాం. హోలీ సిటీలో తిరుపతిలో ఉన్నాము, సుప్రభాతాన్ని కూడా రేడియో ఆడియన్స్ కి చేరువు చేయాలనేది మా ఆకాంక్ష సార్ అని అక్కడే స్టేజ్ మీదనే అడగటము, ఆయన వెంటనే ఓకే అనడము, అది పబ్లిక్ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆ ప్రోగ్రామ్ అప్రూవ్ అయిపోవడం అనమాట. తర్వాత నిరాటంకంగా దాని మీద ఆ ప్రోగ్రామ్ సుప్రభాతం ఎట్లా చేయాలి, ఒక్కొక్క సేవ గురించి ఆయన మీరు చేసి తీసుకురండి అంటే ఆయన చాలా బాగా చేశారమ్మా, ఇదే విధంగా కంటిన్యూ చేయండి అని. ఒక 2 ఇయర్స్ లైవ్ సుప్రభాతం వెళ్ళింది. పెద్దవాళ్ళందరూ వినేవాళ్ళు. నేను మా పేరెంట్స్ కి ఎస్పెషలీగా ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ గా ఇచ్చాను. అది మాత్రం చాలా మెమరీ. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో అది అయిపోయిందని విని చాలా బాధపడ్డాను. మీరు ఉంటే దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు మేడం అని మన వాళ్ళు కూడా చాలా మంది ఇంజనీర్స్ కూడా పాపం బాధపడ్డారు. అప్పుడు అట్లా అయింది. అది కాకుండా తిరుపతిలో ఉన్నప్పుడు ఇంకో జరిగింది ఏంటంటే, మన ఢిల్లీ ఆఫీస్ నుంచి మనకి సంస్కార్ గీత్ అని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయమని వచ్చింది ఆర్డర్స్. అదేంటంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వివిధ సందర్భాలలో ఆయా ప్రాంతాలలో పాడుకునే పాటలు, అవి రికార్డ్ చేసి మొత్తం ఆర్కైవ్స్ లో పెట్టాలి అని. అవి ఊళ్ళలోకి వెళ్లి కడుపులో బిడ్డ పడినప్పుడు ఎట్లా పాడుకుంటారు, తర్వాత శ్రీమంతం ఉయ్యల్లో వేయటం, మళ్ళీ అన్నప్రాసలు, ఇవి చనిపోయినప్పుడు కూడా పాడే పాటలు ఉంటాయా అని మనకు తెలీదు. బాడీని పెట్టుకుని పాటలు పాడతారా అనేది కూడా తెలీదు. అట్లాంటివి కూడా రికార్డ్ చేశామన్నమాట. అవన్నీ మళ్ళీ మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి ఆ కామెంటరీ పెట్టి పాటలు పెట్టి మనం ఢిల్లీకి వెంటనే పంపించాలి. అది చాలా టఫ్ జాబ్. దాని తర్వాత ట్రాన్స్ఫర్ హైదరాబాద్ కి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలన్నప్పుడు ఇంకా పోస్టింగ్ సిబిఎస్ లో ఇచ్చారు. సిబిఎస్ లో మనం చేయలేము, మార్కెటింగ్ అవన్నీ మనకు తెలియదు, లెక్కలు జామాలు అవన్నీను అని చాలా భయపడ్డాను. మీరు అన్ని ప్రోగ్రామ్స్ చేశారు కదా, చేయగలుగుతారు, ఏడీజీ గారు అందరూ ఎంకరేజ్ చేయడము, వెంకటేశ్వర్ల గారు అందరూ, సినిమాల గురించి పెద్ద అవగాహన లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ప్రయాణం వేరేగా అయిపోయింది అనమాట. అగ్రికల్చర్ పక్కకి వెళ్ళిపోయింది, ఇంకో కార్యక్రమాలు పక్కకి వెళ్ళిపోయాయి. ఇక్కడ సినిమాలు, సినిమా పాటలు, యుగళ గీతాలు, తర్వాత డైరెక్టర్లు, లిరిక్ రైటర్లు, రకరకాలుగా.
1: అలా 2016లో మళ్ళీ హైదరాబాద్ కు వచ్చారు. దట్టు వాణిజ్య ప్రసార విభాగాలకి వివిధ భారతితో కనెక్ట్ అయ్యారు మేడం. అక్కడి నుంచి మేము మీతో వర్క్ చేసాం, మీతో మా కనెక్షన్ అక్కడి నుంచి. అసలు ఏమని చెప్పాలి, నాదస్వరం ఊదితే మేము ఊగినట్టుగా మీ వెనకాల మేము కూడా అలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అసలు మేము గోల్డెన్ ఎరా చూసాము అంటే అది మీతో వర్క్ చేసినప్పుడే అని చెప్పాలి మేడం. ఎన్ని వినూత్నమైన కార్యక్రమాలు, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది కాదు, మీరు ఇప్పుడు చెప్తుంటే మీ మాటల్లో వింటున్నాను. అసలు మీరు కంప్లీట్ గా మీ జానర్ వేరు, మీరు వర్క్ చేసింది వేరు. మీరు చెప్పినట్లుగా మీకు సినీ రంగం అనేది చాలా కొత్త.
0: సరే రోజు సినిమా పాటలే బ్రాడ్కాస్ట్ చేస్తాం, రోజు సినిమా పాటలు వాళ్ళు లెటర్లు రాస్తారు, మనం ఆ పాటలు వేస్తాం. ఇంతవరకే కాకుండా దీన్ని ఏదన్నా ఒక ట్విస్ట్ తిప్పాలి ఎక్కడో చోట. ఈ పాటల ప్రోగ్రామ్ ని ఇంకొంచెం ఏదన్నా రకరకాలుగా మలిస్తే ఎట్లా ఉంటుంది?
1: ట్విస్ట్ కాదు, చాలా పెద్ద ట్విస్టే చెప్పారు మేడం. మీరు డైరెక్టర్ స్పెషల్ చేసేవారు సినీ దర్శక రత్నాలని, ఏ డైరెక్టర్ ఏమే మూవీస్ చేసేవారు అది చేసేవాళ్ళం. తర్వాత లిరిక్ రైటర్ గురించే స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత బళారే చిత్రం అని, అది ఎంత గొప్పది.
0: డ్యూయట్స్ మీద ఒక ప్రోగ్రామ్,
1: డ్యూయట్స్ చేసేవాళ్ళు, ఒక మూవీనే చూపించేసేవారు ఒక అరగంటలో మొత్తం దాని గురించి మంచిగా రాసేవారు.
0: బళారే చిత్రం అని పాలకోడేటి సత్యనారాయణ గారని, ఆయన ఈటీవీకి కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఇట్లా రాశానమ్మా అని ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చారు ఒకసారి. మన రేడియోలో కూడా చేస్తే బాగుంటుందేమో ఒకసారి చూడండి అని. సరే దీన్ని ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించి సరే చేద్దాం సార్ అని, మీరు ఒక స్క్రిప్ట్ రాసుకురండి అంటే, మీరు టీవీకి ప్రొడక్షన్ కి రాసుకొచ్చారు అది వేరు, మాకు రేడియోకి తగినట్టుగా రాసుకురండి అని అంటే పాపం ఆయన రాసుకొచ్చారు అనమాట. దాంట్లో మనము ప్రొడక్షన్ లో మీరందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ బిట్ తీసి వేయటం, ఆ పాట
1: మూవీ చూసేవాళ్ళం మేడం, ప్రొడక్షన్ నేనే చేసేదాన్ని. ఆ బిట్ చూసి ఆ డైలాగ్ దగ్గర ఆ బిట్
0: వేయడం, పాట
1: దాన్ని ఆడియో విజువల్ ఉండదు, దానికి శ్రోతకు వినసొంపుగా దృశ్య కావ్యంగా మనం మలచాలి.
0: మన రేడియో గొప్పతనమే అదే లావణ్య. ఇప్పుడు మన గొంతుకులే వినిపిస్తాయి, మనుషులు చూడరు, కానీ ఒక నాటకం ప్రసారం అయిందంటే
1: స్క్రీన్ మీద మనకి అంత
0: స్క్రీన్ మీద మొత్తం దృశ్యం, వింటున్న లిజనరు మొత్తం ఊహాచిత్రం అనమాట. ఆవిడ ఇలా వస్తుంది పోతుంది అన్ని ఇంకా సినిమా రీల్ లాగా ఊహించుకోవడానికి ఒక మంచి
1: మాధ్యమం
0: అనమాట రేడియో. అట్లా మనం
1: సరిగమలు సరాగాలని, అసలు ఎంత మ్యూజికల్ ఫీచర్
0: చాలా సరిగా,
1: డివి మోహన్ కృష్ణ గారితో
0: హిందుస్థానీ మ్యూజిక్ లో ఎలా చేయొచ్చు, శాస్త్రీయ సంగీతంలో పాటలు ఏంటి, లలిత గీతాలుగా ఉన్న పాటలు ఏంటి, అట్లా రకరకాల
1: సాంగ్స్ ఏ రాగంలో కంపోజ్ చేశారు,
0: ఏ రాగంలో ఏ పాట, అవి ఏ సినిమాల్లో ఉన్నాయి, అవి ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ కాదు, మళ్ళీ
1: కొత్త
0: పాటలు, పాత పాటలు, మధ్యలో వచ్చిన 80ల దశకంలో వచ్చిన పాటలు అన్ని మేళవింపుగా చేసావు కదా చక్కగా,
1: చాలా రీచ్ అయింది. అలాగే ప్రోమోస్ అంటే మేడం డాక్టర్ కె విజయ గారు
0: ప్రతి ప్రోగ్రామ్ కి, ఇప్పుడు ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం అనగానే అప్పుడే ప్రోమో తయారైపోవాలి, దాన్ని ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 సార్లు 10 సార్లు వేసేయాలి. ఏదో కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు కదండి అని మళ్ళీ మనకి లిజనర్స్ ఫోన్ చేయాలి.
1: మేడం మీరు ఉన్నప్పుడు ఏ ప్రొడక్షన్ వింగ్ ఖాళీ ఉండేది కాదు, ఏ స్టూడియో ఖాళీ ఉండేది కాదు, అన్ని మన రికార్డింగ్స్ జరుగుతుండేవి. ప్రొడక్షన్ అడిగేవాళ్ళు ఇంకా అంత వివిధ భారతిలో ఉంటారా, ప్రొడక్షన్ వేరే వాళ్ళకి ఇవ్వరా, ఖాళీ లేదు సిస్టమ్,
0: గొడవలు వచ్చాయి.
1: అంత డెడికేటెడ్ మేడం, చాలా ఇష్టంగా చాలా హార్ట్ ఫుల్ గా చేసేవాళ్ళం మేడం.
0: చాలా పాపం మీరు కూడా చిన్నపిల్లల తల్లులు అందరూ, మేమంటే అప్పటికి ఇంకా ఏదో లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళం, మీరు ఇంకా చిన్నపిల్లలు ఉన్నా కూడా పాపం మీకు లేట్ అవుతుందేమంటే పర్వాలేదు మేడం, ఇది కంప్లీట్ చేసి వెళ్తామండి,
1: మీరు వినాలి, విని బాగుందని చెప్పాలి అని మేము ఎంత తపన పడి
0: ప్రోమో రాసుకొచ్చేసి ఇలా చేద్దామా మేడం, అలా చేద్దామా మేడం, దాన్ని ఇలా మారుద్దాం, దానికి ఈ మ్యూజిక్ బిట్ వేస్తామా, ఇట్లా రకరకాలుగా మనకి అప్పుడు క్యాజువల్ గా ఉన్న రాజ్యలక్ష్మి, తర్వాత లైబ్రేరియన్ గా ఉన్న ఆదిలక్ష్మి గారు, అందరూ లక్ష్మీదేవులు అందరూ అంత సహకరించారు, అందరూ అంత సహకరించారు అనమాట ప్రతి ప్రోగ్రామ్ చేయడానికి.
1: శాంతి వెంకటేష్,
0: శాంతి ఇంకా అసలు అతుకుపోయి పాపం ఉండేది ఎప్పుడు,
1: మేము పంపించేవాళ్ళం మేడం బలవంతంగా, ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి ఈవినింగ్ వరకు కూడా ఉండి చేసేవాళ్ళం మేడం. ఆదిలక్ష్మి మేడం సాటర్డే హాలిడే అయినా సరే లైబ్రేరియన్ వచ్చి వర్క్ చేసేవాళ్ళు.
0: నాటకాలు కూడా చేశాం కదా.
1: నాటకాలు అసలు మీ వాయిస్ పోలిపోర్ను అసలు మర్చిపోగలము మేడం. ఎంత నవ్వుకునేవాళ్ళం, ప్రొడక్షన్ అప్పుడు నవ్వుకునేవాళ్ళం, రేడియోలో విన్నప్పుడు నవ్వుకునేవాళ్ళం. ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు మేడం మీరు. మళ్ళీ ఇందులో మనం గుర్తు చేసుకోవాలంటే భావగీతం రోజు ఒక 5 నిమిషాలు.
0: మనకి ఎంత మంది మంచి డైరెక్టర్లు వచ్చారు, సినిమా యాక్టర్లు.
1: అవును,
0: రోజారమణి గారు వచ్చారు,
1: పాత గీతాంజలి
0: గారు, కోటా శ్రీనివాసరావు గారు, శేఖర్ కమ్ముల గారు, శ్రీమణి లిరిక్ రైటర్,
1: మహానటి మూవీ డైరెక్టర్ నాగశ్విన్,
0: నాగశ్విన్ వచ్చారు. మా మదర్ కూడా రేడియోలో చేస్తారండి. ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను నేను, ఇమేజ్ హాస్పిటల్స్ తరపున ఆవిడ హలో డాక్టర్ ప్రోగ్రామ్ కి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అప్పుడు మా అబ్బాయి ఇట్లా నాగశ్విన్ అండి ఆవిడ చెప్పే వరకు తెలియదు మనకి.
1: ఘంటసాల సావిత్రి గారితో కూడా పెళ్లి చేశారు కదా మేడం.
0: సావిత్రమ్మ గారి ఇంటికి వెళ్లి పాపం ఆయన మన చౌదరి గారని మా సీనియర్ ప్రొడ్యూసర్ ఇక్కడ, ఆయన ఏమండి ఆవిడ ఊర్లోకి వచ్చారు, ఏమ్మా నువ్వు వివిధ భారతిలో ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా చొరవ ఉంది మాట్లాడడానికి అని వచ్చాను, అడుగుతున్నాను వచ్చి చేస్తారా ప్రోగ్రామ్ అంటే, అయ్యో ఎందుకు రాము సార్, మేము అలాంటి వాటి కోసం అలా వేచి చూస్తూ ఉంటామండి అనంటే, పాపం ఆయన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్ చేస్తే, అది కూడా పాపం 2 ఎపిసోడ్స్ 2 1 అవర్ ప్రోగ్రామ్స్ చేశాము.
1: మన అనౌన్సర్స్ రాజుబాబు సార్, బాలకృష్ణ గారిని కూడా గుర్తు చేసుకోవాలి. ఎన్ని చక్కటి చర్చా కార్యక్రమాలు కూడా,
0: అన్ని ప్రోగ్రామ్స్ లో రామారావు గారు రిటైర్ అయినా కూడా ఆయన వచ్చి మన దగ్గర ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కు ఒక లైవ్, స్త్రీల కార్యక్రమానికి ఒక లైవ్, వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు సుమా అని మళ్ళీ వాళ్ళకి ఇంట్లు ఇచ్చేవాళ్ళం.
1: ఎంత సంతోషపడిపోయేవారో మేడం.
0: పెద్దవాళ్ళు పాపం వాళ్ళ బాధలు చెప్పేవాళ్ళు. రాజుబాబు గారు వాళ్ళకి సముదాయిస్తూ ఆయన కాంపేరింగ్ చేయడం, ప్రోగ్రామ్ అంత కనెక్టివిటీ అయిపోయింది అనమాట ఆ ప్రోగ్రామ్ లో. వాళ్ళకి ఇష్టమైన పాటలు, ఆ పెద్దవాళ్ళు పాపం ఎక్కువ రేడియోనే వింటారు కదా, టీవీ ముందు అస్తమానం కూర్చోలేరు, వాళ్ళకి టీవీ ఛాన్స్ దొరకదు. పిల్లలు ఉంటే వాళ్ళు క్రికెట్ కామెంటరీ అంటారు, ఇంకోటి అంటారు, వీళ్ళకి రేడియో అయితే అస్తమానం వీళ్ళతో ఉంటుంది. అవి మర్చిపోలేమండి అని పాపం వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు ఉత్తరాలు రాసేవాళ్ళు వయోవృద్ధులు, ఆ ప్రోగ్రామ్ మా కోసం పెట్టారు, చాలా బాగుంది, ప్రోగ్రామ్ మాత్రం ఆపకండే కంటిన్యూ చేయండి అనేవాళ్ళు. తర్వాత ఏమో యోగా డే కూడా, ప్రైమ్ మినిస్టర్ అంతా ఆయన వెళ్లి అక్కడ యోగా చేసి అన్ని సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, మనం కూడా ఒక యూనిట్ హెడ్ గా ఉన్నాం, మనం కూడా ఎందుకు యోగా డే చేయకూడదని యోగా మాస్టర్ ఎవరిని పిలిపించి, మన జగ్గి వాసుదేవ్ గారి శిష్యులు వాళ్ళని పిలిపించి మ్యూజిక్ స్టూడియోలో మనతో పాటు అప్పుడు సివిల్ వింగ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. చక్కగా యోగా డే సెలబ్రేషన్,
1: స్పెషల్ డేని వదిలిపెట్టలేదు మేడం, దాన్ని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. అసలు
0: అదే ఏ ఇంపార్టెన్స్ ఉన్నది, ఇప్పటికి కూడా శ్రోతలు అడుగుతారు మేడం మీరు అప్పుడు చక్కగా ఈ రోజు యోగా డే అంటే దాని గురించి చెప్పేవాళ్ళండి, ఈ రోజు వెంగమ్మ జయంతి అంటే ఆవిడ గురించి చెప్పేవాళ్ళండి, అట్లా మాకు ఓహో ఈ రోజు ఇదాన్ని మాకు అన్ని తెలిసేవి, తర్వాత ఎవరు చేయలేదు మేడం అలాగో అనేవాళ్ళు అనమాట. అవి ఏదో ఒక ప్యాషన్ అనమాట. వివిధ భారతి అంటే ఆల్మోస్ట్ నేను ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది సర్వీస్ కు వచ్చాను, అప్పుడు కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు.
1: అప్పుడు కూడా మీరు కొత్తగా సర్వీస్ లో జాయిన్ అయినట్టే వర్క్ చేసేవాళ్ళు మేడం, అందుకని మీ వెనక మేము కూడా వర్క్ చేసుకుంటూ చాలా నేర్చుకున్నాం మీతో పాటు.
0: అట్లా మంచి మంచి జ్ఞాపకాలతో ఈ 90 వసంతాల ప్రయాణం రేడియోలో ఇప్పుడు జరుపుకుంటున్న ఈ సందర్భాల్లో ఇవన్నీ ఒకసారి సినిమా రీల్ తిప్పినట్టుగా.
1: కానీ 2019 వచ్చేసింది, మీ రిటైర్మెంట్ కూడా వచ్చేసింది మేడం, కానీ అది ఇప్పటికే మాకు జ్ఞాపకమే, మధుర జ్ఞాపకం. 5 రోజులు మనం చేసుకున్నాం మీ రిటైర్మెంట్ సెలబ్రేషన్.
0: అవును, శ్రోతలు వచ్చారు,
1: శ్రోతలు వచ్చారు,
0: శ్రోతలు వచ్చి వాళ్ళందరూ మాట్లాడటం ఎంత గొప్పగా అనిపించింది, సన్మానం చేయటం.
1: ఒక ఆఫీసులో కాకుండా ఒక కుటుంబంలో కలుపుకుని వెళ్ళిపోయేవారు మేడం, ఆ ప్రేమను మేము ఇప్పటికీ మర్చిపోలేము.
0: అట్లా అంటే వాళ్ళ యాంగిల్ లో ఆలోచించి వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది అట్లా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ప్రోగ్రామ్స్ పెంచుకుంటూ వచ్చేసాం. ఏమిటండి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్ రోజు కోటి పెట్టేస్తున్నారు అనని ఒక్కోసారి అనౌన్సర్ నా మీద కోపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1: అవును,
0: మీరు ఇలా తక్కువ మనం మార్చేస్తే ఎలాగండి అనని.
1: అండ్ ఇంకొకటి కూడా, మన రిటైర్మెంట్ ఫంక్షన్ నాకు బాగా గుర్తు, మన కొలీగ్స్ అన్నారు ఎవరైనా రిటైర్ అయితే వివిధ భారతిలో రిటైర్ అవ్వాలి, ఇంత ప్రేమ అనురాగంతో ఆవిడ మీరు ఇంత ప్రేమగా పంపిస్తున్నారు అనే మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి మేడం మీతో. మరి చివరిగా మన ఈ 90 వసంతాలు మనం జరుపుకోవడం సందర్భంగా చివరిగా శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: శ్రోతలు, ఇప్పుడు ఈ 90 వసంతాల ఆకాశవాణి సంబరాల ఉత్తేజంతో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో మీరందరూ కూడా ఇప్పుడున్న యంగ్స్టర్స్, నూతనంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ గా అయిన వాళ్ళందరూ కూడా వాళ్లకు మరింత చేరువు కావాలి, వాళ్ల నాడిని తెలుసుకుని వాళ్లకు అనుగుణంగా మీరు కార్యక్రమాలు రూపొందించి ఆ ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవటం కాదు, అభ్యర్థిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ కళలని పోషించే సంస్థ మనది, కళలని ప్రోత్సహించే సంస్థ మనది, ఇవి నిరంతరం ఈ కళలన్నీ కూడా అంతరించిపోకుండా తరతరాలకి, అప్పటి తరం వాళ్ళకి మనం ఇప్పుడు వింటున్నాం, ఇప్పటి తరం వాళ్ళు మన పిల్లలు మన జనరేషన్స్ తరతరాలకి నిరంతరంగా అందించే సాధనంగా ఆకాశవాణి ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి కూడా. అలాగే శతమానం భవతి అంటారు 100 సంవత్సరాలైతే, ఆ సంవత్సర ఆశీర్వాదం కోసం మనం అందుకునే రాబోయే తరుణాల్లో మనం అందుకోబోతున్నాం. ఈ నూతన కార్యక్రమాల నిర్వాహకులందరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీతో, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉంటే గాని
1: హెల్తీ
0: కాంపిటీషన్, అలాగని గొడవలతో కాకుండా పోటీ పడి చక్కచక్కటి ఆలోచనలు, మంచి వినూత్నంగా సరికొత్తగా కార్యక్రమాలను రూపొందించే దిశగా మీరందరూ ముందుకొస్తారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చి నా అనుభవాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి 90 వసంతాల ఆకాశవాణికి, ఆకాశవాణి సిబ్బందికి, సహకరించిన క్యాజువల్స్ కి, ప్రియాతి ప్రియమైన శ్రోతలకి మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, శుభాభివందనాలు.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఇక్కడికి వచ్చి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నారు, మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమంలో మీరింతవరకు ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ్ గారితో, శ్రీమతి లావణ్య, సునీల్ దమ్ము గారు జరిపిన రేడియో ప్రయాణం, మధుర జ్ఞాపకాలు సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.
3: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్దిని మరింత ముందుకు తీసుకువెళ్ళడం ఈ రోజు పునరుద్ఘాటిస్తుందని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్దరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్సంఘ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన సైద్దాంతిక పునాదిని అందించారని, దేశ నిర్మాణంలో సేవను అత్యంత ప్రతిష్టాత్మకమైన శక్తిగా స్థాపించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచగా, ప్రజలపై భారం పడకుండా వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ శాఖ మంత్రి తుతిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట ప్రభుత్వం పొడిగించింది. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళం తాకాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు విమర్శించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
4: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11:00 నుంచి 12:00 వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం, ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరి ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ, వీరు మన స్టూడియోలో ఉన్నారు. మీరందరూ పాల్గొని మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 040 STD కోడ్ 2324052 2324085329550923, ఇవి మా ఫోన్ నంబర్స్. కార్యక్రమం మొదలైంది, తప్పకుండా పాల్గొనండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. నేను మీ రేడియో సఖి అనుపమా.

ఎంతగా తికమక పెట్టినా మన శ్రోతలందరూ వెంటనే గుర్తుపట్టేశారు ఎవరి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం అని చెప్పి. వరంగల్ నుంచి బాలకృష్ణ గారు అలాగే శ్రీనివాసరావు గారా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నారు శంకర్రావు గారు భీమ్గల్ నుంచి. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం నటులు, నిర్మాత, దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. లివింగ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, అత్యంత ప్రతిభాశాలి అయిన సినీ మేధావి. గూడూరులో సెప్టెంబర్ 21, 1931 పుట్టారు సింగీత.

అన్నారు. తండ్రి స్కూల్లో హెడ్ మాస్టర్, తల్లేమో వయలిన్ విద్వాంసురాలు. తండ్రి నుంచి హాస్యచతురత, సెన్స్ ఆఫ్ హ్యూమర్, తల్లి నుంచి సంగీతంలో మెళుకువలు నేర్చుకున్నారు. కాలేజీ రోజుల్లోంచే సినిమాలు, తెలుగు, తమిళ, ఇలా భారతీయ భాషలే కాదు హాలీవుడ్ సినిమాలు కూడా చూసేవారట. మరి సినిమా టికెట్కి డబ్బులు కావాలి, అవునా? కాబట్టి బస్ టికెట్కి బదులు సినిమా టికెట్లు కొనుక్కొని నడుచుకుంటూ థియేటర్కి వెళ్లడం అలవాటైపోయిందట. ఆ నడకే నా ఆరోగ్య రహస్యం అని కూడా చెప్తుంటారు మన ఈ యంగ్ డైరెక్టర్. మరి కాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం సింగీతం శ్రీనివాసరావు గారిని. మరి కాలేజ్ చదువు అయ్యాక సుళ్లూరుపేటలో సైన్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న కుర్రాడు సిల్వర్ స్క్రీన్ కి ఎలా దగ్గరయ్యాడు? స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తుంటే తండ్రి గారు విన్నారట, చూడు నువ్వు చెప్పేది నీ కాలేజ్ స్నేహితులకైతే అర్థమవుతుంది, వీరికి కూడా అర్థం కావాలి కదా. ఇంటి వెనకాల పెరట్లో ఒక క్లాస్ రూమ్ ఉందని ఊహించుకొని సరిగ్గా ప్రయత్నించు. ఆ క్లాస్ రూమ్ లోనే అందరికీ చదువు చెప్తున్నానని కూడా భావన చేస్తూనే నువ్వు చెప్పాలి అని చెప్పి చెప్పారట. బహుశా అక్కడే సినిమా రంగానికి కావలసిన ఇమాజినేషన్, ఊహ, కథ చెప్పడం లాంటి వాటికి బీజం పడిందేమో. స్కూల్ పిల్లలతో నాటకాలు వేయించిన మన సింగీతం గారు కేవి రెడ్డి గారిని 2-3 ప్రయత్నాల తర్వాత కలిశారు. మరి దాని తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. మరి కేవీ రెడ్డి గారిని 2-3 ప్రయత్నాల తర్వాత కలిశారు, ఆ తర్వాత ఏమైందో చెప్తాన్నాను కదా. సో కేవీ రెడ్డి గారిని కలిశాక ఒక ఇంగ్లీష్ కథ ఇచ్చారట వారు. ఇచ్చి నీకు ఎలా వస్తే అలా సినిమాకు తగ్గట్టుగా రాయి అంటే 3 నెలల్లో పూర్తి చేశాను అని చెప్పి తిరిగి వచ్చేశారట సింగీతం గారు. గూడూరు పిల్లాడు జోరు బాగుందే అని చెప్పి, సరే నీ పని నాకు చాలా నచ్చింది, ఎందుకు తెలుసా, పూర్తి చేశాను అని చెప్పి అన్నావు కాబట్టి నీకు నేను పని ఇస్తాను, జీతం ఉండదు, పేరు కూడా తెరపైన కనిపించదు, పని నేర్చుకుంటావా అంటే 22 ఏళ్ల సింగీతం గారు సరే అన్నారట. అలా మాయాబజార్ సినిమాకి పని మొదలైంది. కాని ఎందుకో అనుకోని కారణాల వల్ల అప్పట్లో కొన్ని రోజుల షూటింగ్ ఆపేశారు. పర్వాలేదులే అని చెప్పి దొంగరాముడు సినిమాలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. చిత్రం పూర్తయ్యాక క్రెడిట్స్ లో మాత్రం ఏంటి ఏ పేరు పెట్టాలి అని చెప్పి మధుసూదన్ రావు గారు వెళ్లి కేవీ రెడ్డి గారిని అడిగారట. అది మనం మాట్లాడుకోలేదుగా అన్నారట కేవీ రెడ్డి గారు. కాస్త ఇబ్బంది పడ్డారు మధుసూదన్ రావు గారు. మరి ఆ ఇబ్బంది తర్వాత వారు ఆ ఇబ్బందిని ఎలా అధిగమించారు, ఏం చేశారు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మరి దుక్కిపాటి మధుసూదన్ రావు గారి చిత్రం అమెరికా అబ్బాయి తర్వాతి రోజులలో సింగీతం శ్రీనివాసరావు గారే దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సిల్వర్ జూబ్లీ ఆఫ్ అన్నపూర్ణ పిక్చర్స్ అనే పుస్తకంలో స్వయంగా మధుసూదన్ రావు గారే నా దొంగరాముడు చిత్రంలో సహాయ దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు గారు పనిచేశారు అని రాసుకున్నారట. అలా అప్పుడు ఆ రుణం తీర్చుకున్నారన్నమాట. జమీందారు గారి అమ్మాయి, హిందీలో శీష్ మహల్ అనే హిందీ నవల ఆధారంగా తీసిన చిత్రంలో షూటింగ్ 7 రోజుల పాటు సాగింది. ఎస్వి రంగారావు గారిని జమీందారుగా పెట్టి తీశారు, కానీ అనుకోకుండా రంగారావు గారు ఇక లేరు అనే వార్త. బట్ షో మస్ట్ గో ఆన్ అని గుమ్మడి గారిని పెట్టి తీద్దామని ఎల్వి ప్రసాద్ గారితో డిస్కషన్స్ మన సింగీతం శ్రీనివాసరావు గారు. ఎల్వి ప్రసాద్ గారు ఒక సూచన చేశారట, ఈ కథలో జమీందారు దాన ధర్మాలు చేసే వ్యక్తి, అది ఎస్విఆర్ కైతేనే సరిపోతుంది, కానీ గుమ్మడిది క్యాల్క్యులేటెడ్ పర్సన్ గా కనిపించే అవకాశం ఉంది తెరపైన, చూసుకోండి అని ఒక సలహా ఇచ్చారట. ఈ విషయం గుమ్మడి గారి వరకు వెళ్ళింది. వారు కూడా ఆలోచించి, సరే నేను ఒక మార్పు తీసుకొస్తానని ఆహార్యంలో మాత్రమే కాదు పర్సనాలిటీగా కూడా సాత్వికంగా పాత్రకు తగ్గట్టుగా మార్చుకున్నారట. ఇక సినిమాలో పాటల విషయానికొస్తే మాస్కి నచ్చిన మంగమ్మ పాట గుర్తుందా, అలాగే క్లాస్ మెచ్చిన మ్రోగింది వీణ, ఈ రెండు పాటలు కొద్దిగా వినిపించే ప్రయత్నం చేస్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని.

0: ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
1: స్టూడియో క్లాక్ల సమయం 11 గంటలు దాటి 32 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారి గురించి. ఇక కమల్ హసన్ గారితో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బొంబాయిలో కలుసుకున్నారు. మరి వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు, ఏంటి అసలు ఏం జరిగింది అన్న మీ సందేహాలకు సమాధానమే నా ఈ మాట. మీరు విభిన్నంగా ఆలోచిస్తారు, నాకది ఇష్టం, మనము కలిసి పనిచేద్దామని చెప్పి కమల్ హసన్ గారు అన్నారట. తప్పకుండా పనిచేద్దాము. అలా వీరిద్దరి ఆలోచనలు కలిసి వెరైటీగా ఏదన్నా చేద్దాము అన్న దానికే సొమ్మొకటిది సోకొకటిది చిత్రం మన ముందుకొచ్చింది. ఇందులో హీరో డబుల్ యాక్షన్, ఒకరేమో సాత్వికంగా అంటే డాక్టర్ పాత్ర, మరొకరు చిలిపి కుర్రాడు. మరి ఈ డాక్టర్ పాత్ర ఎలాగైనా వెరైటీగా చూపించాలి అని చెప్పి సంగీతం గారు ఒక సలహా ఇచ్చారట. చూడండి కమల్, మీరు ఒక వ్యక్తిని దగ్గరగా చూడండి, వారి పర్సనాలిటీ ఫాలో అయ్యి ప్రయత్నించండి అని సూచన చేశారట. సరే ఇదేదో బాగుంది అని చెప్పి కమల్ హసన్ గారు టేక్ తీసుకునేటప్పుడు ఆగి ఆలోచించడం, నుదుటి మీద గోక్కోడం ఇలాంటివన్నీ చేశారట. బాగుంది, ఈ డాక్టర్ పాత్రకు ఇది సెట్ అయిపోయింది అని చెప్పి ఆ రోజు షూటింగ్ అయితే పూర్తి చేశారు. షార్ట్ ఓకే అయిపోయాక సాయంత్రానికి తట్టిందట సంగీతం శ్రీనివాసరావు గారికి, ఆ డాక్టర్ పాత్ర అచ్చం నాలాగే ఉంది కదా, నేను ఎలా నడుస్తానో ఎలా తలగోక్కుంటానో చూపించేశాడు కమల్ హసన్, భలే ఉంది అని చెప్పి నవ్వేసుకుని ముచ్చటపడ్డారట.

జిత్తులు వెయ్యరా, ఎత్తులు జిత్తులు వెయ్యరా. ఆకాశం నీ హక్కురా,

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అపూర్వ సగోదరల్గల్ తెలుగులో విచిత్ర సోదరులుగా కమల్ హసన్ గారి అపూర్వమైన నటన, సింగీతం గారి దర్శకత్వంలో మరుగుజుగా 18 అంగుళాలున్న షూజ్ వేసుకుని కాళ్లు వెనక్కి కట్టుకుని తెరపై కనిపించడం ఆషామాషి వ్యవహారం కాదు, సింప్లీ సూపర్బ్ విజన్ కదా. సాంకేతికత అంతగా లేని ఆ రోజుల్లోనే చేస్తాను అని గట్టిగా అనుకోవడం మాత్రమే కాదు, చేసి సక్సెస్ ని సాధించారు. ఇది సింగీతం శ్రీనివాసరావు గారి ప్రతిభకు ఒక మచ్చుతునక మాత్రమే. కాని వారేమంటారో తెలుసా, క్రెడిట్ అంతా జపాన్ అనే టీం మెంబర్కి ఇవ్వాలి అని చెప్పుకునే నిరాడంబరమూర్తి.

1954 నుంచి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతుందే కాని తగ్గేదే లేదు అన్న సూత్రంతో పాదరసంలా టెక్నాలజీని ఒడిసిపట్టుకుని మెరుపు వేగంతో మార్పును చూపిస్తూ వస్తున్న ఈ డైనమైట్. అవును, డైనమైటేనే అనాలి కదా సంగీతం శ్రీనివాసరావు గారిని. కమల్ హాసన్తో మైకేల్ మదన కామరాజు, నాలుగు విభిన్నమైన పాత్రలు, నాలుగు డిఫరెంట్ పర్సనాలిటీస్గా చూపించారు. వావ్ అని అనకముందే ఇదేంటి మాటలాగిపోయాయి అనుకోకండి. పుష్పక విమాన, మాటలు లేని కన్నడ సినిమా సృష్టించిన సంచలనం. సినిమాకు మాటలవసరం లేదని కంటెంట్ సరిగ్గా చూపించగల సత్తా ఉన్న దిగ్దర్శకుడు సంగీతం గారు. ఈ సినిమాకి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. వావ్ వావ్ వావ్ అని అనాలనిపిస్తోంది కదా. ఇంకా మాటలు లేవు మరి.

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: టైంతో అంటే కాలంతో పరుగు పందెం కాసే సింగీతం శ్రీనివాసరావు గారికి చాలా విభిన్నమైన రుచులు కూడా ఉన్నాయి. అందుకే టైం మెషిన్తో టైం ట్రావెల్, కాలాన్ని వెనక్కి అలాగే ముందుకు కూడా తీసుకువెళ్లి విజువల్ వండర్ని మన ముంగిట్లోకి తీసుకొచ్చేశారు. అవును, మీరందరు సరిగ్గానే ఊహించారు. ఆదిత్య 369 కృష్ణదేవరాయల వారిగా బాలకృష్ణ గారు పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిజమైన కిరీటాన్ని ఎంత కష్టపడి మోశారో అని అందరూ మెచ్చుకుంటారే కాని టైం మెషిన్ కాన్సెప్ట్ మనకి అందించడానికి ఎంత శ్రమ పడ్డారో సింగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడైనా ఎవరికైనా తెలియనిచ్చారా? అందుకే వారిని సినీ మేధావి అంటారేమో.

0: ద్వారా ఫిట్నెస్ ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2000 మందికి పతకాలు సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. మరి టైం మిషన్ ఎక్కి మనం కూడా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతే అమెరికా అమ్మాయి సినిమా గుర్తుందా? ఈ సినిమాకి కృష్ణన్ రాజు గారు ఇచ్చిన భరోసా బాగా పనికొచ్చిందట. సినిమాలో ఒక అమెరికా అమ్మాయి తెలుగు నేర్చుకుని అదే అమెరికన్ యాసతో అంటే ఆంగ్ల యాసతో తెలుగు అయితే మాట్లాడుతుంది, కానీ పాడనా తెలుగు పాట అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో సుశీల గారు పాడారు. ఇది కాంట్రాస్ట్ గా ఉందే తెరపైన ఏం చేద్దామని శ్రీనివాసరావు గారు ఆలోచనలో పడితే కృష్ణన్ రాజు గారు అన్నారట,

మయూరి, భైరవద్వీపం, బృందావనం, వెల్కమ్ ఒబానా. ఒబామా చిత్రాలు వేటికవే ప్రత్యేకం. నర్తకి సుధాచంద్రన్ గారి నిజ జీవిత గాథ బయోపిక్ గా ఎంత బాగా చూపించారంటే ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన వారు ఎందరో. కథ ప్రేక్షకులు మెచ్చాలంటే పేజీల కొద్దీ డైలాగ్స్ అవసరం లేదు. విజువల్స్ అంటే తెరపై కనిపించేది స్పష్టంగా ఉంటే ఆదరిస్తారు అన్నది వీరి గెలుపు సూత్రం. ఎందరో గేయ రచయితలు పింగళి నుంచి సిరివెన్నెల వరకు పనిచేసినా చెప్పాల్సింది సూటిగా రాసే వెన్నెల కంటి రచనలు ఇష్టమట ఈ సినీ మేధావికి. మరి వారు మెచ్చిన వారికిష్టమైన పాట మనందరికోసం.

అవార్డులు కనుక ప్రతిభకు కొలమానాలైతే దిక్కత్ర పార్వతి అనే తమిళ చిత్రానికి, పుష్పక విమాన కన్నడ చిత్రానికి జాతీయ పురస్కారాలు. 400 100 బెస్ట్ పిక్చర్స్ ఇన్ ద వరల్డ్ లిస్టులో పుష్పక విమాన చిత్రానికి చోటు. అశేష ప్రేక్షకాదరణ మచ్చుకి మాత్రమే చెప్పచ్చు సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. మేరు పర్వతం వీరి అంతరంగం, ఎవరెస్ట్ శిఖరం వీరికి కొలమానం. అనుభవాన్ని జోడించి నూతనత్వంతో నింపి ప్రయోగాత్మకంగా ఆలోచించి వరల్డ్ క్లాస్ సినిమా అందించి ఆకాశం నీ హద్దురా అనే ఈ 94 సంవత్సరాల నవయువకుడి మదిలో ఒక కొత్త సినిమా సిద్ధంగా ఉంది. ఆ తీపి కబురు కూడా అతి త్వరలో అందుకుందాం. స్వయం కృషితో సరికొత్త ఆలోచనలతో ఆకాశానికి నిచ్చెన వేసి అలవోకగా ఎక్కేసిన ఈ శ్రీనివాసుడి సినీ జీవిత విశేషాలు ఈరోజు గుర్తు చేసుకున్నాం. సముద్రమంత సింగీతం గారి ప్రతిభలో దోసిలితో నిండిన జ్ఞాపకాలను విహంగ వీక్షణంగా మీకు అందించాం. కొసమెర్పుగా మరొక మాట, 90 వసంతాల ఆకాశవాణి సంబురాలలో ఇటువంటి ప్రయోగాత్మకమైన ప్రోగ్రెసివ్ డైరెక్టర్ గురించి వివిధ భారతి వేదికగా మాట్లాడుకుని మనందరం మురిసిపోయాం. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ వినమ్రంగా నమస్కరిస్తోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజబోలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పథకాలు సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా? ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ ఆర్ ఫ్యూచర్. అంటే ప్రకృతి నుంచి ప్రేరణ, మన వాతావరణం మన భవిష్యత్తు కోసం అన్నదే నినాదం. ఈ సంవత్సరం ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకుని కలిసికట్టుగా వాతావరణ మార్పులను మనందరం ఎదుర్కోవడమే మన లక్ష్యంగా పనిచేయబోతున్నాం. మరి కాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: శ్రోతలందరికి ఎంతో ఇష్టమైన ఒక తీపి కబురు. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజాసేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరి మరొకసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు అందించండి. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ నోట్ చేసుకోండి: 0402324 0852, 0402324 0853. ఇవి మా ఫోన్ నంబర్స్. మరోసారి చెప్తాను: 040 ఎస్టీడీ కోడ్ 2324 0852 2324 0853. జూన్ 8 సోమవారం ఉదయం 7:30 నుంచి 8 వరకు, మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణికి శుభాకాంక్షలు అందించండి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.
1: ఆకాశవాణి 90 ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7 ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: అవధానమంటే ఏంటి అని ప్రశ్నించే మన పిల్లలందరికీ ఈ కార్యక్రమం ఒక సమాధానం. తప్పకుండా మీ అందరూ కుటుంబ సమేతంగా రండి. ఈ కార్యక్రమాన్ని మీ అందరూ హాజరై విజయవంతం చేయండి అని విజ్ఞప్తి చేస్తోంది, అలాగే స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 20 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: చైతన్య స్ఫూర్తిలో ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుందాం. మరి ముగ్గురు భారతీయ టీనేజర్స్ ప్రపంచవ్యాప్తంగా తమ పేరు వినిపించేటట్టు ద ఎర్త్ ప్రైజ్ 2026 గెలుచుకున్నారు. ఈ పుడమి పురస్కారం ఏంటి, ఎందుకు గెలుచుకున్నారో తెలుసా? అసలు ఇంతకీ ఈ టీనేజర్స్ పేర్లేంటి, మాకేమీ అర్థం కావట్లేదనంటారా? వివాన్ చౌచార్య, ఆర్యానా అగర్వాల్, అవ్యానా మెహతా, ఈ ముగ్గురు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఆవిష్కరణ ఏంటో తెలుసా? ప్లాస్ స్టిక్. ఇది ఒక బయోడిగ్రేడబుల్, అంటే భూమికి హాని చేయని పరిష్కారం. ఏంటో తెలుసా, అసలు వింటే నివ్వెరపోతారు. చింతకాయల గింజలను పొడి చేసి దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. మరి దాన్ని ఎలా వాడాలి, అదేం చేస్తుంది? నీళ్లలో మైక్రోప్లాస్టిక్స్ ను ఈజీగా తీసేస్తుంది. అర్థం కావట్లేదు, చింతకాయల పొడేంటి, నీళ్లలో మైక్రోప్లాస్టిక్ తీసేయడమేంటి, అది కూడా చిన్న పిల్లలకి ద ఎర్త్ ప్రైజ్ 2026 ఇవ్వడం ఏంటి అంటారా?

0: के पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరి మీరు లేని మేము లేము. ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి మీ అందరూ శుభాకాంక్షలు తెలియజేయచ్చు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853. జూన్ 8 సోమవారం. చాలా మంది శ్రోతలు ఉత్సాహంగా మెసేజెస్ చేస్తున్నారు, మేము ఆకాశవాణి స్టూడియోకి రావచ్చా అంటే మీ అందరూ ఎప్పుడూ స్వాగతమే, మా అందరినీ కలవచ్చు, కానీ మాట్లాడాలంటే మాత్రం ఫోన్ ద్వారా మమ్మల్ని పలకరించండి, మీ అంతరంగం మాతోటి పంచుకోండి, శుభాకాంక్షలు తెలియచేయండి. చైతన్యస్ఫూర్తిలో మనం ఈరోజు 3 టీనేజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్లు ద ఎర్త్ ప్రైజ్ 2026 ని గెలుచుకున్నారని ఇందాక చెప్పాను కదా. చింతకాయల గింజలతోటి అంటే పొడి చేసి దాంట్లో నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ ని తొలగించేశారు అని చెప్పాను కదా. మరి ఈ ఆవిష్కరణకు ఆలోచన ఎలా వచ్చిందంటారో తెలుసా? ఒకసారి 3 గ్రామీణ ప్రాంతాలలో స్కూల్ వాళ్లతో తిరిగి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటున్నారు ఒక ప్రాజెక్ట్ దృష్ట్యా. అప్పుడు అక్కడి కుటుంబాలు తాగే నీటిని పెద్ద పెద్ద డ్రమ్స్లోంచి తీసుకొని తాగడం చూశారు. కానీ అక్కడ ఆ నీరు స్వచ్ఛంగా ఉందా అంటే ఎటువంటి ఫిల్టరేషన్ కూడా లేదు, ఆరోగ్యానికి ఇబ్బంది కూడా అని తెలుసుకుని ఇంటికొచ్చాక ఆలోచించడం మొదలుపెట్టారు. ఏం చేస్తే ఈ గ్రామీణ ప్రాంతాలలో కూడా మన దేశంలో స్వచ్ఛమైన తాగునీరు వీరికి అందుతుంది అని చెప్పి

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చేతిని స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ముగ్గురు చిన్నారులు టీనేజర్స్ సాధించిన అర్త్ 2026 పురస్కారం గురించి. మరి వీరు ప్లాస్ స్టిక్ అనే చింతగింజల పొడి తయారు చేశారు. ఈ పొడి నుంచి ఏం చేస్తే మన మైక్రో ప్లాస్టిక్స్ తొలగిపోతాయో తెలుసా? ఈ పొడిని మన నీళ్లలో కలిపితే చాలు, కలుషితమైన మైక్రో ప్లాస్టిక్స్ అన్ని ఒక క్లంప్ లాగా అంటే ఒక ముద్దలాగా ఒక పక్కకు చేరిపోయి కనిపిస్తాయి. మ్యాగ్నెట్ ని వాడి కూడా అవి తీసేయచ్చు. దీనివల్ల నీరు స్వచ్ఛంగానూ ఉంటుంది, ఎక్కువ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. సో ఇలా అర్త్ ప్రైజ్ 2026 గెలుచుకున్నారు ఈ టీనేజర్స్. పర్యావరణ హితంగా మొక్కలు నాటుదాం, స్వచ్ఛమైన నీరు అందిద్దాం. ఇప్పటికైనా మేల్కొనకపోతే పుడమి తల్లిని కాపాడుకోలేం.

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ రా కర్ణాటక రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 1,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయలు విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్ మహారాష్టల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
1: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: డీటెయిల్డ్ అసెస్మెంట్
3: హమ్నే బదల్తీ దీర్ఘ ఆర్థిక ఔర్ విత్తీయ పరిస్థితియోం తథా భవిష్య కే అనుమానో కి విస్తార్ సే సమీక్షా కీ హై. ఇస్కే బాద్ సమితి నే సర్వసమ్మతి సే ఎల్ఏఎఫ్ కే అంతర్గత్ నీతిగత్ రెపో దర్ కో 5.25% పర్ హీ బనాయే రఖనే కా నిర్ణయ లియా హై.
0: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టర్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్దిని పెంపొందించాలనే నిబద్దతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన పచ్చని స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు పటిష్టమైన విధానాలు సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్దరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్దత వన్యప్రాణులను పర్యావరణ వ్యవస్థలను పునరుద్దరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్దతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్టపతి సందర్బంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మన గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట అధ్యకుడు కె అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ఆమోదించారు. అన్నామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యకుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్టపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్టపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్టపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లోని సూరత్ లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈ రోజు కేరళ, కర్ణాటక రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40.
5: The view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
4: ఎస్, మరి మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. కొత్త శ్రోతలకు ఇదే మా ఆహ్వానం. అందరూ తప్పకుండా ఫోన్ చేయండి, మీ అంతరంగాన్ని మాతో పంచుకోండి. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853, 0402324 0853, 0402324 0853, ఇవి మా ఫోన్ నంబర్స్. మరి తేదీ మరొకసారి గుర్తు చేసేనా? జూన్ 8 సోమవారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే 12:40 నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు మీరందరూ నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి. మీరు శుభాకాంక్షలు తెలియచేయచ్చు, మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు మాతో పాటు. ఇప్పుడు విందాం గుప్పెడు మనసు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం. సంగీతం అందించారు MS విశ్వనాథన్.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: తెలుగంటే మన మాతృభాష మాత్రమే కాదు, అందులో ఎన్నో ప్రయోగాలున్నాయి. అందులో అవధానమొకటి. మరి ఈ అవధానం అంటే ఏంటి అన్న యువతకు మీ అందరూ మీ కుటుంబ సభ్యులతో తీసుకొచ్చి చూపించండి, వినిపించండి. తెలుగు గొప్పదనాన్ని కూడా తెలుసుకోండి ఈ ఆదివారం ఉదయం 9:30 తప్పకుండా వస్తారు
2: కదా. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ June 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
1: ఇప్పుడు విందాం పద్మవ్యూహం. ఈ చిత్రంలో రాజశ్రీ రచనకు AR రహమాన్ సంగీతం అందించగా SP బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇలాంటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా మా శ్రోతలందరితో మా పలుకులు, మీ పాటలు, మా మాటలు ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 వరకు, అలాగే 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి 12:15 నుంచి 3 వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయండి. మౌనమే నీ భాష, ఓమూగ మనసా కాదు. ఆ రోజు మౌనం వీడి కొత్త శ్రోతలు కూడా మా అందరితో మాట కలపమని మా విన్నపం, మా ఆహ్వానం. మరి ఫోన్ నంబర్స్ నోట్ చేసుకుంటారా? 0402-234-0852, 0402-234-0853, 0402-324-0852, 0402-324-0853. మా పండగ సంబరాలు మీరు లేకుండా అసంపూర్ణం. తప్పకుండా ఫోన్ చేస్తారు కదూ. జూన్ 8 సోమవారం
2: ఆకాశవాణి 90 ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7 ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: తెలుగు భాష పరిమళాన్ని ఆకాశవాణితో సంబరంగా చేసుకుందాం ఈ ఆదివారం ఉదయం 9:30.
3: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000-033-100.
1: ఇప్పుడు విందాం రాకమాలిక. ఈ చిత్రంలో వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన

శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరో మాట 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేయండి. మౌనం వీడండి. కొత్త శ్రోతలకు ఇదే మా ఆహ్వానం. మరి ఫోన్ నంబర్స్ నోట్ చేసుకుంటారా? 0402324 0852, 0402324 0853. పొద్దున లేవగానే రేడియో మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అని పలకరిస్తుంది, అలాగే క్షేత్ర దర్శనిలో విశేషాలు చెప్తుంది, చివరిగా రాత్రి మధురిమతో పూర్తి చేస్తూ గుడ్ నైట్ అని చెప్తుంది. మరి ఇలాంటి ఆకాశవాణి గురించి మీ అభిప్రాయం, అలాగే ఆ రోజు ఆకాశవాణికి శుభాకాంక్షలు అందజేయాలంటే గుర్తుంది కదా, జూన్8 సోమవారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఫోన్ చేయండి, మాట్లాడండి. 0402324 0852, 0402324 0853, ఇవి మా ఫోన్ నంబర్స్. మీ అందరి కోసం ఆసక్తిగా, ఆనందంగా, ఆత్మీయంగా ఎదురుచూస్తోంది ఆకాశవాణి. ఇప్పుడు విందాం శుభోదయం. ఈ చిత్రంలో వేటూరి గీతానికి కెవి మహాదేవన్ సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ యుగళ గీతం.

నంబర్స్. మీ అందరి ఫోన్ కోసం, మీ మాట కోసం మేమంతా ఇక్కడ ఎదురుచూస్తూ సిద్ధంగా ఉంటాం. జూన్ 8 సోమవారం, మర్చిపోకండి. ఇప్పుడు విందాం రావణుడే రాముడైతే. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం అందించారు జీకే వెంకటేష్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్టంలో వచ్చే 5 రోజుల్లో

0: అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు తాగునీటి అవసరాలు తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా భూమిపై జీవాన్ని కాపాడడంపై అవగాహన కల్పించడానికి 1973 నుంచి ప్రతి ఏటా జూన్ 5న దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఒక మొక్క నాటడం, నీటిని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి చిన్న చిన్న చర్యలే రేపటి తరాలకు సురక్షితమైన స్వచ్ఛమైన భూమిని అందించగలవని తెలియజేశారు. పర్యావరణ దినోత్సవం సందర్బంగా రాష్టంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ములుగు జిల్లా ఇంచెర్ల ఎకో పార్కులో జిల్లా అటవీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ది మంత్రి ధనసరి అనుసయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: ప్రకృతిలో సమతుల్యత ఉండాలి అంటే ఖచ్చితంగా అడవుల పెంపకం అనేది అత్యంత అవసరము. ఈ రోజు మానవుడు అత్యాశపోయి ఎక్కడ పడితే అక్కడ అడవులు, కొండలు, గుట్టలు తొవ్వేయడం తోటి వర్షాకాలం ఎండాకాలంలో వస్తుంది, ఎండాకాలం వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలానికి, చలికాలానికి, ఎండాకాలానికి తేడా లేకుండా ప్రకృతిలో మార్పులు రావడానికి కూడా కారణము ముఖ్యంగా అడవుల విధ్వంసం. కాబట్టి అడవులను కాపాడుకోవాలన్నటువంటి లక్ష్యంతోటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని మా ములుగు జిల్లాలో నిర్వహించుకోవడం చాలా సంతోషం.
0: కార్యక్రమంలో భాగంగా ఎకో పార్క్ నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి మంత్రి సీతక్క నష్టపరిహారాన్ని అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ఉన్న జిల్లా కోర్టులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలోని జూలూరుపాడు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట ఉపాధ్యకులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ,
2: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈ రోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నాం. కానీ ఈ రోజు చూస్తున్నాం మనం పర్యావరణం దెబ్బతింటాం వల్ల, ఈ రోజు అడవులు తరిగిపోవడం వల్ల మన కనీసం ఎక్కడ చూసినా కూడా రోడ్డు విస్తరణలో పోతున్నాయి ఈ ప్రజా అవసరాలు. కానీ మనం కూడా ఎక్కడ మొక్కలు ఉంచట్లేదు, ఆ మొక్కలు వేసిన మొక్కలు కూడా మనం బతికించట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రతి మనిషి ఒక మొక్క నాటాలి. ఈ రోజు మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మీరందరూ కూడా అక్కలు కూడా అమ్మ పేరు మీద మీ ఇంటిలో ఒక మొక్క నాటుకోవాలన్నారు.
0: కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు మొక్కలు నాటారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు మున్సిఫ్ కోర్టు జడ్జ్ రవికుమార్ మాట్లాడుతూ,
3: ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్లలో, మన ఆఫీసులలో ఖచ్చితంగా చెట్లని నాటాలి అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. ఒక చెట్టు 10 ఏసీలతో సమానం, సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ చేయబడింది. మనము డబ్బుల రూపంలో ఇచ్చేటువంటి సంపద కంటే కూడా ప్రకృతి రూపంలో ఇచ్చేటువంటి సంపద తరతరాలకు నిలుస్తుంది, మరియు ఇది చాలా గొప్ప సంపద. ఆరోగ్యమే మహాభాగ్యం.
0: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీనికోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి రావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పర్యావరణాన్ని రక్షించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: ఈరోజు ప్రపంచ పర్యావరణ దినం నాడు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కార్యకర్తలందరూ కూడా తల్లి పేరు మీద ఒక చెట్టు నాటమని చెప్పి

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఇచ్చిన పిలుపు మాకేనా ఏక్ పేడ్ తల్లి పేరు మీద వచ్చేట్టున్నట. ఇప్పటికే దాదాపు 2014 నుంచి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ తీసుకుంటున్నారు. 260 కోట్ల చెట్లని ఇప్పటి వరకు నాటి ఈ దేశం మీద ఒక అరణ్య క్షత్రియ ఫారెస్ట్ కవర్ కింద ఈ రోజు మనం పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి, చెట్టు నాటాలి.
1: పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జె కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు ఈ ఉదయం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మొక్క నాటారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనేది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, ప్రకృతిని కాపాడుకునే ఒక మహత్తర ప్రజా ఉద్యమమని అభివర్ణించారు. పర్యావరణ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని కోరారు. హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే ఈ ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఆస్తమా రోగులు నగరానికి వస్తారు. ఈ నెల 8-9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ పంపిణీ జరుగుతుంది. దీనికోసం మత్స్యశాఖ ఇప్పటికే చేప పిల్లలను సిద్దం చేస్తుండగా జలమండలి, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ట్రాఫిక్ వంటి వివిధ శాఖల అధికారులు సమన్వయ కమిటీగా ఏర్పడి పనులను ముమ్మరం చేశారు. రోగుల రక్షణ, భారీ రద్దీని నియంత్రించడం కోసం నాంపల్లి, అజంతాగేట్, మాలకుంట పరిసర ప్రాంతాల్లో సుమారు 600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్టంలో వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అమెరికా టెలికాం దిగ్గజం టీ మొబైల్ యుఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ను మంత్రి శ్రీధర్బాబు నిన్న హైదరాబాద్లో ప్రారంభించారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున అనేక సంస్థలు తమ నూతన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రానికి వస్తున్నాయని శ్రీధర్బాబు వెల్లడించారు. బదిలీల్లో జీవో నెంబర్ 38 నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం విధించిన గడువుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వైద్యులు ఈరోజు ఉదయం నుంచి విధులను బహిష్కరించారు. దీంతో ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు రాష్ట వ్యాప్తంగా ఓపీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. చికిత్స కోసం వచ్చిన వేలాది మంది రోగులు, వృద్దులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే కేవలం అత్యవసర సేవలను మాత్రమే మినహాయించినట్టు వైద్యులు ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూల్ కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జె కిషన్ రెడ్డి అన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. షో టైం. మీ రేడియో సఖి అనుపమతో ఉండబోతోంది అత్యంత ఉత్సాహంగా. వివిధ భారతిలో షో టైం అంటేనే ప్రతిరోజు ఒక పండగ అవునా? మరి షో టైం లో ఎలా పాల్గొనాలి? 0402324085204230852 ఇది మా వాట్సాప్ నంబర్. సో సిద్ధంగా ఉన్నారు కదా తొలి ప్రశ్నకి? ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అవునా? మరి ఈ కార్యక్రమాన్ని ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది? ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది, అంటే ఏ కంట్రీ హోస్ట్ చేస్తోంది, ఎక్కడ జరుగుతోంది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. 0402324 ఇది మా వాట్సాప్ నంబర్. జవాబు తెలిస్తే ఇక్కడ సందేశం పంపించేయండి.

0: పాట సంగతి మాత్రం మాకు తెలియదు, కానీ మా వివిధ భారతి శ్రోతల స్టైల్ మాత్రం అదిరిపోతుంది. పాటలో ఇలా మిళితం చేసేసుకుంటూ మరీ మాతో మాట్లాడేస్తూ జవాబులు పంపించేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఇలా ప్రశ్న అడగగానే అలా జవాబులు పంపించేశారు. ఈ రోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఈ కార్యక్రమాన్ని ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది, ఎక్కడ జరుగుతోంది అంటే జవాబు అజర్బైజాన్. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే రామరాజనగర్ నుంచి సతీష్ సునీత, అలాగే గజ్వేల్ నుంచి అనిత, హనుమకొండ నుంచి బిక్షపతి, పీర్జదిగూడ నుంచి శ్రీనివాస్, లక్ష్మీనగర్ నుంచి శ్రీనివాస్, బెల్లంకొండ నుంచి బాలకృష్ణ గారు, నర్సంపేట నుంచి న్యామనది నుంచి శ్రీరామ్ నరేందర్, వెంకట నరసయ్య, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, అలాగే కౌకూర్ నుంచి సూర్యశ్రీ, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్. ఇంకా జవాబులు వస్తూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: అవధానంలోని అందాన్ని తెలుసుకుందాం, ఆకాశవాణిని సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ఆదివారం ఉదయం 9:30 తప్పకుండా వస్తారు కదూ.

వివిధ్ భారతి శ్రోతలకి ఒక అపురూపమైన అవకాశం. జూన్8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆ రోజంతా మీకోసమే ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ్ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు అందించండి. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం, మౌనం వీడండి, ఈరోజు మాట్లాడండి. జూన్8 సోమవారం మీ అభిప్రాయాలు పంచుకోండి ఆకాశవాణితో. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402324085 0402324085 0403 2402853 0402324085 0402324085 ఇవి మా ఫోన్ నంబర్స్. కొత్త శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, మీ అందరి కోసం ఆహ్వానం ఇదే అందుకోండి, తప్పకుండా ఫోన్ చేయండి జూన్8 సోమవారం. మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. చాలా మంది శ్రోతలు అడుగుతున్నారు, తొలి ప్రశ్నకు మేము జవాబు సరిగ్గా వినలేదు అని. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే హోస్ట్ చేస్తున్న, అంటే ఆతిథ్యం అందిస్తున్న దేశం అజర్బైజాన్. సో ఇప్పుడు ఒక చిన్న పొడుపు కథ షో టైంలో. ఈ కొండకు ఆ కొండకు ఇనుప సంకేళ్లు. ఏంటది ఈ కొండకు ఆ కొండకు ఇనుప సంఖ్యలు? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

ఒక్క చిన్న పొడుపు కథ అడిగాను, ఈ కొండకు ఆ కొండకు ఇనుప సంకెళ్ళు ఏంటది అనంటే జవాబు ఏంటంటే చీమల దండు. మరి చీమల దండు గురించి దండయాత్ర చేసేశారు మన శ్రోతలందరూ, రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అంకుశాపురం నుంచి సుదర్శన్, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పీపీరావు, ఏఎస్ రావు నగర్ నుంచి సీతాదేవిక, మేడిపల్లి నుంచి శ్రీతేజ, జంకంపేట నుంచి చిలుకానారాయణ, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పెడన నుంచి అప్పలరాజు, నిజామాబాద్ నుంచి మురహరి, యశోద, మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

కాలేజ్లో మీరు వేసిన స్టైల్స్, స్టైలిష్ లుక్స్ ఇలాంటివన్నీ వీటితో పాటు అప్పుడు కూడా రేడియోతో మీ అనుబంధం పంచుకోవాలంటే మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మరోసారి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు తెలియచేయండి. ఆకాశవాణితో మీ అనుబంధం కౌమారదశే కాదు, మలి వయసు, చిన్నప్పుడు ఏమి ఉన్నాయో అన్ని మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి, 0403-24-08-53, 0403-24-08-53. ఫోన్ నంబర్స్ మరోసారి 040 ఎస్టీడీ కోడ్ 2324-08-52, 0402324-08-53. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం, వచ్చేయండి, ఫోన్ కలపండి, మాతో మాట్లాడండి, మీ అనుభవాలు పంచుకోండి, శుభాకాంక్షలు అందించండి. ఈ శుభ సమయంలో ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ మీ మాట మీకోసం ఎదురు చూస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మర్చిపోకండి, జూన్ 8 ఎస్. మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైం వింటూ సమయమైతే గడిచిపోతుంది, చూసుకోవట్లేదు క్లాక్లో మన టైం ఏమైంది, 1:44, 1 గంట దాటి 44:59. నెక్స్ట్ క్వశ్చన్, రెడీ సినిమా గుర్తుందా? పేరు చెప్పగానే అందరూ అప్పుడే నవ్వడం కూడా మొదలు పెట్టేశారు. హీరోయిన్ కి ఇద్దరు మేనమామలు ఉంటారు, ఒకరు కోట శ్రీనివాసరావు, ఇంకొకరు ఎవరు? రెడీ సినిమాలో హీరోయిన్ కి తెర పైన ఇద్దరు మేనమామలు మనకు కనిపిస్తారు, ఒకరేమో కోట శ్రీనివాసరావు గారు, మరి ఇంకొకరి పేరేంటి? రియల్ లైఫ్ పేరు పంపించండి 0402324-08-52, ఇది మా వాట్సాప్ నంబర్.

0: షో టైమ్ లో ఇందాక అడిగాను, రెడీ చిత్రంలో హీరోయిన్ కి తెరపైన ఇద్దరు మేనమామలు కనిపిస్తారు. ఒకరు కోట శ్రీనివాసరావు, ఇంకొకరు ఎవరు అంటే జవాబు జయప్రకాష్ రెడ్డి గారు. మరి చాలా మంది శ్రోతలు రైట్ ఆన్సర్స్ పంపించేశారు. సమయాన్ని చూసుకుని వీలునని పేర్లు చదివేస్తాను. సికింద్రాబాద్ నుంచి రమణీ సుబ్బారావు, ఆర్మూర్ నుంచి మోక్షిత్, భీమ్గల్ నుంచి శంకర్, సుచిత్ర సర్కిల్ నుంచి జనార్దన్, తుకారం గేట్ నుంచి సుప్రియా, నిజామాబాద్ నుంచి అరుణ రాజేందర్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, తిప్పర్తి నుంచి ఉపేంద్ర, షాపల్లి నుంచి శ్రీనివాస్, కోదాడ నుంచి శ్రీనివాసరావు, జిబ్లాక్పల్లి నుంచి చక్రపాణి, చంద్రిక, అలాగే వరంగల్ నుంచి పాషా, పోతంగల్ నుంచి సంతోష్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వీరందరూ సరైన జవాబులు పంపించారు. సో ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేకానేక ధన్యవాదాలంటోంది ఆకాశవాణి వివిధ భారతి.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగులోని తీయదనాన్ని ఆస్వాదిద్దాం. ఈ ఆదివారం ఉదయం 9:30 గగన విజయం అవధాన కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే అని మరోసారి చెప్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్ లో సమయం 2:33. మీరు వింటున్నారు శక్తిశీలి. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం మేఘాలయలోని మూలియ గ్రామంలోని ట్రినిటీ సాయు గారి గురించి. వీరు వ్యవసాయంతో పాటు టీచర్గా కూడా ఉద్యోగం చేస్తున్నారని చెప్పాను కదా. మరి గ్రామంలో ఎలాగైనా సరే ఉపాధి అవకాశాలు పెంచాలి అని చెప్పి ఆలోచించారు. స్కూల్లో టీచర్గా చేరాక వీరికి కొత్త ఆలోచనలొచ్చాయి. పసుపు పంట ఇక్కడ పండించే అలవాటుంది, అందులో బెస్ట్ ఏది అని చెప్పి ఆలోచించారు. అక్కడి వాతావరణంలో పండే లకాడోంగ్ వెరైటీ పసుపు విలువైనదని తెలుసుకుని తన తోటి మహిళలందరితో పాటు ఈ వార్త చెప్పేశారు. చెప్పడమే కాదు, మరో పని కూడా చేసింది ట్రినిటీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: Mano Cenerenci'nin.
1: పండగ వేళ వివిద్ భారతి శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, 2:15 నుంచి 3 వరకు నేరుగా ఆకాశవాణి వివిద్ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు అందించండి, ఆకాశవాణితో మీ అనుబంధం క్లుప్తంగా తెలియజేయండి. కొత్త శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ ద ఫెస్టివల్. ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి స్టాండ్స్ వెరీ టాల్ అండ్ మీ అందరి సహకారంతోటే ఇది జరిగింది. సో ఆ రోజు మీ అందరి పలకరింపు కోసం ఎదురుచూస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. మా ఫోన్ నంబర్స్ 0402324 0852, 0402324 0853, 0402324 0853, 0402324 0853. ఇది మా ఫోన్ నంబర్స్ డీటెయిల్స్. మరి మర్చిపోరు కదా, జూన్ 8 సోమవారం పండగ సంబురాలు జరుపుకుంటోంది ఆకాశవాణి. మీ అందరూ వచ్చి తప్పకుండా ఫోన్ చేసి మమ్మల్ని పలకరిస్తారని ఎదురుచూస్తూ ఉంటాము. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:41. మరి శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం ట్రినిటీ సాయు గారి గురించి. వీరు తన గ్రామాన్ని ఎలాగైనా అభివృద్ది పథంలో తీసుకురావాలని చెప్పి అక్కడ కొత్త రకం ఒక బెస్ట్ వెరైటీ పసుపును పండించే ఆలోచన చేశారు. ఆ పసుపు రకం పేరే లకాడోంగ్. లకాడోంగ్ పసుపు ఎలా పండించాలి, సేంద్రియ వ్యవసాయంలో మెళుకువలు తాను చదివి ఇతర రైతులతో పొరుగురి వారితో కూడా మాట్లాడి తోటి మహిళలందరికీ నేర్పించింది ట్రినిటీ సాయు. తాను మాత్రమే బాగుపడాలనుకోలేదు, అందరూ బాగుపడాలి, గ్రామం అభివృద్ది దిశలో అడుగులు వేయాలని ఆశించింది ట్రినిటీ.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
1: తెలుగు భాష సొగసును, సోయగాన్ని, అందాన్ని అందంగా వీక్షించండి, వినండి ఆదివారం ఉదయం 9:30 శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ట్రినిటీ సాయు లకాడోంగ్ రకం పసుపు సేద్యాన్ని చేపట్టారని చెప్పాను కదా. ఈ పసుపు వ్యవసాయం వల్ల ప్రపంచానికి ఉత్తమ పసుపు రకం అందించడమే కాదు, స్వయం ఉపాధిని రూపకల్పన చేసుకున్నారు మేఘాలయలోని మూలియే గ్రామస్తులు. ఒక చిన్న అడుగు వామనుడిలా ఎదిగి గ్రామాన్ని ప్రపంచ పటంతో చెప్పుకునేంతగా జీఐ ట్యాగ్ సంపాదించి పెట్టింది ఈ లకాడోంగ్ పసుపు రకం. వింటుంటే ఇదేదో చాలా తేలికైన విషయం అని అనిపిస్తుంది, కానీ అంతరూ కలిసి కలిసికట్టుగా సాధించిన విజయం ఇది.

నిజమే, సమయం చాలా మెల్లగా గడుస్తోందనిపిస్తోంది కదా. ఫోన్ ఇన్ కార్యక్రమం గురించి ప్రకటన విన్నాక జూన్ 8 సోమవారం ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణాన ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, 2:15 నుంచి 3 వరకు నేరుగా ఆకాశవాణి వివిధ భారతికి ఫోన్ చేయండి, శుభాకాంక్షలు అందించండి. కొత్త శ్రోతలందరికీ, వివిధ భారతి కుటుంబానికి ఇదే మా ఆహ్వానం. మీ అందరూ మాట్లాడాలి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలి అని ఎదురుచూస్తోంది వివిధ భారతి. మరి మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324 0852, 2324 0853, 0402 243 0852, 0402 243 0853. తప్పకుండా ఫోన్ చేస్తారు కదూ, ఎదురు చూస్తూ ఉంటాము మీ అందరి మాట కోసం, మీ ఫోన్ కాల్ కోసం. లక్కాడోంగ్ రకం పసుపు రకాన్ని ట్రినిటీ వాళ్ల గ్రామస్తులు అందరూ, అంటే మూలియ గ్రామస్తులు మేఘాలయ రాష్ట్రంలోని వారందరూ పండించడం మొదలుపెట్టారు. జీఐ ట్యాగ్ కూడా సంపాదించి పెట్టింది అని చెప్పిందాక మాట్లాడుకున్నాం కదా. ఇంతేకాదు, ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీలు వివరాలు తెలుసుకుని గ్రామస్తులకు ఉపయోగపడేటట్టు చేస్తున్నారు ఈ పసుపు రారాన్ని టర్మరిక్ క్వీన్ ట్రినిటీ సాయు. అవును, చుట్టుపక్కల గ్రామాలందరూ, అందరూ గ్రామస్తులు ఆమెకి ఈ పేరు పెట్టారు, ఈ బిరుదు ఇచ్చారు ఆత్మీయంగా. ఎందుకంటే వారి జీవన విధానాన్ని ఆమె మార్చేశారు కాబట్టి. ఫైనాన్షియల్ గా వారందరినీ ఇండిపెండెంట్ చేయగలిగారు ట్రినిటీ సాయు.

సుస్థిరమైన జీవనోపాధి, కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్రతో పసుపు పచ్చని కళతో వెలుగుతున్నాయి మూలే గ్రామ ప్రజలందరి మొహాలు. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఈ గ్రామం తెలుసా? 2020లో ట్రినిటీ సాయోకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఒక స్కూల్ టీచర్ మేఘాలయ రాష్ట పసుపు రారాణి అయ్యి వందల మందికి ఉపాధి అందించి స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారు. ఇదంతా పర్యావరణ పరిరక్షిస్తూనే చేయడం హర్షదాయకం. సూపర్ జాబ్ అని అభినందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. అందులో ఈరోజు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, అందుకని ఇలాంటి వారి సేవల్ని ఎప్పుడూ మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లోని బలియాలో ఉన్న జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం భారతదేశపు 100వ రామర్స్ సైట్గా గుర్తింపు పొందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్తడి నేల పక్షి

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలందరికీ నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ని. ఇప్పటిదాకంటే పొద్దుగల 10:30 నుంచి 1:30 కొట్టేదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, ఇక 1:30 కొట్టే నుంచి పొద్దుమట 5 కొట్టేదాకా అంటే ఇప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి కదా, ఇక ఇప్పటి నుంచి రాత్రి 11 కొట్టేదాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాల్ని 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 కతింతా పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుంచి నీగొయ్యి నీకే కథింటారు. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి సందేహానికి తగిన సమాధానం ఈ కథింటారు. ఇక పొద్దుమట 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో పర్యావరణ సహిత విస్తరాకుల తయారీ గురించి 100.2 ఎఫ్ఎం. ఇంకా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 కినొచ్చు. మాట చెప్పుండ్రి పాటి నుండ్రి, మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. మరి కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని దయచేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మానవాళికి లభించిన విలువైన సంపద పర్యావరణం.

దానిని భావితరాలకు భద్రంగా అందించాల్సిన బాధ్యత మనందరిది. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముందుగాలనైతే మాట చెప్పునరి పాటైనరి కార్యక్రమంలో జనతా గ్యారేజ్ చిత్రం నుంచి ఈ పాట విందాం. ఈ పాటను ఆలపించిన వారు శంకర్ మహాదేవన్, సంగీతం అందించినది దేవిశ్రీప్రసాద్, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మినిటినరు మాట చెప్పుండ్రి పాటినుండ్రి. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకొని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని దిశ చేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 వరకు నడుస్తుంది. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా కోరిన గీతాన్ని విందాం. ఈ ఉత్తరం ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామం నుంచి వచ్చింది. ఈ ఉత్తరాన్ని పంపించారు అజయ్. మరి వీరు కుబేరా చిత్రం నుంచి నా కొడక అంటూ సాగే గీతాన్ని వినిపించమంటున్నారు. అజయ్తో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు రాజు, సోని, అనిల్, వినోద్, సాయి కిరణ్, వీరందరి కోరిక మేరకు ఈ పాటనైతే వినిపిద్దాం. మరి మీరు కూడా ఇట్లా ఉత్తరం పంపించి పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే అజయ్ కోరిన ఈ గీతం

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా వినుంటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండ్రి. మాట చెప్పుండ్రి పాటి నుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి పొచ్చన్నగారు లైన్లో ఉన్నారు. మరి సాయిలింగు ఊరు నుంచి తలమడుగు మండలం, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే పొచ్చన్నగారు. నమస్తే, ఎట్లా ఉన్నారు? ఎండలు ఇంకా కొడుతూనే ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకుంటున్నారా మరి? మీకు చల్లగా ఉంటది అంటే ఇప్పుడు ఇల్లు పూర్తయింది అది? అంటే నీళ్లు కొడుతూ ఉంటారు కాబట్టి చల్లగా ఉంటది ఆ ఇంట్లో. ఎలాంటి కూలర్ అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు?
3: చెట్లు కూడా బాగున్నాయి సార్, అందుకని ఎప్పుడు చల్ల వాతావరణం ఉంటది.
2: అవును,
3: చెట్లుంటేనే
2: మనం జీవనం కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వానాకాలం చెట్లను నాటినట్లయితే అవి నారుకుంటే చాలు, అవిటికి అవే పెరుగుతాయి కాబట్టి ఈ వానాకాలంలో అయినా కొందరు అందరం మనం చెట్లు నాటుదామని ప్రయత్నం చేద్దాం. గ్రేట్. ఈరోజు ఇంకా పర్యావరణ దినోత్సవం కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజే కాదు, ఎప్పుడు కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే అత్యంత ముఖ్యమైన విషయం కాబట్టి ఇది. మీరు నాటిరా, ఎన్ని నాటిండ్రు?
3: 15 చెట్లు నాటాను సార్.
2: అవి నీడనిచ్చే చెట్ల అంటే పండ్ల చెట్ల? ఏవి?
3: పూల చెట్లు.
2: పూల మొక్కలు,
3: పూల చెట్లు, షో చెట్లు.
2: ఏవైనా సరే ఆ చెట్లు నాటితేనే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకుని ఆనకాలమైన కొన్ని చెట్లు నాటుదారని ఆశిద్దాం. ఏ పాట విందాం?
3: దుర్గామాత పాట వేయండి సార్.
2: మంచిది పొచ్చన్న, మీకోసం మీరు కోరిన ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది 4 జిల్లాలు, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్. 4 జిల్లాల ఏకైక FM ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్.

100.2 FM మనసు నిండ మీరుంటున్నారు మాట చెప్పుండ్రి పాటినుండ్రి. ఆకుపచ్చ రంగులో ఉండే పొట్టు తీయని పెసలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలున్నాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. వీటిలో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సాయం చేస్తుందట, శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుందట, దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఉండే సమ్మేళనాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయట, దీంతో ఎల్లప్పుడూ యవనంగా కనిపిస్తారట, మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తి ఏకాగ్రత కూడా పెరుగుతుందట. ఇంకేం, రోజువారీ ఆహారంలో ఈ పచ్చపెసలను కూడా భాగం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడైతే సంతోషం చిత్రం నుంచి ఈ గీతం.

0: ఇది యాలటి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిత్య పొద్దుమట్టు 5 నుంచి 5:30 దాకా ఉంటుంది. ఇక ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు ఫోన్ చేయనోళ్ళు రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయండి. ముచ్చట్లు చెప్పండి, మీకు నచ్చిన వాట్ చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 5:30 దాటి 16 సెకండ్లు. ఇప్పుడు కథిందాం. పిల్లల కోసం గమ్మత్ గమ్మత్ కథలు, నీతి కథలు, హాస్య కథలు, పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలు వినిపించే కార్యక్రమం ఈ కథిందాం కార్యక్రమం. ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఎదిందాం అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి నీగొయ్యి నీకే కథ, తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి సందేహానికి తగిన సమాధానం ఈ కథలు వింటారు. ముందుగానే తిందాం అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి నీగొయ్యి నీకే కథ, రచన ఆకేళ్ల వెంకట సుబ్బలక్ష్మి, ఈ కథను వినిపిస్తున్నారు టి స్రవంతి.
1: కనకాపురంలో రంగడనేవాడున్నాడు. వాడు అమాయకుడు, కష్టజీవి. అమాయకుడవటం వల్లైతేనేమి, స్థిరాస్తులేమీ లేకపోవడం వల్లనైతేనేమి, ఎంత కష్టపడ్డా వాడి సంపాదన చేతికి నోటికి సరిపడినంతే ఉండేది. అందువల్ల భార్య కాంతం వాడినెప్పుడూ అసమర్థుని కింద జమకట్టి సతాయిస్తూ ఉండేది. ఒకనాడు కాంతం ఉల్లాసంగా ఉత్సాహంగా రంగడి దగ్గరకొచ్చింది. ఎప్పుడు భార్యని అలా చూడని రంగడు ఏమయ్యింది అని అడిగాడు భయం కొద్దిపాటి ఆనందం కలగలిపి రంగడు. విన్నావా ఈ సంగతి, మన ఊరి పొలిమేరల్లోని అడవిలోని చింత చెట్టు మీద దయ్యముందని విన్నాం కదా. ఎవరము చీకటి పడితే అటువైపు వెళ్ళం కూడా. కాని నిన్న తప్పనిసరి పరిస్థితుల్లో మన ఊరి కనకయ్య అడవిలో చిక్కుకుపోయిండట. సరిగ్గా ఆ చెట్టు కింద చేరేసరికి, కాని విషయమేంటంటే ఆ దయ్యం అందరూ అనుకున్నట్లు చెడ్డది కాదట. ఏదడిగితే అది ఇస్తుందట. కనకయ్య తన కోరికలు అడిగి తీర్చుకున్నాడట. ఆ సంగతి విని ఇంకొంతమంది బయలుదేరిండ్రు. నువ్వు వెళ్ళు అంది గబగబా. అమ్మో, దయ్యాలతో పెట్టుకోవడం కూడని పని. వాటికి సంతోషం ఎప్పుడొస్తుందో, ఆగ్రహం ఎప్పుడొస్తుందో తెలియదు కదా. నిజానికి అవి చేసిన మంచి కంటే చెడు గురించే ఎక్కువ విన్నాం. అయినా నాకు దయ్యాలంటే భయం, నేనెళ్ళను అన్నాడు రంగడు. కాంతం ఎంత చెప్పినా వినలేదు. దాంతో కాంతం సతాయింపు రెట్టింపయింది. వెళ్ళమని రోజూ సతాయించేది. చివరికి ఈ బాధ కంటే ఆ భయమే నయమనుకొని బయలుదేరిండు రంగడు. వెళ్తున్నావు బానే ఉంది, కాని ఏమడుగుతావు? ఇలాంటి వాళ్ళని చూసి పుల్లయ్య వ్యవహారం అనే మాట ఉట్టింది అంది వెటకారంగా. సరే, ఏమడగాలో నువ్వే చెప్పు అన్నాడు రంగడు. ముందు బోలెడు డబ్బడుగు, పెద్ద ఇల్లు బాగా పండే పొలం అడుగు, చక్కని పిల్లలు కలగాలని కోరు, అందరికీ ఆరోగ్యం అడుగు, అన్నిటికంటే ముఖ్యంగా నీకు కొంచెం తెలివి ఇమ్మని అడుగు అంది చివరి మాట హేళనగా పలుకుతూ కాంతం.

0: అన్ని కోరికలు అడిగితే ఏం బాగుంటది? అసలు అన్ని ఇస్తుందా? పోనీ నువ్వు రారాదా అని అడిగాడు బతిమాలుకుంటూ రంగడు. ఛీ, అందరూ మగవాళ్ళే వెళ్తున్నారు, నేనొస్తే నిన్ను నన్ను చూసి నవ్వుతారు అంది తనకి దయ్యం పట్ల భయం తెలియనీయకుండగా. అయినా అడుగు, అన్ని అడిగితే ఏమవుతుంది? ఇస్తే ఇస్తుంది, లేకుంటే లేదు. ఎక్కువ అడిగితే కొన్నైనా తీరుస్తుంది కదా, కాని ఏ ఒక్కటి వదలద్దు మరవద్దు సుమా అంది మళ్ళీ కాంతం. సరేనని భయంగా బయలుదేరిండు రంగడు. 2 రోజులకే కాంతం పాక అందమైన ఇల్లుగా మారింది. పక్కనే మంచి పొలం ఏర్పడ్డది. ఇంటి నిండా డబ్బు బంగారం మూటలు కనిపించినాయి. కాంతం ఆనందానికి హద్దులే లేవు. రంగడన్నీ అడిగినట్లున్నాడు మర్చిపోకుండా అనుకుని ఆనందంగా రంగడి రాక కోసం ఎదురుచూడసాగింది. రంగడు రానే వచ్చిండు. పక్కన ఒక అందమైన అమ్మాయి అనకువగా నిలబడి కనిపించింది. అన్నీ అడిగావే మర్చిపోకుండా, బాగుంది, ఈమె ఎవరు అని అడిగింది కుతూహలంగా కాంతం. తెలివి కూడా అడిగావు కదూ అంది మళ్ళీ. ఆ, అన్ని కోరికలు మర్చిపోకుండా నువ్వు చెప్పినవే అడిగాను, ఒక్క కోరిక మాత్రం నా కోసం అడిగాను అన్నాడు. ఏమిటది అంది కుతూహలంగా కాంతం. మంచి భార్యనివ్వమని అడిగాను, ఇచ్చింది. అయినా ఇన్ని మంచి విషయాలున్నప్పుడు అదొక్కటే మంచిగా లేకుంటే ఎలా? ఇక నువ్వు బయటకు నడు అన్నాడు తెలివిగా రంగడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు లబోదిబో మంది కాంతం.
1: ఇప్పటిదాకా అమ్మ మాట తేనే మూట కథల సంపుటి నుంచి నీగొయ్యి నీకే కథినరు, రచన ఆఖిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, ఈ కథను వినిపించారు టి స్రవంతి. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ కథనే కాదు, పిల్లల కోసం ఎన్నో కథలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ పిల్లలకి వినిపించచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఒండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి. మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9999272-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడిందాం మాతాత చెప్పిన మామంచి కథలు. కథల సంపుటి నుంచి సందేహానికి తగిన సమాధానం. కథ రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి.
4: అమరావతి నగరంలోని విశ్రాంత అటవీ శాఖాధికారి రాఘవయ్య గారి ఇంటి అరుగుపై ఆ వాడకట్టులోని పిల్లలందరూ సాయంత్రం సమయంలో తన కథ వినడానికి చేరారు. పిల్లలందరికీ మిఠాయిలు పంచిన తాతయ్య, "బాలలు, మనిషి శాస్త్రాలు చదవాలన్నా, ఏ విద్య నేర్వాలన్నా అది గురుముఖంగానే సాధ్యమవుతుంది. విద్యతో పాటు లోకజ్ఞానాన్ని, హితాన్ని బోధించే గురువు గొప్పవాడు, దైవ సమానుడు. గురువు చెప్పిన మార్గాన్ని అనుసరించి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. గురుబోధనలపై, పెద్దలు చెప్పే విషయాలపై మనసు లగ్నం చేయకపోతే ఏమవుతుందో తెలిసే కథ మీకు చెబుతాను, వినండి. పూర్వం ఒక రాజు అనుదిన ప్రజా సమస్యలతో సతమతమవుతూ తను కూడా పరీక్షిత్తు మహారాజుల భాగవతం విని మనసు తేలికపరుచుకుందామని ఒక పండితుణ్ణి పిలిపించి తనకు భాగవతం వినిపించమన్నాడు. పండితుడు రాజుగారికి ప్రతీదినం భాగవతం వినిపించసాగాడు. కొద్ది రోజుల తరువాత, "పండితవర్యా, పరీక్షిత్తు మహారాజు వారం రోజుల్లో భాగవతాన్ని ఆకలింపు చేసుకున్నాడు. తమరు ఇన్ని రోజులుగా చెబుతున్నా నాకు ఏమాత్రం బోధపడడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? రేపు మీరు ఈ విషయంపై నాకు సమాధానం ఇవ్వాలి, లేకుంటే మీకు మరణదండన" అన్నాడు మహారాజు. బెదిరిపోయిన పండితుడు దిగాలుగా ఇల్లు చేరాడు. తండ్రి దిగులుగా ఉండడం చూసిన పండితుని కుమార్తె అసలు విషయం తెలుసుకున్నది. "నాన్నగారు, రేపు మీరు రాజదర్శనానికి వెళ్లేటప్పుడు నన్ను తీసుకువెళ్ళండి. రాజుగారికి తగిన సమాధానం నేను చెబుతాను" అన్నది. మరుదినం తన కుమార్తెతో రాజుగారి దర్శనం చేసుకున్న పండితుడు, "మహారాజా, తమరి సందేహాన్ని నా కుమార్తె తీరుస్తుంది" అన్నాడు. "దానికేం, నా సందేహానికి సమాధానం కావాలి, ఎవరు చెబితేనేం" అన్నారు రాజుగారు. "ప్రభు, తమరి సందేహం తీరాలంటే నేను చెప్పినట్లు తమరు రాజభటులు నా మాట వినాలి" అన్నది పండితుని కుమార్తె. "అలాగే" అని అంగీకరించాడు రాజుగారు. రాజభటులను పిలిచి రాజుగారిని తనను ఎదురెదురుగా ఉన్న స్తంభాలకు కట్టివేయమంది పండితుని కుమార్తె. రాజభటులు రాజుగారిని, పండితుని కుమార్తెను స్తంభాలకు కట్టారు. "మహారాజా, ఇప్పుడు తమరు వచ్చి నన్ను బంధవిముక్తురాల్ని చెయ్యండి, త్వరగా" అన్నది పండితుని కుమార్తె. "మహారాజా, ఇప్పుడు తమరు వచ్చి నన్ను బంధవిముక్తురాలిని చెయ్యండి, త్వరగా" అన్నది పండితుని కుమార్తె. "అమ్మాయి, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? బందీగా ఉన్న నేను నిన్ను ఎలా విడిపించగలను?" అన్నారు మహారాజు. "మహారాజా, మీరు మా తండ్రి గారిని అడిగిన ప్రశ్నకు సమాధానం మీ జవాబులోనే ఉంది. జీవనాధారం కొరకు నా తండ్రి పురాణం చెబుతున్నారు. అనేక రాచకార్యాలతో సతమతమై తమరు భాగవతంపై మనసు లగ్నం చేయలేకపోతున్నారు. అది మీ తప్పు. పరీక్షిత్తు మహారాజుగారితో తమరిని పోల్చుకోవడం మరీ తప్పు మహారాజా. తమరి సందేహానికి ఇదే తగిన సమాధానం అన్నది పండితుని కుమార్తె. తనలోని లోపాన్ని గుర్తించిన రాజు పండితుణ్ణి అతని కుమార్తెను ఘనంగా సత్కరించారు.
3: ఇప్పటిదాకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి సందేహానికి తగిన సమాధానం కథినరు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపించారు ఎం వాణి. ఈ కథ సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుండ్రి. ఇది ఇయాలటి కథిందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. కథిందాం కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇక రేపటి కథిందాంలో రేపు పొద్దుమట్టు 5:30 అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడు కథింటారు రచన ఆకిళ్ళ వెంకట శుభలక్ష్మి. ఈ కథను వినిపిస్తారు టి స్రవంతి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి ఎవరు గొప్ప కథింటారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి.
0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు. అంతేకాదు 51

0: విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
2: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
1: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
2: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
2: గుర్తుంచుకోండి,
1: లాభవాణి,
2: ఆకాశవాణి,
1: శుభవాణి,
2: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 5:45. ఇప్పుడు శక్తి, స్త్రీలకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లను, ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ శక్తి కార్యక్రమంలో ఇప్పుడు విందాం పర్యావరణ సహిత విస్తరాకుల తయారీ గురించి. మంచిర్యాల జిల్లా భీమారంకు చెందిన పల్ల శ్రీలతతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలెనిన్. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏ ఇంట్లోనైనా కార్యం అంటే ఫంక్షన్ జరిగిందంటే ఎన్నో ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ గిన్నెలు బయటవారిస్తున్నాం. దాంతో పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. అవి పశువులు తింటే కూడా ఆ పశువులకు కూడా హాని జరుగుతుంది. మరి అలాంటి హానిని అరికట్టడానికి వీరు పర్యావరణ సహిత విస్తరాకుల్ని తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. మరి ఆ విస్తరాకుల్ని ఎట్లా తయారు చేస్తున్నారు, మరి అవి ఎక్కడ దొరుకుతాయి, మరి ఆ వివరాలన్నీ ఈ ముచ్చట్లో విందాం. వీరితో ముచ్చట పెట్టింది కేలెనిన్.
7: మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉంటూ స్వయం ఉపాధిని పొందడంతో పాటు ఒక 4 ఉపాధిని కల్పిస్తున్న పల్ల శ్రీలత ఇప్పుడు మనతో ఉన్నారు. స్వస్థలం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఆకులతో ఇస్తార్ల తయారీ కుటీర పరిశ్రమగా నెలకొల్పుకుని తాను ఉపాధి పొందుతూ 4 ఉపాధినిస్తున్నారు. ఆ వివరాలు మనతో పంచుకుంటారు. నమస్కారం శ్రీలత గారు.
8: నమస్కారం. నా పేరు శ్రీలత, భీమారం మండలం, గ్రామం ఇక్కడ భీమారమే.
7: అయితే ఇప్పుడు మీరు ఈ స్వయం సహాయక సంఘంలో ఎప్పుడు చేరినారు, ఎంతకాలం నుంచి ఈ సంఘంలో ఉన్నారు?
8: 2008 నుంచి చేరినాం. 2018 నుంచి స్టార్ట్ చేసినాం. గ్రూపులో డబ్బులు తీసుకుని 2 లక్షల రూపాయలు తీసుకుని మేము దీన్ని ట్రైనింగ్ తీసుకుని దీన్ని స్టార్ట్ చేసినాం మేము.
7: అయితే ఇప్పుడు మీరు మహిళా సంఘంలో సభ్యురాలుగా చేరినారు. ఆ సంఘాలకి అందించిన ఏదైతే రుణ సదుపాయం ఉందో ఆ సదుపాయాన్ని కూడా మీరు వినియోగించుకున్నారు. అయితే రకరకాల వృత్తులు ఉండగా మీకు ఈ విస్తరాకుల తయారీ పరిశ్రమని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, లేకపోతే ఈ ఆలోచన లేదా ఈ సూచన ఎవరు చేసినారు, దీనికి సంబంధించి ఇంతకు ముందు ఎక్కడైనా శిక్షణ పొందితే ఆ వివరాలు చెప్పండి.
8: శిక్షణ అంటే హైదరాబాద్ లో ఎన్ఆర్ఐడి లా ట్రైనింగ్ ఉన్నదని ఇక్కడ గ్రూప్ వాళ్ళు మాకు చెప్పేసిండ్రు. ఐకేపీ ద్వారా మాకు చెప్పేసిండ్రు. మాకు చెప్పేస్తే మేము ట్రైనింగ్ తీసుకున్నాక తర్వాత మేము కూలి పనికి పోయేది. కూలి పనికి ఎందుకులే, వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు కదా, వీళ్ళు ఉపాధి పొందాలి కదా అని వేరే డిపిఎం సార్ వచ్చి, ఏపీఎం సార్, సీఏలు వీళ్ళందరూ సపోర్ట్ ద్వారా మాకు ఇట్లా లోన్ ఇస్తాం, వీళ్ళు పెట్టగలుగుతారా, మీరు చేయగలుగుతారా అని అడిగేశారు. అడిగితే సరే, మా ఊళ్ళో మా అడవిలో మోతుకాకులు ఉంటాయి కదా, మోతుకాకు తీసుకొచ్చి చేద్దాం మనం, ఇట్లా కూలి బయట పనికి ఎందుకు కూర్చొని ఏదన్నా పని చేసుకుంటాం కదా అని వాళ్ళ ద్వారా మేము మిషన్లు 2 లక్షల రూపాయలు తీసుకుని మిషన్లు కొనుక్కున్నాం. కొనుక్కున్నాక స్టార్ట్ చేసినాం, 2018లో స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసి ఇక కొంచెం కొంచెం కొంచెం కనీ ఈ ఆకులతోని తయారు చేస్తే రేటు ఎక్కువ అవుతుంది. అదే లోకల్ ఇది ప్లాస్టిక్ అయితే తక్కువ పడతాయి, దానికే ఎక్కువగా తీసుకుంటారు. మన ప్లేట్లు అంటే కష్టం అనిపించేది ఇవి తీసుకోవడానికి. చేపల పొంట అడిగినాం, ఎక్కడెక్కడ తిరిగిన అడిగినాం, తక్కువ మార్కెటింగ్ ఉన్నది.
7: అంటే ఈ ప్లాస్టిక్ వాటికి ఉన్నంత డిమాండ్ ఈ ఆకులతోని, అంటే సహజంగా లభించే ఆకులతో చేసినప్పటికీ లేదంటారు.
8: లేదు, దీన్ని ఎవరు కూడా షాపుల పొంట అడిగితే దీనికి రేటు ఎక్కువ, దీన్ని ఎవరు తీసుకోలు, ఈ ఆకులది ఎక్కువ పడది అని అనేసారు. ఈ అడవికి పోయి ఆకులు తెచ్చి చేసేసరికి మాకు రేటు గిట్టుబాటు అయితలేదు.
7: అయితే ఇప్పుడు ఈ మోదుగా ఆకుల సేకరణ అనేది ఎట్లా, అంటే మీరే స్వయంగా వెళ్లి ఆకుల్ని సేకరించుకుని వచ్చేదా, లేదా ఈ అటవీ ప్రాంతంలో ఉన్న కొంతమంది సేకరించుకుని వస్తే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి మీరు విస్తరులుగా తయారు చేసేదా?
8: నేనే 5గురిని 6గురిని కూలి పనికి పోయినట్టు వాళ్ళని తీసుకుపోయి దండపల్లి మండలంలో పెద్దయ్య దేవుని వెనుక తీసుకొని వచ్చేసాం. ఆకులు తీసుకొచ్చి వాళ్ళనే తీసుకొచ్చి కోపించి మనం ఆరబెట్టి కుట్టిపిచ్చేసినాం. కుట్టిపిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అట్లా రేటు గిట్టుబడతలేదని వేరే ఆకులు, వడ్డాకులు వైజాగ్ నుంచి తీసుకొస్తాను ఇప్పుడైతే.
7: అయితే ఇప్పుడు మన దగ్గర దొరికే ఈ మోదుగా ఆకుకు, ఇప్పుడు మీరు తెప్పిస్తున్న అడ్డాకు ఏదైతుందో, ఈ 2 ఆకుల మధ్య ఏం తేడా ఉన్నది, ఏ ఇస్తర్లు బాగుంటాయి?
8: 2 బాగుంటాయి గానీ దానికి రేటు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి రేటు తక్కువ అవుతాంది. ఇక్కడ కూలికి బాగా రేటు పెరిగి మాకు పడతలేదు. కుట్టడానికి 1.5 రూపాయలు అంటారు, అదే అక్కడ నుంచి 10 రూపాయలకు మాకు ఇస్తారు ఆకులు. ఆకులు 10 రూపాయలు 20 పైసలకు పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తోని, దానికి తక్కువ అవుతుంది.
7: అయితే ఇప్పుడు ఈ విస్తరణకు సంబంధించిన ఈ తయారీ యంత్రం ఏదైతే ఉన్నదో, ఈ యంత్రాన్ని మీరు ఇక్కడ నెలకొల్పడం కోసం ఎవరి సహకారం లభించింది, అంటే ఏదైనా రుణ సదుపాయం ప్రభుత్వం ద్వారా బ్యాంకు సహాయం పొందిందా, లేకపోతే మీరున్న ఈ స్వయం సహాయక సంఘం ద్వారా ఏదైనా రుణ సదుపాయం కలిగిందా, అంటే ఏ శాఖల ప్రోత్సాహం ఉంది, దాని గురించి చెప్పండి.
8: అంటే గ్రూపుల ద్వారానే మేము పొందినాం, గ్రూపుల ద్వారానే ట్రైనింగ్ తీసుకున్నాం కదా, గ్రూపుల ద్వారానే దీన్ని అయితే ముందుకు సాగనంపుతాను. ఇప్పటికైతే మంచి బిజినెస్ అయితే ఓకే, సక్సెస్ అయింది.
7: అయితే ఇప్పుడు ఈ ఆకులు కుట్టడం అనేది చేతి మీద పని, ఆకులు కుట్టడం, కానీ ఈ మిషన్ వచ్చిన తర్వాత ఈ మిషన్ ఉపయోగం గురించి గతంలో మీకు ఎక్కడ పరిచయం, ఇది దీని గురించిన పరిచయం ఎట్లా, దీని మీద పని చేయడం గురించి ఎట్లా నేర్చుకున్నారు, ఎక్కడైనా శిక్షణ పొందినరా, దాని గురించి చెప్పండి.
8: ట్రైనింగ్ ఎన్ఆర్ఐడి హైదరాబాద్ ఎన్ఆర్ఐడి లా ట్రైనింగ్ తీసుకున్నాం. అక్కడ నుంచి 5 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాక మిషన్ తీసుకొచ్చినాం. మిషన్ తీసుకొచ్చి ఇక అక్కడ ట్రైనింగ్ ఏమో గాని ఇక్కడనే బాగా ఎక్కువ నేర్చుకున్నాం. అక్కడ చూడడం అంతే, అంటే ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పడం తప్ప ఏం నేర్వలే, కానీ తెచ్చుకున్నాక మేము నేర్చుకున్నది ఎక్కువ.
7: మీరు ఇక్కడ తయారు చేస్తున్న ఈ విస్తరాకులు ఏవైతే ఉన్నాయో, ఒక రోజు చూసుకున్నట్లయితే ఉత్పత్తి సామర్థ్యం, అంటే ఎన్ని విస్తరలను మీరు తయారు చేస్తున్నారు ఒక రోజు?
8: ఇప్పుడైతే ఒక మిషన్ తోనైతే 2000 1500 తయారు చేసేది, అది సరిపోతలేదని ఇప్పుడు 3 మిషన్లు తీసుకొచ్చినాం. ఇప్పుడు దాదాపు 6000 దాకా తయారు చేస్తాం ఒక రోజుకు.
7: అయితే ఇప్పుడు ఇందులో ఒక్కో మిషన్ కి ఎంత ఖర్చు అవుతుంది?
8: 120,000 పడతాయి ఒక్కొక్క మిషన్ కి. 120,000
7: దీనికి సంబంధించిన నిధుల సమీకరణ ఎట్లా చేసిండ్రు?
8: అంటే ఇవే కొన్ని లోన్స్, వేరే లోన్స్ అట్లా తీసుకొని స్టార్ట్ చేసినాం. అట్లా కొంచెం పెంచుకుంటా నేను.
7: ఇప్పుడు ఈ స్వయం సహాయక సంఘాలకు సంబంధించి శ్రీనిధి గాని ఇంకా ఇతర పావల వడ్డీ రుణాలు ఇంతకు ముందు ఉన్నాయి కదా, ఇట్లాంటి రుణ సదుపాయం ఏమైనా పొందినరా?
8: అంటే వేరే బ్యాంకు ద్వారా కొన్ని తీసుకొని మాకు ఇప్పుడు రెంట్కు తీసుకున్నాం కదా, రెంట్కు తీసుకొని అది వెళ్తలేదు రెంట్ అని వేరే లోన్స్ తీసుకొని ఈ సంత హోన్ గా ఇల్లు కట్టుకుని ఇండ్లనే స్టార్ట్ చేసుకుని నెలకు కొంచెం కట్టుకుంటాను.
7: అయితే ఇప్పుడు ఈ మీరు తయారు చేసిన ఈ విస్తరులు ఒక ఆకుకు ఎంత ఖర్చు అవుతున్నది, మీరు అమ్మగా ఎంత ఆదాయం?

0: వస్తుంది, అంటే మీ పెట్టుబడికి వస్తున్న రాబడికి ఏమైనా తేడా ఉందా, ఎట్లా ప్రయోజనకరంగా ఉందా?
1: అంటే ఒక్కొక్క ఇస్తారుకు 8 పైసలు పడతాయి, అంటే 50 పైసలు 30 పైసలు, అంటే దూరం పంపిస్తే కొంచెం తక్కువ, ఇక్కడ లోకల్ ఎక్కువ అమ్మేది ఉంటే 8 పైసలు లాభం.
0: అయితే ఇప్పుడు ఇక్కడ మీరు తయారు చేసిన విస్తరాకులకు ట్రాన్స్పోర్ట్ అంటే రవాణాకు సంబంధించి మీరు ఏ ఏ ప్రాంతాలకు ఇక్కడ నుంచి మీరు ఎగుమతి చేస్తున్నారు, వీటిని ఏ రకంగా అంటే వినియోగదారులు కావాల్సిన వాళ్ళు ఇక్కడ మీ దగ్గరికి వచ్చి తీసుకుపోతున్నారా, లేకపోతే మీరు ఆర్డర్ పైన పంపిణీ చేస్తున్నారా?
1: అంటే ఇక్కడికి వచ్చి కొంతమంది తీసుకెళ్తుండ్రు, కొంతమంది ఆర్డర్ చేస్తే హైదరాబాద్ లా హైదరాబాద్ కు పంపించి హైదరాబాద్ జగిత్యాలు ఇట్లా కౌకూరు ఇట్లా ఆర్డర్ ఇస్తే బండితో పంపిస్తాను.
0: ఈ ఒక్కటే దగ్గర మీకు ఈ విక్రయ కేంద్రం ఉందా, లేకపోతే ఇంకా శాఖలుగా అక్కడక్కడ ఏమైనా పెట్టిండ్రా?
1: అక్కడ లేదు, మంచిరాల నుండే, మంచిరాల నుంచే అది మంచిరాల కొన్ని వాటర్ వచ్చి అట్లా ఇబ్బంది అవుతుంది. ఇక్కడనే ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి నడిపిస్తాను. మంచిరాల అయితే ఏమి లేదు, ఇక్కడ నుంచే షాపులలో మంచిరాల కూడా వేస్తాను మేము.
0: అయితే మీకు ఇప్పుడు ఈ ఏదైతే విస్తారాకులు తయారు చేస్తున్నారో అమ్మకం దాంట్లో ఏవైనా సంస్థలతో మీకు ఒప్పందం గాని, ఏవైనా సంస్థలు మీకు తోడ్పాటును అందించడం గాని అట్లాంటిది ఏమైనా ఉందా?
1: అమెజాన్ అంటే ఇప్పుడు అంటే మాట్లాడుకున్నాం కానీ ఇంకానైతే పంపించలే, అమెజాన్ కే పంపించలే. కానీ హైదరాబాద్ లో ఒక రాజిరెడ్డి సార్ అనేది ఆయనతోనే ఎక్కువ మార్కెటింగ్ చేస్తాను, ఆ సార్ తోనే ఆయన తీసుకెళ్తాను. నాకు ఆయన కూడా సపోర్ట్ చేసిండు, సపోర్ట్ చేస్తూ ఆయనతోనే ఎక్కువ మార్కెటింగ్ చేస్తాను.
0: అంటే ఇప్పుడు ఈ విస్తరణ తయారీకి సంబంధించి ఇప్పుడు మీరు చేస్తున్న ఈ శ్రమ, వస్తున్న ఆదాయం అంటే మీకు తృప్తికరంగా ఉందా, ఈ పని ఎట్లా అనిపిస్తున్నది మీకు?
1: ఇప్పుడైతే బాగానే ఉంది, ఇంకా ఎక్కువ మహిళలు కూడా ఇట్లా పని చేయాలి, నలుగురికి ఉపాధి కల్పించాలి, ఇంకా చేయాలి, అందరూ చేయాలి, నాలుంటోళ్ళు వెనుకబడ్డ కూలి పని పోయిన వాళ్ళందరికీ ఇట్లాంటి తోడ్పడాలి, నాతో వాళ్ళు కూడా ఇంకేమన్నా పనులు చేసుకోవాలంతే నా ఆశ.
0: ఈ విస్తరణ పరిశ్రమ పెట్టక ముందు కూలి పనులకు పోయేదని చెప్పింది కదా, ఏ రకమైన పనులు చేసేది?
1: వరి నాట్లు, పొలం కలుపులు, పత్తి గింజలు, ప్రతి ఒక్క పనికి ఏ పని అన్నది లేదు, అన్ని పనులు చేసేది.
0: అయితే అప్పుడు మీరు కూలి ద్వారా వ్యవసాయ పనులకు పోయేది, ఇప్పుడు ఒక పరిశ్రమ అంటే ఒక కుటీర పరిశ్రమకు ఒక యజమానురాలుగా మారి ఇక్కడ మీరు పడుతున్న ఈ శ్రమ, ఈ రెండిట్లో ఏది మీకు తృప్తినిచ్చింది?
1: ఇదే బాగుంది, ఇది నా పిల్లలకు, నా భవిష్యత్ కాలకు, నా పిల్లలకు కూడా బిజినెస్ లాంటిది నేర్పించినట్టు అయితే నాకైతే ఇప్పుడు ఇది కుటుంబం చాలా హ్యాపీగా ఉన్నా.
0: ఒకసారి మీ కుటుంబం గురించి చెప్పండి, ఎందరు పిల్లలు, ఏం చదువుతున్నారు, దాని గురించి చెప్పండి.
1: నా పిల్లలు ఒకరు డిగ్రీ చదువుతాను, ఒకరు ఇంటర్ చదువుతాను.
0: ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు?
1: అబ్బాయి ఒక్కరు, అమ్మాయి ఒక్కరు, ఇద్దరు.
0: అంటే ఇప్పుడు మీకు ఈ పరిశ్రమనే ప్రధాన ఆధారమా, లేకపోతే ఇంకా ఏమైనా వృత్తులున్నాయా?
1: లేదు, ఇదే ఆధారం సార్. ఇప్పుడైతే ఇంకేం పనులకు వచ్చినా దీని మీదనే ఆధారపడి మా పిల్లల్ని చదివించుకుంటానా, నేను దీంతో నడిపిస్తాను.
0: అంటే ఇప్పుడు కొన్ని వ్యాపారాలు, కొన్ని వృత్తులు సీజనల్ ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంచుకున్న ఈ విస్తరణ తయారీ పరిశ్రమ, విస్తరణ తయారీ పని ఏదైతే ఉన్నదో, దీనికి ఏ సమయంలో ఎక్కువ గిరాకీ ఉంటది, ఏ సమయం అంటే దీనికి కూడా ఒక సీజన్ అంటూ అట్లా ఏమన్నా ఉన్నదా, దాని గురించి చెప్పండి.
1: సీజన్ అంటే పెళ్లిళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటది, ఆ సీజన్ పెళ్లిళ్ళు అప్పుడే ఎక్కువ పోతాయి. కానీ ఇప్పుడు కూడా కొంచెం కొంచెం మార్కెటింగ్ చేస్తాను, షాపుల పొండి తిరిగి షాపుల పొండి వేస్తా అంటే అన్ని వెళ్ళిపోతాయి. అప్పుడు పెళ్లిళ్ళప్పుడు బాగా ఆర్డర్ వస్తాయి, ఇప్పుడు మామూలుగా తక్కువ. బిజినెస్ అయితే నడుస్తూనే ఉంటది, అంతే, ఆగడం అయితే ఏం లేదు. ఇప్పుడైతే బాగుంది.
0: అంటే ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత నష్టం జరిగింది, సంఘటన అట్లాంటిది ఏమైనా ఉందా?
1: నష్టం అంటే నష్టం, కష్టంతో కూడుకున్న పని, నష్టం కొంత ఉండే కానీ దీంతో పెంచుకుంటా నష్టాన్ని కూడా బయటికి తీసేసిన.
0: అంటే కష్టపడితే నష్టం రాదంటారు?
1: కష్టపడితే నష్టం రాదు, ఎప్పటికైనా ఫలితం దక్కది, విజయవంతంగా గెలుస్తాం.
0: అయితే ఇప్పుడు మీరు ప్రారంభంలో ఒక యంత్రంతో స్టార్ట్ చేసిండ్రు, రోజు రోజు ఇట్లా పని పెరిగిన కొద్దీ యంత్రాల సంఖ్య 3కు పెంచిండ్రు, ఇంకా రానున్న రోజుల్లో మీ లక్ష్యం ఏంటి, ఇందులో ఇంకా ఏమైనా మార్పులు, ఇంకా ఏమైనా వీటికి కొత్తదనం ఏమైనా జోడించడం అట్లాంటి ఆలోచన ఏమైనా ఉన్నదా?
1: కొత్తదనం అంటే ఏం లేదు, కానీ దీన్ని బాగా అంటే వేరే వేరే ఊళ్ళలో కూడా ఇట్లా స్టార్ట్ చేసుకుంటే నా బిజినెస్ తోని కూడా వాళ్ళ బిజినెస్ కూడా సపోర్ట్ అయ్యి ప్లాస్టిక్ అన్నది మొత్తం తీసేస్తారని నా ఆలోచన. ప్రతి చోట కూడా ఇట్లాంటి ఆకులతోనే తయారు చేసిన ఇస్తాలతోనే భోజనం చేయాలి. అది ప్లాస్టిక్ లలో తింటే అది కెమికల్ కలిగి ఆరోగ్యాలు బాగా ఖరాబ్ అయితేనే హాస్పిటల్ పాలు అయిపోతుండ్రు. అట్లా కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ చేసినట్టు ప్రతి ఊళ్ళలో ప్రతి చోట పేపర్ ప్లేట్లని తీసేసి ఇవే స్టార్ట్ చేసుకోవాలని నా కోరిక.
0: అయితే ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొంది ప్రేరణ పొంది ఇట్లా విస్తారాకుల తయారీ చేయడం పరిశ్రమని లేదా కుటీర పరిశ్రమని నెలకొల్పుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు నేర్పుతారా?
1: నేర్పుతా, వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇమ్మంటే ఇస్తా. వీళ్ళు కూడా బాగా చేయాలి నాతో. ఇప్పుడు పేపర్ ప్లేట్లు ప్రతి చోట ఒక్కొక్కటి రెండు మూడు ఉన్నాయి. ఆ బిజినెస్ నడుస్తూనే ఉన్నది కదా, ఈ బిజినెస్ కి ఏం నష్టం లేదు. ప్రతి చోట ఉంటే నాకు కూడా బిజినెస్ వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఆశ.
2: ఇప్పుడు దాంక పర్యావరణ సహిత విస్తరాకుల తయారీ గురించి మంచిర్యాల జిల్లా భీమారంకు చెందిన పల్ల శ్రీలతతో ముచ్చటినరు. ముచ్చట పెట్టింది కేలెరిన్. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఇయాలటి శక్తి స్త్రీల కార్యక్రమం. శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట 5:30 మళ్ళా ప్రతి శుక్రవారం 5:45 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్టు 5:45 యువవాణి యోజనల కార్యక్రమంలో ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఉట్నూరుకు చెందిన మోనికతో ముచ్చటిట్టారు. ముచ్చట పెట్టింది జి గంగామణి. సమయం 6:00 వస్తుంది. కొంచెం సేపట్లో ఇందిలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: प्रधानमंत्री नरेंद्र मोदी ने आज गुजरात के सूरत में सड़क, बिजली और औद्योगिक क्षेत्र से जुड़ी 18,800 करोड़ रुपए से अधिक की कई विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया. प्रधानमंत्री ने कहा कि ये परियोजनाएं राज्य के विकास को गति देंगी और लोगों के जीवन को बेहतर बनाने में सहायक होंगी. श्री मोदी ने विश्व पर्यावरण दिवस के अवसर पर देश के सबसे स्वच्छ शहरों में शामिल सूरत की प्रशंसा की.
4: सूरत सिर्फ स्वच्छता और सर्कुलर इकोनॉमी तक ही सीमित नहीं है, बल्कि ग्रीन ग्रोथ के दूसरे माध्यमों का भी अभूतपूर्व गति से विस्तार हो रहा है. सूरत ऐसी व्यवस्था बनाने में जुटा है जहां सड़कों पर चलने वाली सारी बसें इलेक्ट्रिक होगी.
3: प्रधानमंत्री ने कहा कि पूरी दुनिया हरित और स्वच्छ भविष्य की ओर बढ़ रही है तथा भारत भी इसमें सक्रिय योगदान दे रहा है. उन्होंने कहा कि भारत प्रकृति के साथ प्रगति का मंत्र लेकर आगे बढ़ रहा है.
4: आज भारत प्रकृति के साथ प्रगति का मंत्र लेकर विकास कर रहा है. इकोनॉमी भी, इकोलॉजी भी. सूरत में तो ये प्रत्यक्ष दिखता है. आजकल सूरत की सर्कुलर वाटर इकोनॉमी की बहुत चर्चा होती है. यहाँ शहर के वेस्ट वाटर को ट्रीट करके इंडस्ट्री को सप्लाई किया जाता है. इससे गंदे पानी का मैनेजमेंट भी हो जाता है और पानी से कमाई भी होती है.
3: इससे पहले सूरत में प्रधानमंत्री ने हजीरा में वर्तमान औद्योगिक तथा बुनियादी ढांचा परियोजनाओं की समीक्षा की. प्रधानमंत्री आज दमण भी जाएंगे जहां वे लगभग 2,970 करोड़ रुपए की विभिन्न विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास करेंगे. गृह मंत्री अमित शाह ने कहा है कि सीमा सुरक्षा को अधिक मजबूत बनाने के लिए केंद्र सरकार स्मार्ट बॉर्डर परियोजना को अंतिम रूप दे रही है. गृह मंत्री आज त्रिपुरा में भारत बांग्लादेश सीमा पर लंका मुरा सीमा चौकी पर प्रहरी सम्मेलन को संबोधित कर रहे थे. उन्होंने बताया कि ये परियोजना अंतिम चरण में है और अगले वर्ष सीमा सुरक्षा बल तथा सशस्त्र सीमा बल की तैनाती वाले 7 से 8 संवेदनशील क्षेत्रों में इसका प्रायोगिक चरण शुरू किया जाएगा. पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी ने कहा है कि अंडमान द्वीप समूह के पूर्वी तट से लगभग 15 किलोमीटर दूर श्री विजयपुरम में प्राकृतिक गैस का भंडार मिला है. सोशल मीडिया पोस्ट में श्री पुरी ने कहा कि ये खोज अंडमान सागर की विशाल ऊर्जा क्षमता दर्शाती है. उन्होंने कहा कि ये खोज इस क्षेत्र में चल रहे अन्वेषण अभियान की सफलता का प्रतीक है. वित्त वर्ष 2025-26 में भारत की आर्थिक वृद्धि दर बरकरार है. वास्तविक सकल घरेलू उत्पाद में पिछले वित्त वर्ष के 7.1% की तुलना में 2025-26 में 7.7% की वृद्धि का अनुमान है. सांख्यिकी और कार्यक्रम कार्यान्वयन मंत्रालय के अनुसार 2025-26 में वास्तविक सकल घरेलू उत्पाद 323 लाख करोड़ रुपए से अधिक हो जाएगा. विज्ञान और प्रौद्योगिकी तथा पृथ्वी विज्ञान राज्य मंत्री जितेंद्र सिंह ने आज जम्मू में क्षेत्रीय मौसम विज्ञान केंद्र का उद्घाटन किया. उन्होंने कहा कि इस नए केंद्र से जम्मू कश्मीर, लद्दाख और हिमाचल प्रदेश के लिए मौसम पूर्वानुमान सेवाओं को मजबूती मिलेगी. श्री सिंह ने कहा कि सटीक और समय पर मौसम पूर्वानुमान से कृषि, विमानन, पर्यटन और आपदा प्रबंधन जैसे क्षेत्रों को लाभ होगा. असम मंत्रिपरिषद का

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండు. ఇయాల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈపొజ్జామట్టు 6:20 గిరిపథం, ఆదివాసీల పాటలు నిన్పించే కార్యక్రమంలో భీంపూర్కు చెందిన రామారావు నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు, తర్వాత చెప్లానాయక్ తాండాకు చెందిన రాథోడ్ డూల్సింగ్ బృందం పాడిన సామాజిక భజనలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ క్రే ప్రభావతితో ముచ్చట. తర్వాత పచ్చి రొట్ట పంటల సాగు లాభాలు, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చటింటారు. వీరితో ముచ్చటపెట్టింది కేలినేన్. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు, పుస్తక ధారావాహిక పఠనం మొదటి భాగంలో నాద ప్రసక్తి గురించి విశేషాలు మొదటి భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమాన్ని రేపొద్దు 8:30 మళ్ళాయి నచ్చు. గీతోంకి బహార్ కార్యక్రమంలో రాత్రి 9:45 పాత హిందీ చిత్రాల్లో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 6వ భాగం ప్రసారమవుతుంది. ఇక ఈ పూట ప్రసారమయ్యే సినిమా పాటయాలలు రాత్రి 8:00-8:45 ఉషారు. రాత్రి 10:30 11:00 మధురిమ కార్యక్రమం వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, భవయామి వింటారు. పొద్దుగల 7:15 విజ్ఞానం, వినోదం, సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు, బొడగం మధుబాబు సంభాషణలు 5వ భాగం.

అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడు కథింటారు రచన. ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి ఈ కథను వినిపిస్తారు టి శ్రవంతి. తర్వాత మాతాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి ఎవరు గొప్ప కథ ప్రసారమవుతుంది. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్ లో ప్రారంభమైంది. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన పర్యటన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఈరోజు ఉద్దండాపూర్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో సుమారు 4,000 ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని, అందరూ సహకరిస్తే రాబోయే 2 ఏళ్లలో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
1: పాలమూరు జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రతి ప్రాజెక్టు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి, సేకరించడానికి ఒక పక్కా కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాము. ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనులను, నిధులను సంపూర్ణంగా సమకూర్చడానికి ఈ 2 రోజులు పనిచేసినాము. ఇంకొక 4,000 ఎకరాల భూమి సేకరణ చేసేది ఉంది.
0: ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగం, వైద్య సిబ్బంది, స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్, తెలంగాణ ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ అధ్యకులు శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. టీబీ రహిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఈరోజు లోక్ భవన్ లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ సమీక్షా సమాపేశంలో గవర్నర్ కార్యక్రమం అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. దేశం ఆర్థిక సునామీ దిశగా వెళుతోందన్న రాహుల్ గాంధీ వాదనలు నిరాధారమని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్దిని కనబరుస్తోందని, బలమైన ఫారెక్స్ నిల్వలు, రికార్డు స్థాయి ఎఫ్డీఐ పెట్టుబడులు, నియంత్రణలో ఉన్న ద్రవ్యోల్బణమే దీనికి నిదర్శనమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్ లో ప్రారంభమైంది. చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ వరకు దానికి చెందిన ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ శాసనమండలి శాసనసభలను సందర్శించింది. ఈ సందర్బంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ

0: భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టమని తెలిపారు. తెలంగాణ రాష్ట రాజధాని నగరంలో అన్ని దేశాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారని, తమ బిజినెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. హైదరాబాద్ శివార్లోని కోహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రేపు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ జలహక్కుల తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయని, గతంలోనే తాము ఈ విషయం తెలియజేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని హరీష్ రావు ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను 2 రోజుల పాటు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ రోజు నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెరా వద్ద ఉన్న వట్టెం పంపు హౌస్ 3వ లిఫ్ట్ను సందర్శించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ప్రకృతిని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా కరీంనగర్ లోని డేర్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
1: 1500 కోట్ల ట్యాక్స్ ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఢిల్లీ లాగా హైదరాబాద్ కావద్దు, ఢిల్లీ లాగా తెలంగాణ కావద్దు, మన తెలంగాణ ఒక గ్రీనరీగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అటు వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇవాళ మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా మొక్కలు నాటాలి.
0: అంతకుముందు సిద్దిపేట జిల్లాలోని అర్బన్ ఆక్సిజన్ పార్క్ లో కూడా పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. రానున్న వారం రోజుల పాటు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే ఈరోజు, రేపు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కేంద్రాల పరిసరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163ను అమలు చేస్తున్నట్టు, పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు జనం గుమిగూడకూడదని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ఇక్కడికి మొత్తంగా చూసినట్టయితే 15,000 హెక్టార్లలో సుమారు 5.5 కోట్ల మొక్కలు నాటారు. శ్రీరాంపూర్ ఏరియాలో చూసినట్టయితే సుమారు 1500 హెక్టార్లలో 22 లక్షల మొక్కలు ఇప్పటి వరకు నాటారు. ఇది కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంటుంది.
0: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంచిర్యాల జిల్లా శంకర్పూర్ గ్రామంలో కోటపల్లి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నత ప్రమాణాలతో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను అందించేలా చర్యలు చేపట్టినట్టు బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి వెంకటేష్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ

0: యంత్రాంగంతో కలిసి స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్ల పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:20 దాటి 7 సెకండ్లు. గిరిపదం. ఆదివాసీలైన అడవి బిడ్డలైన గోండ్ కొలాం ప్రధాన్ తోటి అంధ్ నాయక్పూర్ బంజారా వంటి వారి పాటలు వినిపించే కార్యక్రమం గిరిపదం. కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొచ్చామట్టు 6:20 ఉంటుంది. ఇవాళ కార్యక్రమంలో భీంపూర్కు చెందిన రామారావు నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు, తర్వాత చెప్లానాయక్ తాండాకు చెందిన రాథోడ్ దూల్సింగ్ బృందం పాడిన సామాజిక భజనలు ప్రసారమవుతాయి.

0: ఈ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుబుల తామరా,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు.
3: తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరింటినరు గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. భీంపూర్కు చెందిన రామారావు నత్తు చౌహాన్ బృందం పాడిన పర్యావరణ పాటలు వింటున్నారు. ఈ పాటలు బంజారా భాషలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ పాట.
7: మేరే ప్యారే భయ్యో, జాడేలావా, జాడే జగవా, జాడ్ ఉక్ష జీవ ప్రాణి, ఉక్ష ఏక్ జీవ ప్రాణి కి జాన్ హై. ఉక్ష తోడ్ హోనే సే అప్నే ఊపర్ కౌన్ సా సంకట్ ఆ రహా హై, ఆ కౌన్ సా ధోకా హో రహా హై, ఇస్కే బారే మే మై అప్నే సామ్నే అభి బంజారా గానే మే మై గానా గానే వాలా హూ. హర్ ఆద్మీ ఏక్ ఝాడ్ లగానా ఔర్ యే పర్యావరణ కు బచానా ఉన్కా కర్తవ్య హై, జవాబ్దారీ హై. కేవలా

0: वंदनीय राष्ट्र संत तुकड़ोजी महाराज की जय।
1: इपड़दाक भीमपुर को चेंदिन रामाराव नत्तू चौहान बृंदम बंजारा भाषलो पाडिन पर्यावरण पाटलिनरु। ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పాటలే కాదు, ఆదివాసీలకు సంబంధించిన ఎన్నో పాటలు కథాగానాలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా మీరు గిరిపదం ఆదివాసీల పాటలు నిర్పించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం చెప్లా నాయక్ తాండాకు చెందిన రాథోడ్ దూల్సింగ్ బృందం పాడిన సామాజిక భజనలు. ముందుగా ఈ పాట.

0: पण शासनेर कोण आपण सांभाळ रे कोणी शासनेर कोण जर काही सांभाळ्या नाही तो कधीतरी आपण नक्की भलवायचं.
1: वा वा
0: मनक्याचे नी काही खूप तंग मुने ते जावचं. अरे एक मनक्यान चोट जर काही लागी नाही तो उगच मारचे तडाकेन
1: छोटी छोटी
0: तडाको लागो कच जो जनावर झाडेन काढते तो झाडेन कतना तकलीफ येते बरोबर मुंडो छे करता
1: नाही
0: जेर सारू काही कच गजू.
2: ఇప్పటిదాకా చెప్లా నాయక్ తాండాకు చెందిన రాథోడ్ దూల్ సింగ్ బృందం పాడిన సామాజిక భజన విన్నారు. ఈ పాటల చుక్క ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్ గంట గుర్తుపైన కొండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది యాలటి గిరిపదం ఆదివాసీల పాటలు నేర్పించే కార్యక్రమం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. రేపు పొద్దుమట్టు 6:20 మన పురాణాలు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గాంధీనగర్కు చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చంపావతి బుర్ర కథ 4వ భాగం ప్రసారమవుతుంది. తర్వాత అంటే పొద్దుమట్టు 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన బోజయ్య తత్వాలు ప్రసారమవుతాయి. ఇవి 2వ భాగం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగల్లా ఒక సమాచారం. జిల్లాలోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొత్తగా 74 చోట్ల ప్రీ ప్రైమరీ యూకేజీ తరగతులు ప్రారంభించనున్నారు. ఇందుకోసం తాత్కాలిక పద్ధతిన ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8లోగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇన్స్ట్రక్టర్ కోసం ఇంటర్, ఆయాకు 7వ తరగతి పాస్ అయి ఉండాలని తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 44 ఏళ్ల లోపు వయసు ఉండాలని వారు తెలియజేశారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. రాష్ట్రంలోని వివిధ వార్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఈ సంవత్సరం 2026-2027 ప్రవేశాల కోసం నిర్వహించనున్న TGCP GET 2026కి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువు అపరాధ రుసుము లేకుండా జూన్ 10వ తేదీ వరకు ఉందని సెట్ కన్వీనర్ కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కె రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 500 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 14 వరకు, 2000 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలియజేసారు. ఇప్పటి వరకు సిపిజి ప్రవేశ పరీక్షకు 20,224 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం https://cpget.tgchee.ac.in లో అందుబాటులో ఉన్నాయని వారు వివరించారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ TGICCCలో పలు టెక్నికల్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ఆమోదిత సంస్థ అయిన సబ్జెక్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ OTSI ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన ఈ నియామకాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. కమాండ్ లైన్ కంట్రోల్ సెంటర్ సాంకేతిక విభాగంలో డేటాబేస్, నెట్వర్క్, సర్వర్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు OTSI అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని వారు సూచించారు. అలాగే తమ రెజ్యూమ్ను career@otsi.co.in మెయిల్కు జూన్ 14 లోపు పంపించాలని వారు సూచించారు. అర్హతలు, ఇతర వివరాలకు పోర్టల్ని సంప్రదించాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. DRDO ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ రీసెర్చ్ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 15, ఆర్ఏ 4, జేఆర్ఎఫ్ 11. దరఖాస్తుకు చివరి తేదీ జూన్30. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా drdo.gov.in. ఇది ఇయాలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:05 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: వనరులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్ లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్దిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
1: దునియా అబ్ హరిత్ యుగ్ కీ తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కీ తరఫ్ బహుత్ హి సావధాన్ హో చుకీ హై. భారత్ భీ గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక్ కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భీ గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్దీ కే ప్రారంభ మే హి సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భీ బనాయా గయా థా.
0: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్య రంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
2: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే మరా ప్రధాన మంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్డ్ టు ద నేషన్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వి ఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే ఎస్ అండ్ మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయంగే.
0: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్దిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ది వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

0: పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్టపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రేపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
1: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेटो 5% उंडगा मार्जिनल स्टैंडिंग फैसिलिटी रेटो బ్యాంకు రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడీపీ వృద్ది అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వాతావరణం, సంబంధిత ఆటంకాలను వృద్దికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యోల్బణ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్ లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:15 దాటి 27 సెకండ్లు.

ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం. వ్యవసందారులకు అక్కడికచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లు నేర్పించే కార్యక్రమం. వ్యవసం ఒకటే కాదు, వ్యవసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం. ఇవాళ మీకోసం రెండు ముచ్చట్లు తెచ్చినాం. ఒకటి, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు. ఈ అంశం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చట. తర్వాత పచ్చి రొట్టె పంటల సాగు లాభాలు, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట.

0: ఈ ముచ్చట్లను ఇనే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉంటే ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 38% ఉన్నది. జిల్లాలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి 39 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 30 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదై అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది మంచి ఫలాన్నిస్తుంది. మరి భూమిని ఎలా కాపాడుకోవాలి? ఆరోగ్యకరమైన భూమి అంటే ఏమిటి? నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ క్రే పభావతితో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కే లెనిన్.
1: నమస్కారం ప్రభావతి గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ నేల ఆరోగ్యాన్ని ఏ అంశాలను బట్టి మనం నిర్ణయించవచ్చో చెప్తారా?
2: నేల ఆరోగ్యం అనేది అండి నేల యొక్క ఫలభరితత్వం, అంటే మనం దాన్ని ప్రొడక్టివిటీ అంటారు కదా, అది ఎంత దిగుబడిని ఇస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అట్లనే నీరుని ఎంత నిల్వ చేసుకోగలదు, వాటి నీటి నిల్వ సామర్థ్యం, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటారు దానిపైన, మరియు దానిలో ఉండే సూక్ష్మ జీవులు వాటి యొక్క పనితీరు పైన ఆధారపడి ఉంటుంది. ఈ మూడు అంశాలు గనక మంచిగా ఉన్నాయి అని అంటే అది మంచి నేలగా మనం పరిగణించవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ నేల ఆరోగ్యం కోసం ఎలాంటి పద్ధతుల్ని మనం అవలంబించాల్సి ఉంటుందో ఆ పద్ధతుల గురించి చెప్తారా?
2: నేల ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అని అంటే అండి, ఆ నేలకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క మట్టిలో వేసుకోవాల్సినటువంటి పోషకాలు అనేవి మనకి ఇష్టం వచ్చినట్లుగా వేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేలలో అసలు ఎంత ఉంది అనేది మనం తెలుసుకుంటే దానికి అనుగుణంగా వేసుకుంటే దాని ఆరోగ్యాన్ని కాపాడతాం. ఇప్పుడు మనం కూడా అంతే కదా అండి, మనకి ఏదైనా సరే మనలో అది బీపీ ఉందా లేకపోతే షుగర్ ఉందా తెలుసుకుని మనం గోళీలు వేసుకోగలుగుతాం అట్లా. కానీ చాలా మంది నేల విషయానికి వచ్చేసరికి అది మనలాగా రియాక్ట్ అవ్వదు కాబట్టి మనము చాలా ఇదిగా తీసుకోము దాని నేల ఆరోగ్యాన్ని. మనం తప్పకుండా లాంగ్ టర్మ్ లో నేల యొక్క ఆరోగ్యం దెబ్బతినడానికి మనుషులకి లాగా ఒక రోజులు కానీ ఇట్లాంటి నెలలు కానీ పడుతుంది మనుషుల ఆరోగ్యం దెబ్బతినడానికి. కానీ నేల ఆరోగ్యం దెబ్బతినాలంటే అది మనకి నేల తయారవడానికి ఎట్లయితే 1000 సంవత్సరాలు పడుతుందో ఆరోగ్యం కూడా చాలా నిదానంగా క్షీణిస్తుంది. కాబట్టి మనం దాన్ని కనిపెట్టలేము, కనిపెట్టినా కూడా వెంటనే సరిచేసుకోవడానికి మనం మొగ్గు చూపలేము. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే రైతు సోదరులందరికీ మట్టి పరీక్ష అనేది కంపల్సరిగా చేయించాలి. మట్టి పరీక్ష చేయించిన తర్వాత దాంతో పాటు మనము సమగ్ర ఎరువుల యాజమాన్యం అనే దాన్ని మనం పాటించే తీరాలి.
1: అయితే ఇప్పుడు ఈ సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఏమి, దీన్ని ఏ రకంగా వివరిస్తారో దాని గురించి చెప్తారు?
2: మట్టిని ఇప్పుడు ఎందుకు పరీక్షించాలంటే మనకి ఆ మట్టిలో ఉన్నటువంటి పిహెచ్, ఈసీ, సేంద్రియ కర్బణం, అట్లనే ప్రథమ పోషకాలైనటువంటి ఎన్పీకే, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం కదా. అవి తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అవసరమైన ఎరువులు మాత్రమే మనము వేయగలుగుతాం. అట్లా వేసినప్పుడు అనవసరమైన ఖర్చు తగ్గటమే కాకుండా నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇప్పుడు ఎరువులు వేసే దానిలో కూడా సమగ్ర పోషక యాజమాన్యం పాటించాలి అని సూచించడం జరుగుతుంది. అంటే సమగ్ర పోషక యాజమాన్యం అంటే అర్థం ఏంటంటే మనం వేసేటటువంటి ఎరువులు ఓన్లీ రసాయనిక ఎరువుల రూపంలో కాకుండా కొంత సేంద్రియ ఎరువుల రూపంలోనూ, కొంత జీవన ఎరువుల రూపంలోనూ కూడా మనం వేసుకోవాలి. అంటే సేంద్రియ ఎరువుల రూపం అంటే మన అందరికీ తెలుసు కదండి, కంపోస్ట్, వర్మి కంపోస్ట్ ఇట్లాంటి వాటి రూపంలో వేసుకుంటాం. ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది ఇట్లనే అని అంటే, మనం ఎప్పుడైతే ఈ సేంద్రియ ఎరువుల రూపంలో కనుక మనం వేస్తున్నామో వాటి వల్ల మనకి ఈ ఎన్పీకే అనే ప్రథమ పోషకాలన్నీ సమతుల్యంగా అందటం, సరైన మోతాదులో సమతుల్యంగా మొక్కకు అందుబాటులోకి వస్తాయి. అలానే మనం ఇంకా దాంట్లో కొన్ని సూక్ష్మ పోషక లోపాలు కూడా కనిపించినప్పుడు మనం వాటిని కూడా సరిచేసుకోవాలి ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో అనేది.
1: ఈ నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉన్న మిగతా కొన్ని అంశాల గురించి వివరిస్తారు?
2: ఇప్పుడు మనం ఓన్లీ ఎప్పుడు మాట్లాడుకున్న సమగ్ర పోషక యాజమాన్యం చేయండి, మట్టి పరీక్షలు చేయండి అని చెప్తాము. అలా అవి రెండు మాత్రమే కాకుండా ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో మీరు సేంద్రియ ఎరువులు వాడండి, జీవన ఎరువులు అంటే అజిటోబాక్టీర్ వాడండి, అజోస్పైరిలం వాడండి, లేకపోతే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా వాడండి, వ్యామ్ వాడండి, ఇవన్నీ చెప్తూ ఉన్నాం కదా. ఇవి చాలా మంది వరకు రైతులు పాటిస్తూ ఉన్నారు. కొంతమంది పాటించని రైతు సోదరులు ఉంటే వాళ్ళు ఈ ముఖాంతరం తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలానే ఇప్పుడు యూరియా కొరత వచ్చిన దాని ప్రాముఖ్యత ఇంకా ఎక్కువగా తెలుస్తుందండి సమగ్ర పోషక యాజమాన్యంలో. అదేంటి అని అంటే, ఇప్పుడు మనము పచ్చిరొట్ట ఎరువులు అనేది వేసుకోవాలి, కొంతవరకు మనం యూరియా వాడకం తగ్గించాలి అన్నప్పుడు, ఈ కాలంలో ఇప్పుడు ఈ సమ్మర్ లో పచ్చిరొట్ట ఎరువులు అయినటువంటి మన దేంచా, సన్హెంప్ అంటే జనుము, పిల్లిపెసర లాంటివి వేసుకుంటే కూడా మనకి కొంత దోహదపడుతుంది. అయితే ఇవి ప్రాముఖ్యంగా మనకందరికీ తెలిసినవే. దీంతో పాటు ఏంటి అని అంటే పంట మార్పిడి. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మనం చెప్తాము ఈ పంట తర్వాత ఈ పంట వేయండి, ఇప్పుడు టమాటో వేసుకుంటారు, ఎప్పుడు టమాటో కాదు, టమాటో తర్వాత మీరు పప్పుజాతి పంటలు వేయండి లేదంటే ఇంకొక పంట మార్చండి అని అంటాం. కానీ అది అక్కడ ఉన్నటువంటి గిరాకీని బట్టి గానీ, అక్కడున్న మార్కెట్ ని బట్టి గానీ అదే పంటలు వేసుకుంటూ పోతున్నాం. కానీ మనకేంటి అని అంటే, ఒకవేళ మనకి తగిన ఆదాయం ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు, కానీ నేల మాత్రం దాని ఆరోగ్యాన్ని మనం కాపాడే రీతిలో మనం పంట మార్పిడి చేయట్లేదు. అంటే ఇప్పుడు కూరగాయల పంటలే ఎప్పుడు తీసుకోకుండా కూరగాయల పంటలని మనం పప్పుజాతి పంటలతో మార్పిడి చేయాలి, ఇదొక అంశం. అట్లనే దాంతో పాటు ఏం చేయాలి అని అంటే, ఒక నేల ఒక భాగం ఉంది అనుకుంటే, ఒక ఎకరమో లేకపోతే అరెకరమో అంటే 20 గుంటలు అట్లా ఉంది అని అంటే, మొత్తం ఒకటే పంట వేసుకోకుండా మిక్సిడ్ క్రాపింగ్ లోకి వెళ్లాలన్నమాట. అంటే ఒక 10 గుంటలు ఒక పంటను పెట్టుకుని ఇంకొక 10 గుంటలు ఇంకొక పంటను పెట్టుకోవడం వల్ల నేల ఆరోగ్యం కాపాడబట్టమే కాకుండా రైతుకి ఎక్కువగా నష్టం జరగకుండా, ఇప్పుడు ఏ పంటకైనా మద్దతు ధర ఇప్పుడు లేదనుకోండి, లేకపోతే కావాల్సినంత ధర అతను వేసింది కనీసం తీసుకోలేనంత ధర రాలేకపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంకొక పంట అతను ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు తోటలు ఉన్నాయి, మరి అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మామిడి తోటలు అట్లా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ మామిడి పార్షల్ షేడ్ అంటారు, పార్షికమైనటువంటి నీడలో మనం ఏం వేసుకోవచ్చు అంటే అల్లం లాంటివి వేసుకోవచ్చు. అట్లనే లే తోటలు ఉన్నప్పుడు, మామిడి తోట ఉన్నప్పుడు దానిలో మనము కొన్ని కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ లాంటివి, బఠానీ లాంటివి కూడా మనం పండించుకోవచ్చు అండి. అలానే దీంతో పాటు ఇంకా ఏంటి ఉన్నాయి అని అంటే, ఇప్పటికి 2 అంశాలు చెప్పుకున్నాము, అలానే ఇంకొక 3-4 అంశాలు ఉన్నాయి అది కూడా చెప్పుకుందాము. అది ఏంటి అని అంటే, ఇప్పుడు పంట కోసిన తర్వాత అవశేషాలు ఉంటాయి, ఆ అవశేషాలని మనం నేలలోనే దున్నేసేయాలి, అది కుళ్ళడానికి సూపర్ చల్లుకోవాలి, నీరు పెట్టుకోవాలి అని చెప్తాము. కానీ అది మళ్ళీ నెక్స్ట్ పంటకి మనకి ఎక్కడైతే ఈ సమయభావం అనేది ఉంటుంది కాబట్టి రైతులు చేయలేకపోతున్నారు, కానీ దాన్ని కొంచెం చేయాలి అని ప్రోత్సహించడం జరుగుతుంది. అలానే ఇప్పుడు నీటి యాజమాన్యం కూడా, ఎరువులు వేస్తాం, వేసిన తర్వాత వెంటనే నీటి యాజమాన్యం కనుక మనం చేయకపోతే మనం వేసిన ఎరువులన్నీ కూడా వృధా అయిపోతాయి, కాబట్టి అటు పంటకి కాదు ఇటు నేల ఆరోగ్యం దెబ్బతింటడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మంచి నీటి నిర్వహణ కూడా చేసుకోవాలి. అంటే మల్చింగ్ లాంటివి వాడుకోవటం, డ్రిప్ పద్ధతి, ఇప్పుడు అందరూ డ్రిప్ పద్ధతి వాడుతున్నారు. సో అట్లా ఇంకా ఏంటి అని అంటే, ఇంకా మనం చేయాల్సింది, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సబ్సిడీలు ఇస్తున్నారు కదా, ఫామ్ పాండ్ లాంటివి కూడా మనము వర్షపు నీటిని నిల్వ ఉంచుకుంటే కూడా మంచిది, అది ప్రోత్సహించడం జరుగుతుంది. ఇప్పుడు దీంతో పాటండి ఇంకా నేల కోతకి గురవడం అనేది కూడా ఒక సమస్య ఉంటుంది, దానివల్ల కూడా నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి నేల కోత గురి కాకుండా మనం ఏం చేసుకోవాలి అని అంటే, మనము కంటూర్ బండింగ్స్ అని అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అడ్డంగా మనం ఏం చేసుకోవాలంటే గణాలు వేసుకోవాలండి, బండ్స్ వేసుకోవాలి. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మట్టిని సంరక్షించుకోగలుగుతాము. అలా

0: దాన్ని విండ్ బ్రేక్స్ అంటారు కదా అండి, ఎటు నుంచి గాలి వీస్తుందో అట్లా వీచేటటువంటి అప్పుడు పంటకి నష్టం కలగకుండా ఉంటది, అట్లనే దుమ్ము కూడా గాలికి లేచి మట్టి లేచి వేరే చోటకి వెళ్ళిపోకుండా విండ్ బ్రేక్స్ అంటే చెట్ల వరుసలు గాలి వచ్చే దిశలు మనము నాటుకుంటే అది కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది. అట్లనే ఎప్పుడు కూడా నేల మీద క్రాప్ ఉండేలాగా, కవర్ క్రాప్ ఉండేలాగా చూసుకోవాలండి. అంటే ఇప్పుడు మనం అంటాం కదా కొన్ని రోజులు నేలని ఇట్లనే ఉంచేస్తే బీడైపోతుంది, బీడైనప్పుడు నేల ఆరోగ్యం కంపల్సరీ దెబ్బతింటుంది. అయితే పండించిన చోటే కాకుండా పండించకుండా బీడుగా వదిలేసిన వాటిని కూడా మనం కొంతవరకు గడ్డి పెట్టుకుని కొన్ని పశువులకు ఉపయోగపడేలాగా, అక్కడ నుంచి పంట తీయలేకపోయినా పశువులు గడ్డి పెట్టుకోవడం వల్ల కూడా మనం నేల ఆరోగ్యాన్ని
1: కాపాడటం,
0: బీడుబారకుండా.
1: అయితే ఇప్పుడు మంచి నేలకు ఉండాల్సిన ఆరోగ్య లక్షణాలు ఏమి, వాటి గురించి చెప్తారు?
0: అంటే మనం ఏమంటారంటే ప్రతిదానికి హెల్త్ ఇండికేటర్స్ అంటారు, నేలకి కూడా కొన్ని ఇండికేటర్స్ ఉంటాయండి. ఈ ఇండికేటర్ ఇది ఇంత ఉంటే గనక మనకి ఆ నేల మంచి నేల అని చెప్పడానికి ఉంటుంది. అట్లా ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రీయ కార్బనం అనేది 0.5% కన్నా ఎక్కువ ఉండాలి. అట్లా సేంద్రీయ కార్బనం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనకి ఆ నేల మంచి నేల అని చెప్పి చెప్పుకోగలుగుతాం. అట్లనే నీటిని నిల్వ ఉంచుకునేటటువంటి సామర్థ్యం కూడా ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు పోసిన నీరు పోసినట్టు, లేకపోతే వర్షం నీరు వచ్చింది వచ్చినట్టు అది నేల పైన పారి వెళ్లిపోయినా, లేకపోతే కింద కూడా బాగా లోతుకి వెళ్లిపోయినా కూడా అక్కడ ఆగకుండా రూట్ జోన్ అంటాం కదండి, అంటే ఎక్కడైతే వేరు వ్యవస్థ ఉంటుందో అక్కడ ఆగకుండా వెళ్లిపోయినా అది కూడా మంచి నేలగా మనం చెప్పుకోలేము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది అది ఉపయోగించుకోలేకపోతుంది కదా మొక్క. మళ్ళీ మీరు నేలని ఇట్లా పట్టుకుని చూసినప్పుడు మీరు అది ఇట్లా పొడి చేసినప్పుడు గట్టిగా ఇట్లా విరుపుతున్నప్పుడు పొడవుతుందా, లేకపోతే గుల్లతనం ఉందా నేల అనేది కూడా మనం చూసుకోవాలి. సో నేల గుల్లతనం ఉండి అంటే మట్టిగడ్డలు సులభంగా విరిగిపోతున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వేర్లు, పంట యొక్క వేర్లు ఉంటాయి కదా అండి, అవి చక్కగా వ్యాప్తి చెందుతాయి, లోతుగా పెరుగుతాయి, పంట ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని ఇది కూడా ఒక ఇండికేటర్ కింద చెప్పుకుంటాం, అంటే ఇది ఒక ఆరోగ్య లక్షణం కింద చెప్పుకుంటాం. అలానే ఆ నేలలో మీరు చూసినప్పుడు అండి, ఇప్పుడు మనం చూస్తాం కదా వానపాములుంటే గుల్లలు గుల్లలు అవుతుంది కదా నేల, అట్లా ఎక్కువ వానపాములు ఉన్నప్పుడు కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి నేల అని, అట్లనే ఎక్కువ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉన్నప్పుడు కూడా మంచి ఆరోగ్యకరమైన నేల అని మనం చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా హెల్త్ ఇండికేటర్స్ అంటారు, అంటే ఆరోగ్య లక్షణాలుగా మనం సూచించడం జరుగుతుంది.
1: చివరగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రైతులకు మీరిచ్చే ముఖ్యమైన సూచనలు?
0: రైతు సోదరులందరికీ నేను క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్న ఎన్ని విషయాలన్నింటినీ కూడా ఒక క్లుప్తంగా ఒక 4-5 పాయింట్లో చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే రైతు సోదరులందరూ తప్పకుండా ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక్కసారైనా, ప్రతి పంటకి కాదండి 2-3 పంటలకు ఒకసారి, లేదంటే చిన్న పంటలైతే లేదనంటే 2-3 సంవత్సరాలకు ఒక్కసారి కంపల్సరిగా అంటే తప్పనిసరిగా మట్టి పరీక్ష చేయించుకోవాలి. అట్లనే పంట అవశేషాలు ఏదైతే ఉన్నాయో అవి కాల్చకూడదండి, అవి కాల్చడం వల్ల నేల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అట్లనే మనం తప్పకుండా మనం వాడేటటువంటి రసాయనిక ఎరువులతో పాటు FIM కంపోస్ట్ లాంటివి వాడుకోవాలని. అలానే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా అండి, వేసవికాలం వస్తుంది కదా, పచ్చిరొట్టి పైర్లు వేసుకోవాలని సూచించటం అవుతుంది. అట్లనే మనము చాలా చిన్న చూపు చూస్తామండి, సూక్ష్మ పోషక లోపాలు ఉంటాయి కానీ అవి పెద్ద దెబ్బనే తీస్తాయి మనకి, నేటి పంటకు పెద్ద దెబ్బనే మనకి చేకూరుస్తాయి. కాబట్టి సూక్ష్మ పోషక లోపాలను కూడా మనం ఏం చేయాలి అని అంటే సరిచేసుకునేలాగా వాటిని మనం ఫోలియర్ స్ప్రే అంటారు, పిచికరీ చేసుకుని ఆ లోపాలను కూడా సరిచేసుకోవాలి. అట్లనే వీటన్నిటితో పాటు నీటి పారుదల మంచిగా ఉండేలాగా చూసుకోవాలి.
1: చాలా సంతోషం డాక్టర్ ప్రభావతి గారు. ముఖ్యంగా నేల ఆరోగ్యం గురించి, అట్లాగే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి ఏ పంట తీసుకున్నా దాని దిగుబడి నేల ఆరోగ్యం మీదనే ఆధారపడి ఉన్నందున రైతులు నేల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని తద్వారా మంచి పంటల్ని సాగు చేసి దిగుబడులు పొందుతారని ఆశిస్తూ, ఈ నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఇప్పుడు మీరు చెప్పిన ఈ ముఖ్య సూచనలు, సలహాలు, యాజమాన్య పద్ధతులు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇప్పటిదాకా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది కె లెనిన్. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. ఈ ముచ్చటనే కాదు, రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు, రైతుల అనుభవాలు మా యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచాము, అక్కడికి వెళ్ళినచ్చు. మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుండ్రి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండ్రి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వింటాం పచ్చిరొట్ట పంటల సాగు లాభాలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్.
5: నమస్కారం మంజులత గారు.
6: నమస్కారం అండి.
5: ముందుగా ఈ సేంద్రియ ఎరువుల్లో పచ్చిరొట్టె ఎరువుల ప్రాధాన్యతను గురించి చెప్పండి.
6: ఈ సేంద్రియ పదార్థాన్ని నేలకు అందించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ తక్కువ ఖర్చుతో భూమికి సేంద్రియ పదార్థాన్ని అందించే అతి సులభమైన పద్ధతి అంటే పచ్చిరొట్టె పైలు సాగు చేసి వాటిని కళ్ళెదున్నడమే. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పద్ధతిలో సేద్యానికి పచ్చిరొట్టె పైల సాగు ఎంతో కీలకం అని చెప్పొచ్చు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువగా నేలకు అందించే చైతన్యాన్ని, సారాన్ని పరిరక్షించేది, కాపాడేది ఈ పచ్చిరొట్టె పైలు అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పశువుల ఎరువు అంతగా లభ్యం కావట్లేదు. అలాగే పిండి ఎరువులైనటువంటి వేప కాని కానుక ఇవి కూడా ధరలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే లభ్యం కాని పరిస్థితి ఉంది. అలాగే రసాయన ఎరువులు ఎక్కువ మోతాదులో వాడుతున్నారు, మరి వాటి ఖర్చు కూడా ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో మనం సేంద్రియ పదార్థాలను అందించే దాంట్లో ఈ పచ్చిరొట్టె పైలను పెంచి నేలలో కలిగిదున్నడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు.
5: అయితే ఇప్పుడు ఈ పచ్చిరొట్టె పైర్ల ఉపయోగాలను గురించి చెప్పండి, దాని ప్రాధాన్యత గురించి చెప్పండి. అట్లాగే ఈ పచ్చిరొట్టె పైర్లను ఉపయోగించడం ఎట్లా, దాని వల్ల ఏ రకంగా రైతులు ఉపయోగించుకోవచ్చు, దాని గురించి చెప్పండి.
6: పచ్చిరొట్టె పైర్లు సాగు వల్ల, దాన్ని కలియదున్నడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం చెప్తూ ఉంటాం. దాంట్లో ఈ ప్రధాన పోషకాలైన నత్రజనిని సమృద్ధిగాను, అలాగే భాస్వరం, పొటాషియంను ఒక మోస్తరుగా కూడా ఈ పచ్చిరొట్టె పైలు కలియదున్నడం వల్ల లభిస్తాయి. ఈ పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాలు, అలాగే ఉప పోషకాలు కూడా అందుతాయి. ఇక సేంద్రియ పదార్థం నేలకు అందడం వల్ల సేంద్రియ కార్బనం కూడా పెరగడం జరుగుతుంది. ఇక మేలు చేసే సూక్ష్మ జీవులు కూడా చాలా ఎక్కువ మొత్తంలో పెంపొందించబడి మనకి నేల సారాన్ని పెంచుతాయి. ఇక ఈ సూక్ష్మ జీవులు పెరగడం వల్ల నేల భౌతిక, జీవ, రసాయన స్థితి కూడా మెరుగుపడి చైతన్యాన్ని పెంపొందించవుతుంది. అలాగే చౌడు నేలలు కూడా బాగుపడతాయి. ఇక నేలలో కూడా ఈ పచ్చిరొట్టె పైలు దున్నడం వల్ల తేమను పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. అలాగే పంట కూడా బెట్టకు గురయ్యే పరిస్థితి తక్కువగా మనం చూస్తాము. తర్వాత తెగుళ్ల తాకిడి, ప్రత్యేకించి నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు బెడద, చాలా వరకు నూలి పురుగుల బెడద చాలా వరకు తగ్గుతాయి. వీటి వాడకం వల్ల రసాయన ఎరువుల వినియోగం కూడా సామర్థ్యం పెరుగుతుంది, అలాగే వాటి వినియోగం కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. వ్యవసాయ సుస్థిరతకు కూడా వీటిని ఈ పచ్చిరొట్టె పైర్లు దోహదపడతాయి. ఇక నేలలో గాలి గాని నీరు ప్రసరణకు ఈ స్వేచ్ఛ ప్రసరణ జరిగే అవకాశం ఉంటుంది. ఈరోషన్ అంటాం కదా, మట్టి రేణువులు కొట్టుకుపోవడం అనేది గమనిస్తూ ఉంటాము, అది కూడా ఈ పచ్చిరొట్టె పైర్ల వల్ల తగ్గించుకునే అవకాశం ఉంది. ఇక పచ్చిరొట్టె సేంద్రియ పదార్థంలో ఉండే ఎంజైమ్లు ఆ మట్టితో లభ్యం కాని స్థితిలో ఉన్న పోషకాలు అయినటువంటి భాస్వరం గాని, కాల్షియం గాని, మెగ్నీషియం, జింక్, ఇనుము వంటి పోషకాలను కూడా వినియోగపడే స్థితికి తీసుకొచ్చి పైర్లకి లభించే విధంగా దోహదపడతాయి.
5: అయితే ఇప్పుడు ఈ పచ్చిరొట్టె పైర్లకు సంబంధించి వాటి లక్షణాలను గురించి చెప్పండి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటిని ఎంపిక చేసుకోవడంలో?
6: పచ్చిరొట్టె పైర్లు ఉపయోగించే క్రమంలో మనం ప్రధానంగా చూసే లక్షణాలు ఏంటంటే అవి తక్కువ కాల వ్యవధిలో అధిక పచ్చిరొట్టె ఇవ్వగలిగే పరిస్థితి, అలాంటి పైర్లను ఎంపిక చేసుకోవాలి. అలాగే వాటి కాండం గాని, ఆకులు, కొమ్మలు, వేళ్లు మృదుగా పెలుసుగా రసపూరితంగా ఉండాలి. ఇక తేలికపాటి భూముల్లో అవి ఏపుగా పెరిగే గుణం కూడా కలిగి ఉన్నట్టయితే ఎక్కువ పచ్చిరొట్టను దున్నడానికి వీలవుతుంది. పచ్చిరొట్ట పైరు లోతైన వేరు వ్యవస్థగా కలిగి ఉన్నట్టయితే లోపల నుంచి కూడా అవి పైర్ల ద్వారా నేల గుల్లవారడం అనేది గమనిస్తూ ఉంటాం.
5: అయితే ఇప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని మనం భూమికి అందించేటప్పుడు ఎన్ని విధాలుగా అందించవచ్చు?
6: మనం ముఖ్యంగా పచ్చిరొట్ట పైర్లను భూమికి అందించే దాంట్లో రెండు విధాలు అని చెప్పొచ్చు. ఒకటి ముఖ్యంగా రైతులు ఉపయోగించే జీలుగా కాని, జనుము, పిల్లి పెసర, ఉలవలు గాని, పెసర, అలసంద లాంటి పచ్చిరొట్ట పైర్లు విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగిన తర్వాత 50% పూత దశలో వాటిని నేలలో అక్కడికక్కడే భూమిలోనే కలియ దున్నేస్తారు. ఇది కుళ్ళిన తర్వాత ప్రధాన పంట వేసుకోవడం అంటూ జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. అలాగే ఇంకొక పద్ధతి ఏంటంటే వేప, తంగేడు, గానుగ మరియు గ్లైరిసీడియా వంటి పచ్చిరొట్ల చెట్ల నుండి వాటి ఆకులు, కొమ్మలను బయట నుంచి సేకరించి పొలంలో వేసి అవి కలియదున్ని పొలంలో మురుగనిస్తారు. అది ఇంకో పద్ధతి. ఈ రెండు పద్ధతుల ద్వారా పచ్చిరొట్ట పైర్లను ఉపయోగించవచ్చు.
5: అయితే ఇప్పుడు ఈ పచ్చిరొట్ట పైర్లను సాగు చేస్తున్నప్పుడు రైతులు ప్రధానంగా గమనించాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి గురించి చెప్తారా?
6: ముఖ్యంగా పప్పు జాతికి చెందిన పచ్చిరొట్ట పైర్లు, జనుము, జీలుగ, పెసర, అలసంద, పిల్లి పెసర లాంటివి మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఈ పచ్చిరొట్ట పైర్లు ఎరువుల అన్ని రకాల నేలల్లో కొద్దిపాటి నీటి వనరులతోనే తక్కువ సమయంలో పెంచుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసినప్పుడు ఎకరానికి 4 నుంచి 8 కిలోల నత్రజనిని నేలలో వేసుకున్నట్టయితే పైరు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది, త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. పచ్చిరొట్ట పైర్లు విత్తే సమయంలో ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 దఫాలుగా ముఖ్యంగా జీలు అందించడం ద్వారా, దీని ద్వారా బాసరం ఎరువు జీలుగా పంట సమృద్ధిగా వినియోగించుకుని అధిక శాతంలో వేరు బుడిపలు వృద్ధి చెంది నత్రజని స్థిరీకరణకు ఎక్కువగా జరగడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. బాసరం సేంద్రియ ఎరువు రూపంలో పంటకు సమృద్ధిగా అందుబాటులో ఉండటం వలన నాణ్యమైన దిగుబడులు అనేది మనం పొందటం గమనిస్తూ ఉంటాము.
5: అయితే ఇప్పుడు ఈ పచ్చిరొట్ట పైర్లను కలియదున్నేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ జాగ్రత్తలను గురించి సూచిస్తారా?
6: పచ్చిరొట్ట పైర్లను పైరు విత్తిన తర్వాత 40 నుండి 50 రోజులలో 50% పూత సమయంలో నేలలో కలదొన్నడం వలన మంచి ఫలితాలు మనము చూస్తాము. అలా కాకుండా ఆలస్యమయ్యే కొద్దీ కాండం గట్టిబడి పీచు పదార్థం ఎక్కువ అవడం వలన నేలలో మురగడానికి ఎక్కువ సమయం పడుతుంది, తద్వారా పోషకాలు ఎక్కువగా నష్టపోవడం అనేది మనం గమనిస్తుంటాము. అలాగే పచ్చిరొట్ట పైర్లను 15 నుండి 30 సెంటీమీటర్ల లోతు కంటే మించకుండా మనం కలియదున్నుకోవాలి. అంటే పై పైనే కలియదున్నడం అనేది ముఖ్యమైన అంశము. తర్వాత పచ్చిరొట్ట పైర్లను నేలలో కలియదున్నేటప్పుడు తగినంత తేమ ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. తగినంత తేమ ఉన్నప్పుడు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, యాక్టినోమైసిస్ అనేక సూక్ష్మ జీవులు ఎక్కువ సంఖ్యలో వృద్ధి చెంది మురగడం అనేది జరుగుతుంది. ఈ పచ్చిరొట్ట పైర్లను భూమిలో కలియదున్నడం వలన కరగని స్థితిలో స్థిరంగా ఉన్న పోషకాలు కరిగించి మొక్కలకు అందిస్తాయి. కాబట్టి పచ్చిరొట్ట పైర్లను పూత దశలో సరైన ఆదరణలో కలెదున్నడం ద్వారా స్థిరమైన భూసారంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు.
5: అయితే ఇప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువుకు ఉపయోగపడే పైర్లు ఏమున్నాయి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఆ వివరాలు చెప్తారు?
6: మన రైతులు సాధారణంగా పెంచేవి ఏంటంటే మొదటిగా జీలుగా అని చెప్పవచ్చు. ఇది నీటి ముప్పు గాని, క్షార గుణం గల భూముల్లో, అలాగే వరి పండించే భూముల్లో వేస్తూ ఉంటారు. ఎకరానికి 20 కిలోల చొప్పున విత్తనం చల్లి దీన్ని సమంగా పెరిగేటట్టు చేసుకుని పూత 50% పూత దశలో కలియదున్నడం వలన ఇది ఎకరానికి 6 నుండి 8 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. అదేవిధంగా ఇది ఎకరానికి 30 నుండి 32 కిలోల నత్రజనిని కూడా నేలకు అందిస్తుంది. ఇక రైతులు ఉపయోగించే మరొక పచ్చిరొట్ట పైరు అంటే జనుము. ఇది అన్ని నేలల్లో సాగు చేసే వీలున్న పంట. ఇక పశువుల మేతకు కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని ఎకరానికి 10 నుండి 14 కిలోల చొప్పున విత్తనం చల్లుకొని ఇది ఎకరానికి 5 నుండి 6 టన్నుల వరకు పచ్చిరొట్టనిస్తుంది. ఇక పెసర మరొక పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగించే పంట. ఇది అన్ని నేలల్లో, తేలిక నేలల్లో అలాగే బరువైన నేలల్లో సాగు చేసుకోవచ్చు. కానీ చౌడు భూములు దీని సాగుకు పనికిరావు. ఎకరానికి 12 కిలోల చొప్పున విత్తనం చల్లుకొని దీని వలన 15 కిలోల వరకు నత్రజనిని మొక్కలకు అందిస్తాయి. ఇక పచ్చిరొట్ట పైర్లుగా ఆకులను కూడా రూపంలో ఉపయోగించే వేప, గ్లైరిసీడియా వంటివి. వేప కొమ్మలను గాని, ఆకులను గాని, బయట నుండి తీసుకొచ్చి పొలంలో కలె దున్ని పొలంలో మురుగనివ్వాలి. దీని వలన అనేక పోషకాలు లభ్యమయ్యే రూపంలోకి రావడమే కాకుండా ఇది క్రిమి సంహారక మందుగా కూడా ఉపయోగపడుతుంది. ఇక గ్లైరిసీడియా అనే పచ్చిరొట్ట ఆకు ఈ పొడవైన

0: కొమ్మలు గట్ల మీద బావుల దగ్గర నాటుకొని వాటి కొమ్మలను ఆకులను బయట నుండి తీసుకొచ్చి పొలంలో కలియదున్ని మురగనివ్వాలి. ఒక్కొక్క చెట్టుకి ఏడాదికి 100 నుండి 125 కిలోల పచ్చిరొట్టను ఇస్తుంది ఈ గ్లైరిసిడియా అనేది. ఈ విధంగా గానుగ గాని జిల్లేడు, నేల తంగేడు, కొండమిరప వంటి అవి కూడా పచ్చి ఆకు ఎరువులుగా, పచ్చి రొట్టె ఎరువులుగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు.
1: చాలా సంతోషం మంజులత గారు. ముఖ్యంగా ఈ సేంద్రియ ఎరువుల్లో పచ్చి రొట్టె ఎరువుల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ పచ్చి రొట్టె పైర్ల వల్ల కలిగే ఉపయోగాలను కూడా సవివరంగా తెలియజేసారు. మరి రైతులు ఈ పచ్చి రొట్టె ఎరువుల్ని ప్రాధాన్యతని గుర్తించి సరైన పద్ధతిలో వాటిని వినియోగించుకుని రానున్న రోజుల్లో వారి ఉత్పాదకతను మరింత పెంచుకుంటారని ఆశిస్తూ, అందుకు మీరు చెప్పిన ఈ సూచనలు సలహాలు పనికొస్తాయని భావిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటిదాకా పచ్చి రొట్టె పంటల సాగు లాభాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చటినారు. ముచ్చట పెట్టింది కేలినేన్. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుండ్రి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపైన కొండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందండి.
3: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
4: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
3: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
4: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
3: 9491399052.
4: గుర్తుంచుకోండి,
3: లాభవాణి,
4: ఆకాశవాణి,
3: శుభవాణి,
4: ఆకాశవాణి.
3: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
4: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్ష గానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు.

ఇది యాలిటి ఇల్లు యోసం యోసందార్ల కార్యక్రమం. ఇల్లు యోసం కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి 7:15 ఉంటది. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో భూసారం, సాగునీరు మరియు పంట మొక్కల పరీక్షల విధానం ఆవశ్యకత ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కేలిరిన్. తర్వాత రైతు అంతరంగంలో కుటుంబ వ్యవసాయం గురించి సోనాల మండలం చింతల్బోరి గ్రామానికి చెందిన కాంబ్లే బాలాజీతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది యూ దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండు. సమయం 7:45 కావస్తుంది. కొంచెంసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. తిరిగి 8:00 హుషారు కార్యక్రమంలో కలుసుకుందాం. ఇంటూనే ఉండండి 100.2 FM.

0: అంశం గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న

0: మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్ గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
1: సో చాలా మంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలను ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్ని చేసి తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయిందనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటి పైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్ లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకుని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించడం, దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తా ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమం గా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంకు లోన్ రూపం లోపల కూడా ఇస్తా ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ గానీ, ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంట్ తయారు చేస్తా ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటి పైన మీ ఇంటి అవసరాలకు సరిపడే సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టమున్నా ఇష్టమున్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యూఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తా ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతా ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈ రోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యాఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకుని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతా ఉన్నారు.
0: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
1: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతలో వాళ్లే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారు, అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
0: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
1: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ల నుంచి కరెంట్ తయారు చేసేటోళ్ళం, బొగ్గు నుంచి కరెంట్ తయారు చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్.

0: ఎనర్జీస్, ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంట్ గా మార్చుకుని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తా ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తి బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ ని బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ ని మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితిలోకి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రెన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ బల్కలు పెట్టుకుంటున్నారు. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకుని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్ 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉంది అనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతాం.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమం గా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్ కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలను బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్ కు ఫ్రీ ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్ కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్షిచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పల్కలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళిచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్ గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్ వల్ల వస్తా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తి బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానా, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశం కెళ్ళిచ్చి ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకుని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబడతాం అనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ ని ఆన్లైన్ లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్లి మేము మా ఇంటి మీద సోలార్ పల్కలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్ గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు మమ్మల్ని నింపిపోవడానికి అని చెప్పి ముందుకొస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ నందరిని ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయినాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్య మిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానెల్ ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానెల్ ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్

0: కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్యా శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రంగం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్టమైనటువంటి ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు పీఎం సూయఘర్ ముఫ్తి బిజిల్ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి లలిత కళల నిలయం సంగీత సాహిత్యాలను సామాన్య జన బాహుళ్యంలోకి తీసుకువచ్చిన అద్భుత ప్రసార సాధనం ఆకాశవాణి. ఎందరెందరో ఔత్సాహిక కళాకారుల్ని ఆకాశవాణి ప్రోత్సహించి సంగీతాభిమానులు మెచ్చేలా, సంగీత ప్రపంచంలో శిఖర సమానులైన కళాకారులుగా వెలిగేలా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి.
4: వినండి ఈ సోమవారం ఉదయం 9:30 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
5: సుప్రభాత వేళ భక్తిభావం.
6: కర్షక జనావళికి తారక మంత్రం.
5: మహిళా లోకానికి ప్రియనేస్తం.
6: యువజనులకై ఉత్తుంగ తరంగం.
5: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
6: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
5: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
7: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
6: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
7: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
5: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
6: అన్నీ తానై,
5: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
6: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
5: ఆకాశవాణి
6: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: ఆకాశవాణి లలిత కళల నిలయం సంగీత సాహిత్యాలను సామాన్య జన బాహుళ్యంలోకి తీసుకువచ్చిన అద్భుత ప్రసార సాధనం ఆకాశవాణి. ఎందరెందరో ఔత్సాహిక కళాకారుల్ని ఆకాశవాణి ప్రోత్సహించి సంగీతాభిమానులు మెచ్చేలా, సంగీత ప్రపంచంలో శిఖర సమానులైన కళాకారులుగా వెలిగేలా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి.
4: వినండి ఈ సోమవారం ఉదయం 9:30 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ஆகாஷவாணி ஆதிலாபாத் 1.2 FM மனசு நின்ற சமயம் 8 தாட்டி 14 செகண்ட்லு உஷாரு ஜோசைன பாட்லதோ ஜோர் நிம்பே காரிக்கரமம் 45 நிமிஷால பாட்டு மிமல்னி பாட்லதோ மாட்லதோ குஷி செய்தந்துக்கு நேத்த சித்தங்குனாம் மி ரேடியோ தோஸ்த் அசோக் நீ మీలుసుక ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు ఆసక్తికర ముచ్చట్లు శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్ 08732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జస్ట్ చేసి 2300081 ఇంకొక నెంబర్ 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 8:45 నిమిషాల దాకా నడుస్తుంది. కార్యక్రమంలో ముందుగా నేతిందాం పెద్ది సినిమా నుంచి ఈ గీతం. ఈ పాటను పాడినవారు రక్షిత సురేష్, సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420000.

0: 2233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి జయనత్ మండలం బెలగాం బెల్లూరి గ్రామం నుంచి వెంకరెడ్డి గారు లైన్లో ఉన్నారు. వీరు రైతు, వ్యవసాయం చేస్తారట. మరి వారితో ముచ్చట పెడదాం. హలో, నమస్తే వెంకటరెడ్డి. ఎట్టున్నారు, మంచిగా ఉన్నారా? వ్యవసాయం పనులన్నీ అయిపోయినాయా? ఇక రెండు పెద్ద వర్షాలు పడితే మంచిగా గీతలేసి విత్తనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా?
4: అవును సార్, అవును.
3: అన్ని తెచ్చుకున్నావా, విత్తనాలు, ఎరువులు? మరి వెంకటరెడ్డి, ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మరి మీ ఊళ్ళో ఎన్ని చెట్లున్నాయి? మీ ఇంటికాడ ఎన్ని చెట్లున్నాయి?
4: మా ఇంటికాడ 2 చెట్లున్నాయి సార్.
3: ఇంకా జాగున్నదా పెట్టడానికి? పెట్టాలి. ఇప్పుడు మాకే నాంపే ఏక్ పేడ్ అనే కార్యక్రమం కూడా నడుస్తున్నది, అమ్మ పేరు మీద ఒక చెట్టు పెట్టండి అని. దాన్ని కూడా మనం పాటిస్తే బాగుంటుంది. ముందు పల్లెటూరులో చాలా చెట్లు ఉండేవి, ఇప్పుడు తగ్గిపోతున్నాయి. అంటే ఇండ్ల నిర్మాణంతో, రోడ్ల నిర్మాణంతో, కరెంట్ల వాయర్లతో.
4: అవును సార్, అవును.
3: ముందు చాలా చెట్లు ఉండేవి కదా? తక్కువ అయిపోయింది. ఇప్పుడు బండి పెడదామంటే నీడ కోసం కూడా చెట్టు దొరుకుతలేదు. అయితే మన ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒర్రెల పక్కకు, వాగుల పక్కకు, మన ఇంటికాడ మనం మామిడి పండ్లు తింటాం కదా, బుర్రలు, చింతపండు కొట్టిన చింత గింజలు, ఇంకా సిత్పల పండ్ల సీజన్లో అయితే సిత్పల గింజలు, అవన్నింటినీ కూడా విసిరేస్తే అవి అయితే లక్కీలా అయినా అంటే కొన్ని పోయినా కానీ కొన్ని అయితే అవుతాయి అన్నట్టు. ఒక్కసారి నాటుకుంటే వాటికి కొంచెం మళ్ళా ఏం చేయాల్సిన పని ఉండదు. ఇక ఒక్క చిన్న ఒక సంవత్సరం అయితే ఏం పని చేయాల్సిన అవసరం ఉండదు, అవే పెరుగుతాయి. ఇట్లా ప్రజలందరూ ఆలోచిస్తే బాగుంటుంది. మరి ఏ పాట విందాం వెంకటరెడ్డి? మంచిది, నేటి సిద్ధార్థ సినిమా నుంచి మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా మీరు హుషారు, జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి, అంటే

0: శ్రోతలు యాప్లో ప్రపంచంలో ఏ మూల కంటే ఆ మూలకు మన కార్యక్రమాలు వింటున్నారు. మరి యాప్ ద్వారా మన కార్యక్రమాలు వింటున్న శ్రోత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రాపూర్ గ్రామం నుంచి ఫోన్ చేశారు నారాయణ గారు. మరి వీరు గాజుల వ్యాపారం చేస్తారట, మరి వారితో ముచ్చట పెడదాం. హలో, నమస్తే నారాయణ గారు.
1: నమస్తే సార్. నారాయణ నా పేరు, గాజుల వ్యాపారం మాది.
0: ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా? ఇంకేం, మరి వర్షం పడ్డదా నెల్లూరులో? మీ రాపూర్లో వర్షం పడ్డదా?
1: ఎండలు ఎక్కువ అయిపోయినాయి, భయంకరం ఎండలు.
0: ఒక వర్షం కూడా పడలేదు ఇంకా.
1: అద్దా
0: తొలకరి చినుకు తాకలే మిమ్మల్ని ఇంకా.
1: మొన్న తగిలింది అంతే.
0: తగిలింది అంతేనా?
1: అంతే.
0: ఇంకొక వారం రోజులు అయితే చల్లబడిపోతుంది మొత్తం.
1: అవునవును సార్.
0: ఎట్లా నడుస్తుంది మరి మీ గాజుల వ్యాపారం, బాగా నడుస్తుందా?
1: ఇప్పుడు కొంచెం అనుచితులు సార్.
0: ఇప్పుడు పెళ్లిళ్ళు గింత ఏం లేవు?
1: ఏం లేవు, అనుచిత అరాపుర.
0: మీ ఖర్చులు వెళ్తాయి అంతే.
1: పెద్దగా ముందు వ్యాపారం.
0: మీరు అంటే ఒక్కడే దగ్గర కూర్చొని అమ్ముతారా, లేకుంటే జాతరలు తిరునాలు తిరుగుతారా?
1: తిరునాలు ఏం తిరిగేది, బండి ఉంది అక్కడనే.
0: అక్కడనే
1: బండి, లేబర్ అంతా అక్కడ వస్తా ఉంటారు.
0: మంచిది,
1: బండి బండి
0: మంచిది. ఒక అన్ సీజన్ అయినప్పటికీ ఇంకా కొన్ని రోజులు అయితే పూజ కార్యక్రమాలు పండుగలు మొదలవుతాయి, మరి అప్పుడు కూడా దంగుతాయి. ఏ పాట విందాం నారాయణ? డబ్బు ఉంటేనే అన్ని ఉన్నట్టు, మరి డబ్బుని సంపాదించుకోవాలి, ఉంటే దాచుకోవాలి.
1: పాట కూడా బాగుంటుంది సార్.
0: మంచిది నారాయణ, మీకోసం మీరు కోరిన ఈ పాట.
2: లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో, ఎవడు కనిపెట్టాడు కానీ దీని అబ్బో, క్యాష్ లేని లైఫ్ ఎక్కి స్టాన్ బాత్ డబ్బో, పైసా ఉంటే లోకమంత పెద్ద.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వినటినరు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకొని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0800-732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300-081 ఇంకొక నంబరు 2950-081 ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. ఈ కార్యక్రమం 8:45 వరకు నడుస్తుంది. జూన్ నెలలకు వచ్చేసినాం కానీ ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. ఇంకా ఈ ఎండాకాలంలో టీ, కాఫీ, మద్యం, ధూమపానం వంటివి అధికంగా తీసుకోవడం వల్ల దాహమయ్యేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందువల్ల వీటిని తక్కువగా తీసుకోవాలి. పండ్లు లేదా పండ్ల రసాలను తాగాలి. ఈ ఎండాకాలంలో చెమట కారణంగా శరీరంలోని ద్రవాలతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా బయటకు వెళ్లిపోతాయట. అందువల్ల వాటిని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. అందుకుగాను కొబ్బరి నీళ్లు లేదా పండ్ల రసాలు పనిచేస్తాయట. వాటిని తాగితే శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా కూడా ఉంటుందట. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడైతే భద్ర చిత్రం నుంచి ఈ పాట.

0: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992279979. నిర్మల్ వండర్ ల్యాండ్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా వింటున్నారు ఉషారు జోరిన పాటలతో జోష్ నింపే కార్యక్రమం. ఉషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ శ్రీరామ్ కాలనీ నుంచి కార్తిక్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో కార్తిక్, హాయ్, నమస్తే. ఎట్లున్నావు? మంచిగా
2: ఉన్నావా?
1: మేము కూడా మంచిగా ఉన్నాం. మరి ఏం నడుస్తుంది? ఎట్లా ఎండలు ఉన్నాయి? ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నా?
2: అప్పుడే ఎండలు పడుతున్నాయి, అప్పుడే వాన, అప్పుడే గాలి.
1: అవును,
2: ఏదో అర్థమైతే లేదు.
1: ఈ కొన్ని రోజులు ఇట్లనే ఉంటది, తర్వాత మళ్ళీ చల్లగా పడిపోతుంది. మరి ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మీ ఇంటి చుట్టూ ఎన్ని చెట్లు ఉన్నాయి? మీ ఇంట్లో చెట్లు ఉన్నాయా?
2: చెట్లున్నాయి. మా ఇంట్లో ఒక వేప చెట్టు ఉన్నది. మా ఇంటి ముందర వాళ్ళ ఇంట్లో ఉన్నాయి వేప చెట్టు.
1: ఇంకా జాగా ఉంటే పెట్టండి. మరి జాగా ఉంటే అంటే మీరు సొంత ఇల్లు తీసుకున్నప్పుడు చెట్లకు కొంత జాగాని కేటాయించండి. మంచిది, ఏ పాట విందాం? మంచిది కార్తిక్, నీకోసం నువ్వు కోరిన ఈ పాట.
2: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వింటున్నారు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ దోబీ కాలనీ నుంచి సాయి కిరణ్ ఫోన్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సాయి కిరణ్, నమస్తే. ఎట్లున్నారు? ఏం చేస్తుంటారు మీరు మరి వేస్తాం పాటని?
2: మున్సిపల్ ఆదిలాబాద్
1: ఏం చేస్తుంటారు?
2: కటింగ్ షాప్ ఆదిలాబాద్ మన సరస్వతి నగర్ సార్ మాది.
1: ఓకే మంచిదండి,
2: థ్యాంక్ యూ సార్. సాంగ్ ఏంటి సార్? అది
1: చేస్తున్నాం సుస్వాగతం చిత్రం నుంచి ఏ పాట?
2: అది మన గగనానికి ఉదయం ఒకటి.
1: మంచిదండి, మీకోసం సుస్వాగతం చిత్రం నుంచి ఈ పాట అయితే వేస్తున్నాం, వినండి మరి.
2: థ్యాంక్ యూ సార్.

ఇది ఇయాలటి హుషారు. హుషారు కార్యక్రమం నిత్యరాత్రి 8 నుంచి 8:45 వరకు ఉంటది. రేపటి హుషారులో మరిన్ని హుషారైన పాటలు వినొచ్చు. ఈరోజు రాత్రి 10:30 నుంచి 11:00 దాకా మధురిమ కార్యక్రమంలో మనసుకు హత్తుకునే మధుర గీతాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:45 కావస్తుంది. కొంచెం సేపట్లో సమాచార్ సంధ్య, ఆ తర్వాత న్యూస్ ఎట్ నైట్, ఆ తర్వాత స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అవుతాయి.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിന്റെ സമയം 9:30 దాటి 10 సెకన్లు. ఇప్పుడు పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన నేర్పించే కార్యక్రమం. ఈ పుస్తకంతో కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 మళ్ళా శని ఆదివారాల్లో ఉదయం 8:30 పునఃప్రసారం ఉంటది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2

0: రెండు ఎఫ్ఎం మనస్సు నిండ పుస్తకంతో కార్యక్రమంలో యలిందాం. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం మొదటి భాగంలో నాద ప్రసక్తి గురించి విశేషాలు. మొదటి భాగం రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ మాస్టర్ తనయుడు, కవి, రచయిత, చిత్రకారులు, విశ్రాంత భాషోపాధ్యాయులు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాదం గురించి, హిందుస్థానీ కర్ణాటక సంగీతాల గురించి, గాయని గాయకుల గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలను పొందుపర్చారు. ఇది మొదటి భాగం.
1: సంగీతానికి మూలం నాదం. నాదం సృష్టికి మూలం, కనుక సంగీతమే సృష్టికి మూలం. ఒకసారి నాదరహిత విశ్వాన్ని ఊహించుకుంటే భయం కలుగుతుంది. అంతా నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. ఇటువంటి ఆలోచనతోనే మా చిన్ననాట ఒక హిందీ చిత్రం వచ్చింది. దాని పేరు షోర్. షోర్ అంటే గోల, అల్లరి, రణగుణ ధ్వని అనే అర్థాలు వస్తాయి. పిల్లల అల్లరి వింటూ క్యా షోర్ మచారే అని హిందీ వాళ్లు విసుక్కుంటారు. మనము అంతే, ఎవరికైనా గోల గోలనే కదా. ఆ చిత్రంలోని కథానాయకునికి రణగుణ ధ్వనులే కాదు, ఏ ధ్వని గిట్టదు, అంతా చికాకుగానే ఉంటుంది. కథ సగం వరకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు కథానాయకునికి చెముడు వచ్చి ఏ చిన్ని అలికిడినైనా వినలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు రణగుణ ధ్వనులు వినడానికి అలమటించిపోతాడు. టూకీగా ఇది కథ. ఆ కథానాయకుడెవరో చెప్పలేదు కదా. అతడు ఆనాటి అందాల నటుడు, దాదా ఫాల్కే అవార్డు పొందిన మనోజ్ కుమార్. రణగుణ ధ్వనులను గురించి ఎవరికైనా ఆక్షేపణ ఉంటుంది, కానీ సుస్వరాలను వినని వారుంటారా? వినాలని కోరని వారుంటారా? చెవి కోసుకోకపోయినా ఒక్క క్షణం విని ఆనందించలేరా? అటువంటి సుస్వరాల గురించి, సునాదాల గురించి మాట్లాడుకోవటానికే ఈ ముచ్చటంతా. ప్రకృతిలో రకరకాల ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. అయితే అవన్నీ శ్రవణపేయమైనవి కావు, అంటే చెవికింపు కావు. కొన్ని మాత్రమే శ్రావ్యమైనవి. సంగీత శాస్త్రవేత్తలు అటువంటి ధ్వని శకలాలను ఏరి వాటిని సంగీతానికి పనికి వచ్చేవని ఊహించినారు. అటువంటి ధ్వనులనే శృతులన్నారు. అవి వినిపించినట్లే వినబడి లుప్తమైపోతాయి. అటువంటి శృతులు ఒకటికి రెండు, రెండుకు మూడు, మూటికి నాలుగు కలిసి స్థిరపడితే మన చెవులకు అవి స్పష్టంగా వినబడతాయి. అటువంటి శృతి సముదాయాన్నే స్వరం అన్నారు. ఈ స్వరాలు ఏడు కనుక సప్తస్వరాలైనాయి. ఇవి శుద్ధస్వరాలు లేదా ప్రకృతి స్వరాలు. ఇందులో షడ్జమం అంటే సా, పంచమం అంటే పా. ఈ రెండు స్వరాలు అచల స్వరాలు, అంటే అవి స్థిరంగా ఉంటాయి, మారవు. మిగతా ఐదు స్వరాలు అంటే రీ గ మ ద ని మార్పు చెందుతాయి. ప్రకృతి స్వరాలు కాస్త వికృతి స్వరాలు అవుతాయన్నమాట. కొన్ని స్వరాలు తగ్గి కోమలమవుతాయి, కొన్ని స్వరాలు హెచ్చి తీవ్రమవుతాయి. మధ్యమ స్వరం మాత్రం తీవ్రమే అవుతుంది కానీ కోమలం కాదు. ఈ విధంగా మార్పు చెంది అన్ని కలిసి పన్నెండు స్వరాలుగా రూపుదిద్దుకుంటాయి కనుక వీటిని ద్వాదశ స్వరస్థానాలు అన్నారు. ఇంతవరకు చెప్పుకున్నది హిందుస్థానీ సంగీతం ప్రకారం స్వర సముదాయం. కర్ణాటక సంగీతంలో సప్తస్వరాలకు 22 శృతులుంటాయి. సుస్వరాల గురించి మాట్లాడుతూ స్వరాలెలా ఏర్పడ్డాయో ముచ్చటించుకున్నాం. ఈ స్వరాలను సంగీతంలో పాడే సమయంలో లేదా వాయించే సమయంలో సరిగమలతో సర్కస్ ఫీట్లు చేస్తుంటారు. దీనికి పాండిత్యంతో పాటు కఠోర సాధన అవసరం. ఈ సరిగమల ప్రస్తారాన్ని హిందుస్థానీలో సర్గం అంటే కర్ణాటక సంగీతంలో స్వర ప్రస్తారం అంటారు. లీలామానుష రూపుడైన శ్రీకృష్ణుని వేణుగానాన్ని విన్న పశుపక్షాదులేగాక గోపాలురు, గోపికలు ఏ విధంగా పరవశులైనారో మనకు శ్రీ మహాభాగవతం తెలుపుతున్నది. నాగస్వరం విన్న నాగన్న పడిగెత్తి ఆడటం, గుక్కపెట్టి ఏడుస్తున్న శిశువు తల్లి జోలపాట అందుకోగానే హాయిగా

నిద్రపోవటం ఇవన్నీ సహజంగానే జరిగిపోతాయి. అందుకే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరస పని అన్నారు. దేవతలు సంగీత ప్రియులే. నారదుల వారి చేతిలో ఉండే వీణ పేరు మహతి. తుంబురుడు సంగీతజ్ఞుడే. ఇతని వీణ పేరు కళావతి. కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు సంగీతాన్ని సొంతం చేసుకున్నారు గనక చక్కని గాత్రం గల వారిని హిందుస్థానీ సంగీత రసజ్ఞులు గంధర్వ బిరుదుతో పిలుచుకున్నారు. ఉస్తాద్ రహమత్ ఖాన్ సాహెబ్ను భూగంధర్వ అన్నారు. రాంభావు కుందగోళ్కర్ను సవై గంధర్వ అన్నారు. నారాయణరావు రాజహంసను బాలగంధర్వ అన్నారు. సౌదాగర్ నాగనాథ్ గోరేను ఛోటా గంధర్వ అన్నారు. సిద్ధరామప్ప కొంకళిని కుమార్ గంధర్వ అన్నారు. వీరందరూ గంధర్వ అనే బిరుదునామాలే స్థిరనామధారులుగా ప్రసిద్ధికెక్కినారు. తెలుగు పౌరాణిక పద్య నాటక రంగంపై మరాఠీ నాటక రంగ ప్రభావం బాగానే ఉండేది. తెలుగు నటులు మరాఠీ బాలగంధర్వలాగా పాడే ప్రయత్నాలు చేసినారు. అటువంటి వారిలో ఈలపాట రఘురామయ్య గారొకరు. జొన్నవిత్తుల శేషగిరిరావు అనే నటుణ్ణి మన వాళ్లు ఆంధ్ర బాలగంధర్వ అన్నారు. గంధర్వుల ప్రసక్తితో ఇంత దూరం వచ్చినాం. ఇంకా కిన్నెరలున్నారు. స్త్రీలను కిన్నెరకంఠులన్నారు. కిన్నెరకంఠి అని కూడా అంటారు. ఒక రకమైన వీణను కిన్నెర అన్నారు. దేవలోకంలోని అప్సరసలు స్వతహాగా నర్తకీమణులే అయినా వారు గాంధర్వ విద్యలో ఆరితేరినవారు. అంటే సంగీత సామ్రాట్టులే. వరోధిని ప్రవరాక్యునికి తన పరిచయం చేసుకుంటూ రహిబుట్ట జంత్ర గాత్రములరాల్గరగించు విమల గాంధర్వంబు విద్య మాకు అంటుంది. అంటే ఒక్క గాత్ర సంగీతమే గాక జంత్ర వాద్య సంగీతంలో కూడా రాళ్ళు కరిగించే అంతటి శక్తి తన సంగీతానికున్నదని చెప్పుకున్నది. అంతేగాక ప్రవరాక్యుడక్కడికి చేరుకున్న సమయంలో ఆమె చక్కగా వీణ వాయిస్తున్నది. అంటే ఆమె ప్రవీణ కూడా అన్నమాట. బాగా వీణ వాయించగల వారిని ప్రవీణులంటారు. ఈనాడందరూ ప్రవీణులే. వీణంటే ఏమిటో తెలియని వారు కూడా. నారద వీణ, తుంబురు వీణ గురించి చెప్పి సరస్వతీదేవి వీణను చెప్పలేదనుకుంటున్నారేమో. అదేం కాదు. సంగీత సాహిత్యాలకు అధిదేవత అయిన సరస్వతీదేవి చేతిలోని వీణ పేరు కచ్చపి. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సరస్వతీదేవి ఎల్లప్పుడూ వీణ వాయిస్తూ సుస్వరాలను వెదజల్లుతూ ఉంటుందట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ బ్రహ్మదేవుల వారు హాయిగా బొమ్మలు చేసుకుంటూ ఉంటారు. పోతనామాత్యుడు సరస్వతీదేవిని స్తుతిస్తూ తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షధామశుక వారిజ పుస్తక రమ్యపానికిన్ అన్నాడు. తోయజాత భవుడంటే బ్రహ్మదేవుడు. అతని చిత్తాన్ని తన సంగీతం చేత వశం చేసుకున్న వాణి ఆమె. అయితే ఆమెకున్న నాలుగు చేతుల్లో అక్షమాల, చిలుక, పద్మము, పుస్తకము అనే నాలుగు వస్తువులున్నాయన్నారు. గాని వీణ ప్రసక్తి లేదిందులో. ఇదొక వింతైన విషయం. సరస్వతీదేవి చేతిలో వీణ ఉండటం అలంకారంగా చిత్రకారులు చిత్రిస్తారు. బాసర సరస్వతీదేవి అమ్మవారి చేతిలోనూ వీణ ఉన్నది. దేవతల చిత్రాలకు రూపకల్పన చేయబోనిన రాజా రవివర్మ సరస్వతీదేవి చిత్తరువు కోసం అంజనీబాయి మాల్పేకర్ను మోడల్గా ఎన్నుకున్నారు. గాన తపస్వినిగా పేరుగాంచిన అంజనీబాయి భెండీ బజార్ ఘరానాకు చెందిన ఉస్తాద్ నజీర్ ఖాన్ సాహెబ్ పట్టశిష్యురాలు. అప్సరసల అందం, కిన్నెర కంఠం, గంధర్వ గానం, ఈ విశేషాలు ఒకే చోట కలబోస్తే అంజనీబాయి మాల్పేకర్ అవుతుంది. హిందుస్థానీ సంగీతంలో ఆమె ఒక మేరు శిఖరం వంటిది. అందుకే రాజా రవివర్మ ఆమెను సరస్వతీదేవిగా చిత్రీకరించి అజరామరం చేసినాడు. ఆమె చేతిలో వీణ నిలబెట్టి ఉండడం విశేషం. ఇది తంజావూరు శైలి. మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ అని రసజ్ఞుల చేత మన్ననలందుకున్న ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ జైపూర్ అత్రోళీ ఘరానాకు చెందినవారు. వారి పట్టశిష్యురాలు మేనకాబాయి శిరోడ్కర్. ఆమె సంగీత నాట్యాలలో విశేష ప్రఖ్యాతిగాంచింది. ఆమె కూడా అప్సరస వంటి అందగత్తెనే. కాని ఎందుకో సంగీతాన్ని వదిలి కేవలం నర్తకిగానే గొప్ప పేరు తెచ్చుకున్నది. ఈనాటి ప్రఖ్యాత ఠుమ్రీ గాయిక పద్మభూషణ్
శోభాగు

0: కుర్టు మేనకాబాయి శిరోడ్కర్ కూతురే. అయితే ఈమెకు తల్లి నుండి వారసత్వంగా ఒక్క గాత్రమే వచ్చింది, మరో గాత్రం రాలేదు. గాత్రమంటే కంఠమని, గాత్రమంటే శరీరమని రెండు అర్థాలున్నాయి. ఉత్తర భారతదేశంలో ప్రచారంలో ఉన్న సంగీతాన్ని హిందుస్థానీ సంగీతమని, దక్షిణ భారతదేశంలోని సంగీతాన్ని కర్ణాటక సంగీతమని అంటారు. ఏదైనా శ్రవణపేయమైనది, శ్రావ్యమైనది సంగీతం. వేదాలకున్న ఉపవేదాలలో గాంధర్వ వేదమొకటి. సామవేదంలో సంగీతమున్నది. సామవేద పఠనాన్ని సామగానమన్నారు. కర్ణాటక హిందుస్థానీ సంగీత పద్ధతుల్లో ఉస్తాదుల ప్రభావంతో వికాసం పొందింది హిందుస్థానీ సంగీతం. అయితే పూర్తిగా శుద్ధంగా ఉన్నది కర్ణాటక సంగీతమని కొందరి భావన. దక్షిణాది సంగీతాన్ని కర్ణాటక సంగీతమని అంటారు. కేవలం కన్నడ ప్రాంతపు సంగీతమని అర్థం కాదు. దక్షిణ భూభాగాన్నంతటినీ కర్ణాటక ప్రాంతంగానే భావించవలసి వస్తుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశాన్ని స్వతంత్ర మహారాజ్యంగా ఏలిన కర్ణాటాధిపుడైన హోయసల ముమ్మడి బల్లాల దేవుని విజయ చిహ్నముగా దక్షిణ భారతదేశాన్ని కర్ణాటక దేశమని పిలిచేవారు. శ్రీనాథ కవి సార్వభౌముడు, ఎవ్వరేమైనా నన్నుగాకేమి కొదవ, నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అన్నాడు. అంతేగాక కర్ణాట క్షితిపాల మౌక్తిక సభాగారాంతరా కల్పిత స్వర్ణ స్నాన జగత్ ప్రసిద్ధమైన కవి శ్రీనాథుడు. పాండిత్య వాగ్వివాదములలో గెలిచి గౌడ డిండిమ బట్టు కంచు ఢక్కను ముక్కలు చేసి ప్రౌఢదేవరాయల చేత బంగారు పల్లెరములో పచ్చని దీనారటంకాలతో తీర్థమాడించుకున్నాడు. ఆ సభలో శ్రీనాథుడెత్తుకున్న శార్దూలంలో ప్రౌఢదేవరాయలను కర్ణాటాదీశ్వరుడనే సంబోధించినాడు. జోటీ భారతి ఆర్భటిన్ మిరయుమీ చోద్యంబుగా నేను కర్ణాటాదీశ్వరు దేవరాయ నృపతిన్ నాసీర ధాటీ చమూకోటి గోటక దట్టికాకుర పొటీ కుట్టాక సంఘట్టన స్పోటీ భూత ధరార జచ్చులు కితాంభోటిన్ ప్రశంసించదన్ అన్నాడు. శ్రీనాథుడు తన కావ్యరచనను గురించి చెప్పుకున్న చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు అనే శీసపద్యం చివరలో కర్ణాటక అనే పదాన్నే వాడినాడు. ప్రాయమింతకు మిగులగై వ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథమేను తెనుగు చేసెద కర్ణాట దేశ కటక పద్మవనహేలి శ్రీనాథ భట్ట సుకవి అన్నాడు. చివరికి శ్రీనాథుడు సర్వస్వాన్ని కోల్పోయి దరిద్రుడై పల్నాటి సీమలో తిరుగుతూ చెప్పిన చాటు పద్యాల్లో కూడా తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ అని వాపోయినాడు. కన్నడ రాజ్యలక్ష్మి అనే అన్నాడు కాని తెలుగు రాజ్యలక్ష్మి అనలేదు కదా. అంతేగాక మహాకవి బమ్మెర పోతనామాత్యుడు కూడా సరస్వతీదేవిని ఓదారుస్తూ నిను ఆకటికిన్ గొంపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అన్నాడు. అంటే ఆనాడి దక్షిణ ప్రాంతాన్నంతా కలగలిపి కర్ణాటక ప్రాంతమనేవారని తెలుస్తున్నది. ఈ ద్రవిడ దేశమంతా విస్తరించిన సంగీతమే కర్ణాటక సంగీతం. ఇదే శుద్ధమైన సంగీతమని వాసికెక్కింది. అయితే ఈనాటి కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక సంగీతం కంటే హిందుస్థానీ సంగీతమే అధికంగా ప్రాచుర్యంలో ఉన్నది. పండిత్ భీమ్సేన్ జోషి, గంగూబాయి హంగల్, పండిత్ బసవరాజ్ రాజ్గురు వంటి ప్రఖ్యాత హిందుస్థానీ గాయికా గాయకులు కర్ణాటకకు చెందినవారే. అటువంటి కర్ణాటక సంగీతాన్ని ఎందరో పరిపుష్టం చేసినారు.
1: ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం మొదటి భాగంలో నాద ప్రసక్తి గురించి విశేషాలు మొదటి భాగమిందరు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమాన్ని రేపొద్దుల 8:30 మళ్ళా వినొచ్చు. ఇది ఇవాళటి పుస్తకంతో కార్యక్రమం. పుస్తకంతో కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 మళ్ళా శని ఆదివారాల్లో ఉదయం 8:30 పునఃప్రసారం ఉంటుంది. ఇక రేపటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం రెండవ భాగంలో నాదప్రసక్తి గురించి విశేషాలు రెండవ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండి

0: ఇప్పుడు గీతం కీ బహార్. పాత హిందీ చిత్రాల్లో పంచి పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. అలనాటి హిందీ సినిమాలకు పనిచేసిన నటీ నటుల గురించి, గాయని గాయకుల గురించి, సంగీత దర్శక నిర్మాతల గురించి, సాహితీకారుల గురించి ఆసక్తికర విశేషాలతో సాగే ఈ మాటల పాటల కార్యక్రమం మీకోసం.
1: ఈశ్వర్ కి సుందర రచన హై, ప్యారే ప్యారే ఉడతే పంచి కిసే అచ్చే నీ లగ్తే. హిందీ ఫిల్మో మే 1950 సే అభీ తక్ పంచీ గీతో కహానియో కా అహమ్ హిస్సా రహే. ఫిల్మో మే పంచీ ఆజాదీ మస్తీ దుఃఖ్ కే ప్రతీక బన్ గయే. వే రోమాన్స్ ప్రేమ మిలన్ విరహ కే సూచక ఔర్ మాధ్యమ బన్ గయే. ఆజ్ మే పక్షియో యానీ పంచీయో పర్ ఆధారిత పురాని హిందీ ఫిల్మో సే కుచ్ గీత సునవాంగా. సాథ్ హీ ఉన్ ఫిల్మో కీ కుచ్ రోచక్ జానకారియో ఔర్ గీతో కీ విశేషతాఓ సే భీ ఆప్కో అవగత కరాఊంగా. की सामाजिक हास्य फिल्म प्यासे पंछी लो बजट की मनोरंजक फिल्म थी. इसे 1950 से 60s के नामी प्रोडक्शन कंपनी श्री प्रकाश पिक्चर्स ने बनाया था. इस फिल्म में कोई रोमांटिक हीरो नहीं था. फिल्म में मशहूर कॉमेडियन महमूद ने मुख्य पात्र की भूमिका निभाई थी. महमूद ने अपने 30 साल से अधिक के कैरियर में करीब 300 फिल्मों में काम किया. उन्होंने अपनी शुरू की जिंदगी में ड्राइवर, मुर्गी बेचने आदि के धंधे भी किए. शुरू में उन्होंने CID प्यासा और दो बीघा जमीन आदि क्लासिक फिल्मों में बहुत छोटे छोटे रोल किए. 1960s में वे अपनी जानदार कॉमेडी के कारण दर्शकों के दिल पर छा गए. उन्होंने हीरो से भी ज्यादा महत्वपूर्ण रोल किए. उन्होंने भूत बंगला, पड़ोसन, कुंवारा बाप आदि कई फिल्में बनाई और निर्देशित की. लोकप्रिय गीत भी फिल्माए गए थे. हिंदी के 3 सर्वश्रेष्ठ हास्य कलाकारों में की जाती है. इस फिल्म में मुख्य भूमिका में नायिका थी अमिता. 1950s में उन्होंने तुमसा नहीं देखा, गूंज उठी शहनाई आदि ए ग्रेड की हिट फिल्मों में काम किया था. मेरे महबूब के बाद में उनका कैरियर गिरने लगा और वे बी ग्रेड की फिल्मों तक सिमट कर गए. गीतकार कमर जलालाबादी का प्रस्तुत गीत मुकेश ने गाया. मुकेश दुख भरे गाने गाने में सिद्धहस्त. कल्याण जी आनंद जी ने इस गीत को सॉफ्ट ट्यून्स में, मधुर धुन में बांधा.

ఇప్పటిదాకా గీతం కి బహార్ కార్యక్రమంలో పంచి పాత హిందీ చిత్రాల్లోని పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇది ఇయాలటి గీతం కి బహార్ కార్యక్రమం. ఇక రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజళ్లు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

మన పురాణాలు తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగేజింగం కథ, మందయచ్చుల కథ, చిందు యక్షగానం, భాగవతం వంటి కళారూపాల్లో సాగే కథాగానాలను వాటి పూర్తిని నిలువలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6 గంటల 20 నిమిషాలకు ఉంటుంది. ఎల్లిందం మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజబల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 6వ భాగం.

హైడికి తెలుసూరు, ఆదండకాయ భూమికి తెలుసూరు, పచ్చని పుదీన కథలకు తెలుసూరు, గంగనడుగులమ్మ చెప్పుబోయే కథ అంజమ్మ కథ ఆరో భాగం ప్రారంభం. కథ చెప్పేవారు బొప్పనపల్లి రాజమల్లు, సహాయకులు సల్ల కిషన్ గారు, బొప్పనపల్లి రాజన్న, డోలు దొడ్డి రాకేష్ గారు, తాళము సల్ల అనిల్ గారు, చిమ్మాల శ్రీకాంత్ గారు. మంచిర్యాల జిల్లా, మాది లక్ష్మీపేట మండలము, గ్రామం వెంకట్రావుపేట. ఆరవ భాగం ప్రారంభము. అరే శివశివారా.

పుట్టిన గ్రామాన్ని కన్న ఇల్లుని ఇడిసింగ్ అటువంటి కనుక మరి ఎటువంటి చూడు, మరి కట్టుకున్న భర్త ఏమిటి, కరుణాకర్ రెడ్డి ఏమిటి, రెట్టగల దేశం వెళ్ళిపోయిందో, నిండు అమ్మ వాసినాడు పుట్టింది, అదృష్టమంత్రం ఆదివారం పుట్టింది కాబట్టి ఆ తల్లి ఎక్కడ ఆ బాధ పెడితే అక్కడ లక్ష్మి తాండవం ఆడుతుందట. తల్లి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు తల్లి గారి ఇంటి ఉన్న లక్ష్మి కూడా తల్లితోటి బయటికి వెళ్ళింది. నగరం రూపల కరుణాకర్ రెడ్డి గడపడు కనుక కట్ట గడపట ఉన్నది కమల గుడిసె. కట్టబట్ట లేదు, తిన తిండి లేదు, ఉండటం నివాసం చక్కగా లేదు. నేర్చుకుంటూ అన్నా నేను రాజుల కులం లోపల పుట్టి అన్నా, ఉన్న ఇంటి లోపల పుట్టి అన్నా, ఇదిగురు తోడ నేను పుట్టి ఏమి సుఖపడితే నీ గంటకుండి కనుక ఏమి లేని నిరుపేదకు నీ బావమరికి నన్ను ఇచ్చి పెళ్లి చేసి అని చెప్పి కలకల కన్ను ఇచ్చుకుంటా కమల గుడిసె లోపల కాలు పెట్టింది. తల్లిదుడు పార్వతి పరమేశ్వర ప్రతిమల గడు ఏరవచ్చింది, పార్వతి పరమేశ్వర ప్రతిమను ఊదించింది, పుష్పాలు వేసింది. స్వామి అటువంటి కనుక పార్వతీవంత మత లేదు, అటువంటి శంకరుడు అంత దాతలేడు అంటారు. దాంపత్యం ఎట్లా కొనసాగుతుందో, మన దాంపత్యం అట్లా కొనసాగాలని చెప్పి ప్రార్థించి అటువంటి కనుక ఆ తల్లిదుడు పాప పక్క భావ నుంచి పడుకుంటా ఉన్నది. మరి ఉండగడికి భర్త కన్న వంటి పెట్టింది, భర్త భార్యలు ఇద్దరు తిని అటువంటి కనుక పడుకోని గాని అంజమ్మ అటువంటి పండుకున్న కాడ కొడుక ఆంజనేయ అటువంటి ఎక్కడ పోతుంది తండ్రి, దేవతలు ఉన్నారా మానవుల గర్భాన ఒట్టి కొడక నేనేమి సుఖపడ్డకి కమల

మతాన మాయమై వెళ్ళిపోయిండు. ఏమిటో కలచ్చి అని చెప్పి ఆ తల్లి అంజలిదేవి లేచి చూసుకున్న వారి చేతి లోపల అటువంటి కనుక బంగారు ముద్రిక ఉన్నది. నిజమే అటువంటి కనుక ఆంజనేయ స్వామి ఏరా వచ్చిండు నా కళ లోపల కళ చెప్పిండు చేతి లోపల ముద్రిక పెట్టిండో అన్నది. ముద్రిక తీసింది అటువంటి గుడిసె దగ్గరికి ఏరా వచ్చి గుడిసె కూడా ఆ ముద్రిక మోపింది. ఏడు కమ్మల గుడిసె పోయి అటువంటి కనుక ఏడంతల కనక సిరి మేడ కావాలన్నది. బరబర పంటలు పండింది అడవడం కనుక ఏడు కమ్మల గుడిసె పోయి అడవడం ఏడంతల కనక సిరి మేడైంది. మరి పండుకున్న వాడు అడవండి కనుక మరి ఎవలే కరుణాకర్ రెడ్డి నిద్ర లోపల ఉన్నవాడు తెలివైతే అటువంటి కనుక తెల్లంగా తెల్లవారి కమల గురిసి లోపల వండుకున్న కరుణాకర్ రెడ్డి కనుక సిరి మేడ లోపల లేత ఉన్నాడు. ఏమి చిత్రం ఏమి కలిమే నేను పండుకున్నాను కమల గురిసి లోపల వండుకున్న కనక సిరి మేడ ఎక్కడి. నిజమే అంజలిదేవి అడవండి కనుక మంత్రకాల కూడిందో యంత్రకాల కూడిందో పంచన్న పాపగారు దుష్ట దుర్మార్గురాలు అందుకనే నా బావజుడు ఎవరు చేసుకోపోతే వాళ్ళ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. బామ్మర్ చెప్పేటట్టు చెప్పి అడవండి కనుక ఈ చెల్లెలు నాకు ఇచ్చిండు మంత్రకాల యంత్రకాల కూడి.

కరుణాకర్ రెడ్డి కళ్ళు మూసి ఏమిటి అని మనం తప్పు ఎలా నిరంజలంటున్నావు ఇవాళ ఈ రోజు లోపల ఇంటివి అంజమ్మ నీవు అంజమ్మ తప్పు ఏమి ఆడదాను ఈ మంత్రకాళ్ళ కూడా యంత్రకాళ్ళ కూడా అని ఆడదాని అయితే నువ్వు సత్యవంతురాలు అయితే ఇక్కడ భారీ గుండాలు ఇవిడు అగ్ని గుండాలు తయారు చేస్తా అందరు ఇవ్వడంగా అగ్ని

0: మహిమతోనే ఉడు, మంగళ ముద్రికతోనే ఉడు, సీర కాల్చలేదు, జాకెట్ కాల్చలేదు, బయటికి వెళ్ళింది అని చెప్ప భర్త చూసిండు కరుణాకర్ రెడ్డి.
1: ఏ పనులు కోమ

0: నేను నియమిని అనుమానంతో కొట్టలేదు, అనుమానంతో తిట్టలేదు. అదిగో తప్పన చూసే పట్టణం ప్రజవారి ఏడు గమ్మల గుడిసేపోయాడమని ఏడంతా కనకసిరి మేడ ఎట్లయిందని చెప్పి పది మంది పది రకాలు అనుకుంటారు. పట్నం ప్రజవారి గురించి అటువంటి కనుక ఈ పరీక్షనికి పెట్టిన బామాన తప్పులు క్షమించు అన్నాడు.
1: భార్య భర్తలు ఆనాడు యుడు కలిసిమెలిసి కాపురం చేయం అయ్యల రాతి కూడుతూ ఉంటే యుడు శంకరుడు కన్నులు చూసిండు. అయ్యల రానాడు యుడు మరి శంకరుడు కన్నులు చూసిండు. భార్య భర్తలు కలిసిమెలిసి ఉన్నప్పుడు శంకరుడు కన్నులు చూసి ఆ తల్లి గారి బాగా పలువు ఓడి కట్టిందా అంతంటే కాదు.

0: మరి అంజమ్మాడ ఉండే రెట్టకల పట్టణం లోపల ఉండని గాని రెట్టకల పట్టణం లోపల రెట్టకల మహారాజు కళ్ళు చూసిన అయ్యో అటువంటి కనుక అటువంటి చూసిన కరుణాకర్ రెడ్డికి తిందామని తిండికి లేకుండే కట్టుకున్న భార్య మంచిది అప్పటికి మరి కనకశిరి మేడైంది కొడుకా నా కింద మంత్రితనం చేయమన్నాడు కొలువు పెట్టుకున్నాడు ఈ అంజమ్మ ఇంట్లోకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కన్న తల్లి గారి ఇంటికాడ తోడబుట్టిన అన్నగలకు రోజు రోజులు ఎట్లా కడతానో దిన దినము గడిచిన కొద్ది రోజు రోజు రోజు రోజు తిందామని తిండికి లేకుండా ఆస్తులు పాస్తులు మరి ఎటువంటి కనుక రోజింత రోజింత గరిగిపోత ఉన్నాయి రోజింత ఆస్తి పాస్తులు భూములు జాగలు ఎడ్లు గొడ్లు అటువంటి ధనము ధాన్యం ఎండి బంగారం అంతా ఒడిసిపోతాంది ఆఖరుకు కన్న తండ్రి చూడు అటువంటి కనుక ఆడబిడ్డ అంజమ్మ పేరు మీన తండ్రి బతుకుండంగా ఏడు కోలమోటల బాయి ఏడెకరాల మాగాని ఆ కోలమోటల బాయి లోపల అటువంటి కనుక సుష్ణమయ్య మరి మొట బొక్కల లోపల ఏడేసి గుమ్మడికాయ పదార్థం దాసి పెట్టిండు ఆ బాయి లేచిండు ఒక్క గొలుసులు సిక్కు తాళాలి నా బిడ్డ చెయ్యి ఎత్తిన బయటికి రావాలి ఇవాళ చెయ్యి వేసిన బయటికి రావద్దన్నాడు అక్కడ ఆ చెడు పెట్టిండా ఈ ఉన్న తన ధాన్యం అంత అయిపోతుంది ఇవలే లీలవతి కళ్ళ చూసింది పెరటి మహారాజా అయ్యా నాదా ప్రాణేశ్వర భూములు వేణి జాగలు వేణి
1: ఇంకేం మిగిలింది నేను
0: మిగిలింది తిన్నామంటే తిండికి లేకుండా అయింది ఏం చేస్తాం
1: ఏం చేద్దాం
0: చెల్లె ఉన్నది కదా మీ చెల్లెకు మీ నాన్న పేరు పెట్టిండు ఏడెకరాల మాగాని పొరుకలు పెరిగినాయి ఆ పొరుకలు కొట్టి పోడు కాల్చి మనం దాన్ని చదును చేసుకుని సేను చేసుకుని పంట పండించుకుందాం ఎల్లిపోవయ్యే పొరుగలు కొట్టి పోడు గాలు అన్నది
1: అప్పిరెడ్డి మహారాజు భార్య చెప్పిన మీద భార్య భర్తలు వెళ్ళిపోయినారు యుడు ఆ సేనలకు వెళ్ళిపోయి పోడు కాలుతా ఉన్నారు సెట్లు కొడతా ఉన్నారు సెట్లు కొడతా ఉంటే వాళ్ళకు తగ్గి దూపలు అయితే ఉన్నాయా మూట బాయి కడికి వెళ్ళిపోయిన నీళ్ళు చెత్తాను చెప్పి మూట బాయి కడికి పోయి అటువంటి మూట పక్క లోపల చేసి ఏనాడు గుంజుతా ఉంటే
0: బంగారం మీద కూర్చున్నది ధనం మీద కూర్చున్నది ధనమై సమ బంగారం మీద కూర్చున్నది.

0: తన మీద కూర్చున్న తనం వేసమ్మని రా.
1: అమ్మాయి బాయి లోపల ఏముందని చెప్పి నువ్వు బాయిలో
0: కూర్చున్నావా? ఇందు లోపల వెంకటరెడ్డి బతుకున్నప్పుడు ధనం మీద పెట్టిండు, ధనం మీద నేను ధనం వేసమ్మనే కూర్చున్నా. ఈ ధనం ఇట్లా బయటికి రావాలంటే
1: ఏం చేయాలో తల్లి చెప్పు.
0: వరం వరం వరం వరం నరవరం కావాలి. నరవరం అంటే ఉత్తవరం కాదు, గర్భముతో ఉన్న ఆడ స్త్రీ వచ్చి ఈరగంధం మూసి నిమ్మకాయ దండ మెడలేసి 50 రూపాయలు చేతికిచ్చి పోషమ్మకాడ పోతులు పోసినట్టుగా కానక నా దగ్గర తలపండి.

రాజు పిల్లడి సరైన చేస్తాను చెప్పి లోగిలో ఎరవచ్చింది బామ్మ నీళ్ళ వాతమ్మ ఇవాళ ఈ రోజు లోపల మరి బావి కాడికి వెళ్ళిపోయి నీళ్ళు చేస్తాంటే ఇవి బావిలో ఉన్నది తన మైసమ్మ చూసింది ఆ ధనం ఉన్నదంటే ధనం కావాలంటే మరి గర్భవతి తీసుకొచ్చి పాన తీయాలన్నప్పుడు ఆ నీళ్ళ వాతమ్మ కళ్ళు చూసింది ఏమంట ఉన్నదయ్యా నానా ఎవరు వద్దు ఎవరు వద్దు మీ సెల్లు ఉన్నది మీ సెల్ అంజమ్మను తీసుకొచ్చి కరకర గొంతులే పోయవయ్యా సరే పర్వదని చెప్పి రాజా అప్పురెడ్డి మా

బావ కొలువుకి వెళ్ళి పోయిండు, అంట వంటగానే బావ వచ్చిందని కత్తనని అన్నావు. చెల్లె నేను బావ వచ్చాక ఇక్కడనే కూర్చుంటానా? మరి బావ ఆట పడి కనుక కచ్చిరిగా ఉన్నాడు, మనం పోయే తొమ్మగదేనే పొంగ బావ చెప్పి వెళ్ళి పోదాం. అలిచవు తులిచవు వరగండి చెప్పు రావు నా చెల్లె వెళ్ళి పోదామమ్మా. మనసు నమ్మతలేదు అన్నా అన్నా అటువంటి కనుక ఇన్ని రోజుల నుంచి రాని వాడు, ఇన్ని రోజుల నుంచి లేని ప్రేమ అయ్యాలని ఎందుకు ప్రేమ పుట్టిందిరా? నా భర్త లేని టైంలో నన్ను దూరకపోతుంటాను, నా భర్త వచ్చాక వస్తా అన్నా, నా భర్తకు ఒక మాట చెప్పి వస్తా అన్నా. చెల్లెలా లేదు నీ భర్తకు నేను చెప్తారా రమ్మని చెప్పి బలిమీటికి చెల్లెడు రెట్ట పట్టుకుని నాకు బండి లోపల కూర్చుని పెట్టుకున్నాడు. శైవం శైవం శైవం గిదే శైవం, ఇక నా బామ్మారిది అయితే అటువంటి కరుణాకర్ రెడ్డి లేడు, ఇక నా చెల్లెని తోలకపోయినోని కావాలి. చెల్లెని తోలుకొని ఇక్కడికి వెళ్ళిన బయలుదేరిండా ఇవలే లీలవతమ్మ అటువంటి కనుక జగన్నాథపురి పట్నం నుంచి అటువంటి కనుక మైసమ్మకి సరిపడా ఆహారం మరి ఎటువంటి కనుక సీదులు పట్టుకొచ్చింది బాయికాడికి, బాయికాడ పట్టు పరిపించింది బొమ్మారంలో వినిపించింది అటువంటి కనుక ఏడుదండ అటువంటి గొర్రెపోతులు ఏడుదండ మేకపోతులు మరి నిమ్మకాయల తండ్రి 50 ఇళ్ళలు తయారు చేసింది, 7 తీర్లు ఎర్రముగ్గు 7 తీర్లు పచ్చముగ్గు అటువంటి పట్టు పరిపించింది. మరి తోడబుట్టి అన్నగాడు అప్పేంటి మహారాజు చెల్లె ఎవరి చెల్లె చేదు వినకాయ చెల్లె దత్తనకు ఏంటి బంగారం నా చేతికత్తని చెప్పి చెల్లెడు నాగబండి లోపల

ఫాస్ట్ బాయ్ కానీ వాడవచ్చా అన్న అన్న అన్న ఊరితో కట్టుంటే నువ్వు గిరి తోలకపోతున్నావే వీరే చెల్లెలా ఊర్లోపలికి వెళ్ళిపోయా ఆరుగురు నలుగురు అన్నగాళ్ళు నీ వదిన ఇక్కడ సేనికా ఉన్నారు వీళ్ళ

పల తల్లిదండ్రులు నిన్న అన్నారు చెల్లే అటువంటి కనుక అకస్మాత్ తోడగొట్టిన ప్రాణం తీసిన చెల్లే తల్లి లేకుండా తల్లి లేకుండా చేతులారం ఎంచుకున్న చెల్లే నేను కూడా ఇక్కడికి నీ గుడికాడ నీ పాదాలు కడ పూజారి అవుతాను తోడగుట్టిన అన్నగారు చుక్కరెడ్డి కట్టుకున్న భర్త కరుణాకర్ రెడ్డి గుడి బాధేమో అటువంటి కట్టుకున్న భర్త కూర్చున్నాడు బాధేమో తోడగుట్టిన అన్నగాడు కూర్చున్నాడు అప్పటికి అంజనేయ దేవి గుడి లోపల అటువంటి తోడబుట్టిన అన్నగాడు అటువంటి కట్టుకున్న భర్త శిల రూపాయ ఉంటారట వాళ్ళిద్దరు పూజారులై ఉండరు గాని ఎవరే

0: పెద్దవదిన లీలవాతమ్మ, పెద్దన్న గారు అప్పిరెడ్డి మహారాజు చేయరు అని పాపాలు చేసిండు. చూడబుట్ట చెల్లెలు గర్భవతులు చూడలేక ప్రాణం తీసారు కదా. మరి ఎటువంటి గనక పాపాత్మలకు అటువంటి చూడు, పాపమున్న దాగరి ఫలమున్న దాగర నిలవెళ్ళ కుష్టాది లేచింది. గుల్లబండి తీర్థయాత్ర పండి నడుక్కుంటూ తిరుక్కుంటూ పోతాను.
1: తిరిగి తిరిగి భార్య బతలు చూడు, మన చెల్లగట్టించిన చెల్లు ఉన్న గుడి లోపల గుడి మెల్ల

తమకుడి మెద్దగల బుచ్చగలలే కాడుకుంటే ఉండని గాని అన్యమ్మ కథ ఇక్కడికి సంపూర్ణము. ఈ కథ చెప్పిన వారు ప్రధాన కథకులు బొప్పనపల్లి రాజమల్లు, సహాయకులు సల్ల కిషన్ గారు, బొప్పనపల్లి రాజన్న, డోలు దొడ్డి రాకేష్ గారు, తాళము చల్ల అనిల్ గారు, చిమ్మల శ్రీకాంత్ గారు. మాది మంచిర్యాల జిల్లా లక్షలపేట మండలము.

ఇప్పటిదాకా మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ ఆరవ భాగం విన్నారు. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఇయాలటి మన పురాణాలు కార్యక్రమం. మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6 గంటల 20 నిమిషాలకు ఉంటుంది. ఇక రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10:36 దాటి 18 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం సంతాన ప్రాప్తి రస్తు చిత్రం కోసం హర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట విందాం. సంగీతం అజయ్ అరసాడ, సాహిత్యం శ్రీమణి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. మీరు మధురిమ, మనసుకు హత్తుకునే మధురిమ మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. అందమా అందమా, అందనంటే అందమా అంటూ సాకే ఈ గీతం గోవింద గోవింద చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ అందమైన పాటను రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ మధుర గీతానికి సంగీతం అందించిన వారు రాజ్ కోఠీ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఖడ్గం చిత్రం నుంచి. సిరివెనెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం ఎంత మధురమంటే, నువ్వు అనే పదాన్ని ఉపయోగించి ఎంతో అద్భుతంగా రాశారు. నువ్వు అనే పదాన్ని 97 సార్లు ఉపయోగించి ఈ పాటలో అద్భుతాన్ని సృష్టించారు. అంతే మధురంగా ఆలపించిన వారు సుమంగళి, సంగీతం అందించినది దేవిశ్రీ ప్రసాద్.

ఇది నాలుగు జిల్లాలు, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్. నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 1.2 ఎఫ్ఎం. మనస్సు నిండా వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు అంటూ సాగే ఈ గీతాన్ని విందాం. ముద్దుకే ముద్దచ్చే ఈ పాటను దాగుడు మూతలు చిత్రం కోసం ఒకే పదాన్ని, ముద్దు అనే పదాన్ని 32 సార్లు ప్రయోగించి ముచ్చటగా రచించారు ఆత్రేయ. స్వరపరిచిన వారు కేవి మహదేవన్, గానాలాపన చేసిన వారు ఘంటసాల సుశీలమ్మ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అంకితం. నీకే అంకితం, నూరేళ్ల ఈ జీవితం అంటూ సాగే ఈ గీతం స్వప్న సినిమాలోనిది. ఈ గీతాన్ని రాసింది డాక్టర్ దాసరి నారాయణరావు. ఈ గీతానికి స్వరాలు కూర్చిన వారు సత్యం, గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వినిటినరు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వింటాం ఇది తీయని వెన్నెల రేయి అంటూ సాగే ఈ గీతం ప్రేమలేఖలు చిత్రంలోనిది. సాహిత్యం ఆరుత్ర, సంగీతం చల్లపిల్ల సత్యం, గానం పి సుశీలమ్మ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: ఇది ఇయాలటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం శనివారం మినాయించి ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11:00 ఉంటుంది.
1: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
2: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
1: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
2: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
2: గుర్తుంచుకోండి,
1: లాభవాణి,
2: ఆకాశవాణి,
1: శుభవాణి,
2: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:10 కావస్తుంది. మరి కాసేపట్లో కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: get yourself registered. If somebody doesn't have a PAN number, even for those small informal enterprises, we have an Udyam Assist platform also. So that was also started off primarily to tackle those, you know, enterprises who had so far not acquired a PAN number. So, but we wanted that they let them all become part of the ecosystem. So as there is a ASUS survey that is done by Ministry of Statistics and Program Implementation, as per which today there would be around 8 crore enterprises in India. And we have reached a number of 8 crore, as I mentioned, on the Udyam registration and Udyam Assisted portal. So our target is that we should have saturation of registration of enterprises. Udyam has really helped us achieve that. And this is what would help us move forward as we go towards Viksit Bharat 2047.
1: So Viksit Bharat 2047, we're looking at something that is to be achieved in 11 years time. If you look at for the financial year itself, the union budget plays a very important role. What is the allocation for MSME change and development?
0: Government has been giving quite good allocation to the ministry, and the allocation has been increasing every year. A lot of new schemes are being added. Particularly, this is the time when we are also, you know, moving from the previous finance cycle, the 15th finance cycle, to the 16th finance cycle. So that has given us an opportunity to take a full review of what schemes we are operating today. We have been able to rationalize some schemes as we transition. And PM Vishwakarma, for example, started off only 3 years back, and it was targeted to achieve results in 5 years. We have been able to get very satisfactory performance in the first 3 years itself. So probably there is a case to expand it further. And there have been other schemes like RAMP scheme sponsored by the World Bank, where again, you know, we have been able to have very good engagement with all the state governments through their strategic investment plans for the growth of this MSME ecosystem. And probably there's a case on supplementing that scheme with another revamped version of the scheme. And recently, government came out with this emergency credit line guarantee scheme, which is a big relief to the MSME ecosystem in the current times because of geopolitical tensions they were facing in West Asia. And similar scheme had been brought out by the government during COVID, and it had brought very positive results. So that is the reason why it was thought that this is the right time. Particularly the micro and small enterprises were facing working capital stress issues, and this scheme has come as a big relief and respite.
1: Ab challenges ki baat karte hain, because negative externalities, so we know what's happening with the US-Iran war as well, and that's really choked your supply chain. Agar hum crude oil ki baat karte hain, we talk about essential ingredients for fertilizers, pharmaceuticals, for instance. So how do you counsel MSMEs when they're facing, they're at the deep end and they are at the receiving end, or what's happening outside over which government of India has no direct control? They are trying to alleviate the pain, but they don't have any direct say in what's going on.
0: I would say from this perspective, our industry is quite resilient. So they have been able to withstand these kind of negative externalities in the past also, and they have been able to do so in the recent crisis times. So whether it is supply and pricing of raw material, whether it was energy available, sources availability. So probably our industries have seen it as an opportunity to also transform. I would give you an example of this Morbi cluster in Gujarat, where you have the tile industry located. So they were quite a lot of dependent on gas. And when the supply got disrupted, they thought that this is the time when we can perhaps move towards piped natural gas. And they moved from propane to piped natural gas. Crisis is also a time for opportunity. So that is where our industry has shown good promise.
1: Just your take on artificial intelligence and semiconductor units, because it has now been set up in a big way. Where do you see MSMEs playing a role?
0: You are right. AI is going to penetrate into every sector, every segment of our life. So manufacturing cannot be left behind, services cannot be left behind. And no doubt there could be a difference in the level of sophistication or level of up to which AI can be adopted in micro, small and medium enterprise. However, MSMEs are also now being fully prepared to adopt AI, to use AI. We have these technology centers, which I mentioned about, all over the country. We have tried to propagate AI and Industry 4.0 tools to the youngsters through training provided in these measures. Plus, we are also wanting to incentivize enterprises who adopt AI tools. So we have a scheme called MSME Innovative Scheme, in which we were earlier, you know, focused on incentivizing the enterprises for good quality standards, We had the Z scheme for competitiveness, for which we had the lean scheme. We were having incubations done for the startups. That was the third component of the scheme. We were encouraging them for filing intellectual property rights. That was the fourth component of the scheme. We were pushing them towards greening and sustainable manufacturing, which was another component of the scheme. So we have now added AI also to that, so that MSMEs are not left behind in this new technology.
1: Bharat Kheda ji, thank you so much for being with us. We have unfortunately run out of time, but the discussion can be endless. That is the scope of the micro, small and medium enterprises. Thank you so much for being with us.
0: Thank you.
2: In the special series, 12 Years of the Modi Government, you are listening to an exclusive interview with Bharat Kheda, Secretary, Ministry of Micro, Small and Medium Enterprises, on major reforms and initiatives for the growth and empowerment of MSMEs. Interviewer was Arjun J. Chaudhary. This program was produced and presented by the New Services Division of Akashvani.
3: विशेष श्रृंखला मोदी सरकार के 12 साल के अंतर्गत अभी आप सुन रहे थे सूक्ष्म लघु और मध्यम उद्यम मंत्रालय के सचिव भरत खेड़ा के साथ विशेष साक्षात्कार कर रहे थे अर्जुन जे चौधरी। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं।
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 49% ఉన్నది. జిల్లాలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి 39 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 30 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం భవయామి వింటారు. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు, బుడగం మధుబాబు సంభాషణలు ఐదవ భాగంలో ఆర్టికల్స్ మరియు ప్రిపోజిషన్స్ గురించి మొదటి సంభాషణ వింటారు. తర్వాత ముచ్చటలో పల్లె బతుకులకు అక్షర రూపం తాక్షాండే కవిత్వం, కవి ఉపాధ్యాయుడు తాక్షాండే చరణ్ దాస్ తో ముచ్చట మొదటి భాగం ఇంటారు. ముచ్చట పెట్టింది కె లెనిన్. ఆ తర్వాత ఎరుక జ్ఞాపకం కాదు, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ఉంటుంది. రేపొద్దు 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం మొదటి భాగంలో నాద ప్రసక్తి గురించి విశేషాలు మొదటి భాగం ఇంటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమం రేపు రాత్రి 9:30 రెండవ భాగం ప్రసారమవుతుంది. రేపొద్దుగల 10 గంటలకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక రేపొద్దు 5:30 కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి జ్ఞాని అజ్ఞాని మూర్ఖుడు కథింటారు. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథను వినిపిస్తారు టి స్రవంతి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి ఎవరు గొప్ప కథింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. యువవాణి యువజనుల కార్యక్రమంలో రేపు పొద్దుమట 5:45 ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఊట్నూరుకు చెందిన మోనికతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది జి గంగామణి. రేపు జమట 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గాంధీనగర్ కు చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చెంపావతి బుర్రకథ నాలుగో భాగం వింటారు. రేపు జమట 6:40 జానపద గీతాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన భోజయ తత్వాలు రెండో భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో భూసారం, సాగునీరు మరియు పంట మొక్కల పరీక్షల విధానం ఆవశ్యకత. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటపెట్టింది కేఎల్ఎన్. తర్వాత రైతాంతరంగంలో కుటుంబ వ్యవసాయం గురించి సోనాల మండలం చింతల్బోరి గ్రామానికి చెందిన కాంబ్లే బాలాజీతో ముచ్చటపెట్టింది యు దినేష్. రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్లు రెండో భాగం ప్రసారమవుతాయి. ఇక రేపటి సినిమా పాటలయాలలు రేపు పొద్దుగల 8:45 వరకు సింగిడి, పొద్దుమట 5:00 దాకా మాట చెప్పు పాటి నుండి, రాత్రి 8:00 వరకు ఉషార్ ఇంటరు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:49 దాటి 8 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై రేపు పొద్దుగల 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.